ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 తరంగ శ్రేణిపై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 6వ రోజు, అలాగే ఆంగ్ల సంవత్సరం 2026 సెప్టెంబర్ మాసం 23వ తేదీ బుధవారం. శ్రోతలందరికీ శుభోదయం.

0: శ్రోతలింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో స్వాతి తిరునాళ్ళ కీర్తనలు విన్నారు. ఇప్పుడు విందాం శ్రీమతి కె సాయిలక్ష్మీదేవి వినిపించిన విన్నదగు మాట.
1: పద్మాకరం దినకరో వికచంకరోతి చంద్రో వికాసయతి కైరవ చక్రవాకం నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంతః స్వయం పరహితే నిహితాభియోగాః. అడుగకుండానే తామరకొలను సూర్యుడు వికసింపచేస్తున్నాడు, కోరకుండానే చంద్రుడు కలువ పువ్వులను వికసింపచేస్తున్నాడు. అలాగే సత్పురుషులు కూడా తమంతట తామే పరులకు ఉపకారం చేస్తుంటారు. మంచివాళ్ళు అడుగకుండా ఇస్తే లోభులు అడిగినా ఇవ్వరు. ధనము కూడబెట్టి ధర్మంబు చేయక తాను తినక లెస్స దాచుగాక తేనెతీగ కూర్చి తెరువరికి యదా. తేనెటీగలు ఒక్కొక్క పువ్వు నుంచి తేనెను సంగ్రహించి పట్టును పెడతాయి. అయితే దానిని దారిలో పోయే బాటసారులు దక్కించుకుంటారు. అదే రీతిగా లోభి తాను తినకుండా ఇతరులకు పెట్టకుండా ధనం కూడబెట్టితే లోకుల పాలవునని సుభాషితం. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకొనాలి. 9 తొర్రల తోలు బొమ్మ ఇది, ఎప్పుడు రాలిపోవును ఎరుగలేము, కనుక శుభస్య శీఘ్రం అన్నారు. ఒక మంచి పని చేయాలని సంకల్పం వచ్చిన తడవునని ఆలసించక ఆ పనిని వెంటనే పూర్తి చేయవలెను, లేకున్నా ఆలస్యాద్ అమృతం విషం. లోకంలో 4 రకములైన దానములను ప్రధానంగా చెప్పుకుంటారు. కన్యాదానం, గోదానం, భూదానం, విద్యాదానం. సాధారణంగా అన్ని దానముల కన్నా అన్నదానమే గొప్ప అని లోకోక్తి. ఆకలిగొన్న వానికి పట్టెడంత అన్నం పెట్టి సంతృప్తిపరిచిన అంతకు మించిన పుణ్యం లేదు అంటారు పెద్దలు. కానీ మరొక సమయంలో అన్నదానాత్ పరం దానం విద్యాదానమతఃపరం అన్నేన క్షణికాతృప్తి యావజ్జీవంచ విద్యయా.

0: అన్ని దానముల కన్నా అన్నదానం గొప్పదే. కానీ అంతకన్నా విద్యాదానం ఇంకా అధికమైనది. అన్నం చేత ఆ క్షణానికే తృప్తి కలుగుతుంది. విద్యాదానం చే జీవితాంతము భుక్తిని ముక్తిని ఇవ్వగలదు. కంఠస్య భూషణం సత్యం, హస్తస్య భూషణం దానం అన్నారు. మరి వేరు ఆభరణాలను ధరించనక్కరలేదు చేతులకు ఇచ్చుటకన్నా. లేకుండాచో చీమలు పెట్టిన పుట్టలు పాములకి ఇరవైన ఎట్లు పామరుడు దగన్ హేమంబు కూడబెట్టిన భూమీసులపాల చేరుగదరా సుమతి. దానం చేసే సమయంలో పాత్రత ఎరిగి దానం అన్నారు. పాత్రత అనగా అన్నమరుగనతనికి అన్నంబు పెట్టిన పారవేయు. దాని ఫలితమేమి? ధనికునకు నొసంగు దానంబులీరీతి. అరగని వాడికి అన్నం పెడితే దానిని తోసేస్తాడే కానీ తినలేడు. అందువల్ల దానం వలని ఆశించే ప్రయోజనము ఉండదు. ధనికులకుచ్చే దానాలు అలాగే నిష్ఫలమవుతాయి. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం విదుహు. దేశ కాల పాత్రలను ఎరిగి దానమివ్వ తగ్గవానికి ఉపకారం చేయని వాడికైనా సరే ఉద్దేశ్యంతో ఇచ్చిందే సాత్విక దానం అని చెప్పారు. అరయ నాస్తి అనక అడ్డు మాట్లాడక తట్టు తడవ మదిని తన్నుకొనక తనది కాదనుకుని తాబెట్టునదే పెట్టు. అడిగితే లేదనకుండా అడ్డుమాటలు చెప్పకుండా ఇస్తూ డీలా పడకూడదు. మనసులో వెతుక్కోకుండా ఇచ్చేది తనది కాదు అనుకుని ఇవ్వగలిగేదే ఔదార్యం. అది ఉన్నవాడే దేవుడిలాంటివాడు. అందుకే త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగం వలన మాత్రమే మానవునకు అమృతత్వం సిద్ధించును.
1: శ్రీమతి కె సాయి లక్ష్మీదేవి వినిపించిన వినదగు మాట విన్నారు.

0: ఇప్పుడు విందాం సేటిపు శుద్ధులు కార్యక్రమంలో. వేరుశెనగలో తెగుళ్ల యాజమాన్యం గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారి వివరాలు విందాం.
1: రైతు సోదరులకు నమస్కారం. వేరుశెనగలు ఆశించే వివిధ రకాల తెగుళ్ళు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఈ వేరుశెనగలో ముఖ్యంగా ఆశించే ఈ తిక్క ఆకుమచ్చ తెగులు గురించి తెలుసుకుందాం. త్వరగా వచ్చే ఈ ఆకుమచ్చ తెగులు పంట వేసిన 30 రోజుల నుంచి కనిపిస్తుంది. ఈ మచ్చలు కొంచెం గుండ్రంగా ఉండి ఆకు పైభాగాన ముదురు గోధుమ రంగు కలిగి ఉంటాయి. ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు మచ్చలు చిన్నవిగా గుండ్రంగా ఉండి ఆకు అడుగు భాగాన నల్లని రంగు కలిగి ఉంటాయి. కాండం మీద, ఆకు కాడల మీద, ఊడల మీద కూడా మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు గాను తెగులను తట్టుకునే రకాలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది. కదిరి హరితంద్ర కానీ, అభయ కానీ, నిత్యహరిత మరియు కదిరి లేపాక్షి రకాలు దీనికి తట్టుకునే రకాలు ఇవి. తెగులు కనిపించిన వెంటనే ఎకరాకు మ్యాంకో జబ్బు 400 గ్రాములు మరియు కార్బన్ డిజమ్ 200 గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములు లేదా హెక్సాకొనజోల్ 400 మిల్లీలీటర్లు లేదా టెబికొనజోల్ 200 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి ఒకసారి, తర్వాత 15 రోజులకు ఒకసారి మరొకసారి పిచికారీ చేయాలి. ఇక తుప్పు లేక కుంకుమ తెగులు, ఇది

ఆకుల అడుగు భాగంలో ఎరుపు లేక ఇటుక రంగు గల చిన్న పొక్కులుగా ఏర్పడి ఆకు పైభాగంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఈ పొక్కులు పూల మీద తప్ప మొక్క మిగతా అన్ని భాగాల మీద కనిపిస్తాయి. దీని నివారణకు ఎకరానికి 400 గ్రాముల క్లోరోథలోనిల్ లేదా 400 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 400 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ లేదా 200 మిల్లీలీటర్ల టెబికొనజోల్ మందును 200 లీటర్లు కలిపి మొక్కలు తడిచే విధంగా పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇక మొదలు కుళ్ళు తెగులు విషయానికి వస్తే, ఈ తెగులు ఆశించడం వల్ల విత్తిన తర్వాత మొలక రాకుండానే విత్తనం కుళ్ళిపోతుంది. రెండవ దశలో మొలకెత్తిన తర్వాత కాండం పైన నల్లని శిలీంద్ర బీజాలతో కప్పబడి ఉంటాయి. తెగులు మచ్చలు మొదట నేల మట్టంపై ఉన్న కాండం మీద ఏర్పడి క్రమంగా పై కొమ్మలకు వ్యాపిస్తాయి. కాయలపై కూడా శిలీంద్రం ఆశించి నల్లని మచ్చలను కలుగజేస్తుంది. ఎదిగిన మొక్కలకు తెగులు సోకినట్లయితే మొక్కలు వడిలి ఎండిపోతాయి. దీని నివారణకు విత్తే ముందు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్ లేదా 3 గ్రాముల మ్యాంకోజబ్ 50%, దాంతోపాటు కార్బండిజం 25% చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి. విత్తనాన్ని 5 సెంటీమీటర్ల కంటే లోతుగా వేయకూడదు. 2 కిలోల ట్రైకోడర్మా విరిడీ ఫార్ములేషన్ను 90 కిలోల బాగా మాగిన పశువుల ఎరువు మరియు 10 కిలోల వేప పిండిని కలిపి గోన సంచులతో కప్పి నీడలో 15 రోజుల వరకు మాగబెట్టాలి. ఈ మిశ్రమాన్ని విత్తిన వెంటనే మట్టిలో కలపాలి. ఇదే విధంగా పంట వేసిన 30 రోజులకు మరియు 60 రోజులకు మరొకసారి వేసుకోవాల్సి ఉంటుంది. కాండం కుళ్ళు తెగులు. ఈ తెగులును బూజు తెగులు లేదా బుడిమ తెగులు అని కూడా అంటారు. ఈ తెగులను కలుగజేసే శిలీంద్రం భూమి ద్వారా విత్తనం ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు పంట వేసిన తర్వాత సుమారు 70 రోజుల నుంచి పంట చివరి వరకు కనిపిస్తుంది. తెగులు ఆశించడం వల్ల ప్రారంభ దశలో మొక్కల మొదలులో ఉన్న శాఖలు పసుపు వర్ణానికి మారిపోయి ఎండిపోతాయి. తర్వాత భూమిపై ఉన్న కాండం మీద తెల్లటి బూజు తెరలుగా ఏర్పడుతుంది. ఈ తెల్లటి బూజులో ఆవగింజ పరిమాణంలో ఉన్న శిలీంద్ర సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఊడలు కాయలు కూడా ఈ తెగులుకు లోనవుతాయి. కాయలోని గింజలపై నీలి బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు ఆశించిన మొక్కల్ని పీకినప్పుడు నేలపై ఉన్న మొక్క భాగాలు మాత్రమే ఊడి వస్తాయి. వేర్లు కాయలు భూమిలోనే ఉండిపోతాయి. దీని నివారణగాను వేసవిలో లోతుగ్గులు బాగా చేసుకోవాలి. ఆకుమచ్చ తెగులను అదుపులో ఉంచినచో కాండం కుళ్ళు తెగులు యొక్క ఉధృతి తగ్గుతుంది. సజ్జ జొన్న వంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్ లేదా 3 గ్రాముల మ్యాంకోజబ్ 50%, దాంతోపాటు కార్బెండిజం 25% కలిపి విత్తన శుద్ధి చేయాలి. మొదలు కుళ్ళు నివారణకు 2 కిలోల ట్రైకోడర్మా విరిడి పొడిని 90 కిలోల పశువుల ఎరువు మరియు 10 కిలోల వేపగింజల పిండితో కప్పి 3 రోజులకు ఒకసారి నీరు చల్లుతూ 15 రోజుల తర్వాత 1 ఎకరా భూమిలో విత్తే ముందు వేసుకోవాలి. ఇదే విధంగా పంట వేసిన 30 రోజులకు మరియు 60 రోజులు కూడా వేసుకోవాలి. ఎకరాకు 200 కిలోల జిప్సం ఎరువును పూత సమయంలో వేయటం వల్ల తెగులు యొక్క ఉధృతి తగ్గించవచ్చు. పంట పీకిన తర్వాత పంట అవశేషాలను తీసి కాల్చివేయాల్సి ఉంటుంది. పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలి. ఇక వేరుకుళ్ళు తెగులు విషయానికి వస్తే, ఈ తెగులు రైజోక్టోనియా బెటాటికోలా అనే శిలీంద్రం వల్ల కలుగుతుంది. ఈ తెగులు సుమారు 25 నుంచి 30 రోజుల తర్వాత వర్షాభావ పరిస్థితుల వల్ల ఎక్కువగా ఆశిస్తుంది. మొదట కాండం మీద గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడతాయి. కొన్ని రోజుల తర్వాత నలుపు వర్ణానికి మారి కాండం పైభాగానికి మరియు వేరు కూడా వ్యాపిస్తాయి. ఈ తెగులు వల్ల తల్లి వేరు కుళ్ళిపోయి నలుపు రంగుకు మారి నుజ్జు నుజ్జుగా తయారవుతుంది. మొక్కను పీకినప్పుడు నేల కింద ఉన్న వేరు భాగం కూడా ఊడి వస్తుంది. ఈ తెగులు నివారణకు తెగులు సోకిన పొలం నుంచి విత్తనాలు సేకరించి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. కాండం కుళ్ళు నివారణకు ఇందాక తెలిపిన విధంగానే ట్రైకోడర్మా విరిడి ఫార్ములేషను పశువుల ఎరువుకు కలుపుకొని 15 రోజుల విత్తే ముందు, అలాగే విత్తిన తర్వాత 30 రోజులకు 60 రోజుల చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. ఇక మొవ్వు కుళ్ళు వైరస్ తెగులు. ఇది వేరుశనగ బడ్ నెక్రోసిస్ వైరస్ వల్ల వచ్చే తెగులు. ఈ తెగులు యొక్క లక్షణాలు మొదటగా లేతాకులపై నిర్జీవ వలయాలు లేక చారలు కనిపిస్తాయి. మొవ్వు ఎండిపోతుంది. లేత దశలో తెగులు ఆశిస్తే మొక్కలు కురచబడి ఎక్కువ రెమ్మలు వస్తాయి. ఆకులు చిన్నవిగా మారి లేత ఆకుపచ్చని మచ్చలు కలిగి పాలిపోయి ఉంటాయి. లేత దశలో ఆశించే మొక్కలలో కాయలు ఏర్పడవు. ముదిరిన మొక్కలలో తెగులు లక్షణాలు కొన్ని కొమ్మలలో మాత్రమే కనిపిస్తాయి. తెగులు సోకిన మొక్కల నుంచి వచ్చిన వేరుశనగ కాయ మరియు విత్తనాలు చిన్నవిగా ఉండి ముడుచుకొని ఉంటాయి. దీని నివారణకు కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనే మందును 4 మిల్లీలీటర్ల నీటిలో

0: కలిపి విత్తన శుద్ధి చేసిన తర్వాత 3 గ్రాముల మ్యాంకోజబ్ లేదా మిశ్రమ మందు అయిన 3 గ్రాముల మ్యాంకోజబ్ 50% ప్లస్ కార్బండిజమ్ 25% డబ్ల్యూఎస్ అనే పొడి మందుతో కలిపి తర్వాత విత్తుకోవాల్సి ఉంటుంది. మొక్కల సాంద్రత చదరపు మీటర్కు ఖరీఫ్లో 33 మొక్కలు, రబీలో 44 మొక్కలు ఉండేలా జాగ్రత్త పడాలి. వేరుశనగతో సజ్జ పంటను 7:1 నిష్పత్తిలో అంతర పంటగా వేయాలి. విత్తిన 20 రోజుల తర్వాత తామర పురుగుల వ్యాప్తి అరికట్టడానికి పంట వేసిన 20 నుంచి 25 రోజులకు థయాక్లోప్రిడ్ 480 SEC 60 మిల్లీలీటర్లు మరియు 40 గ్రాముల పిఫ్రోనిల్ 5 SEC 20 మిల్లీలీటర్లు మరియు 60 రోజులకు అసిటామిప్రిడ్ 20 SP 40 గ్రాముల మందులను 200 లీటర్ల నీళ్ళల్లో కలిపి 1 ఎకరాకు పిచికారీ చేయాలి. ఇక కాండం కుళ్ళు వైరస్ తెగులు విషయానికి వస్తే, ఈ తెగులును టొబాకో స్ట్రీక్ వైరస్ కలుగజేస్తుంది. లేత ఆకులపై మరియు ఆకు ఈనెలపై నల్లటి మాడు పట్టిన మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఈ మచ్చలు ఆకు తొడిమ నుంచి కాండంపైకి విస్తరిస్తాయి. మొవ్వు ఎండిపోతుంది. 15 రోజుల లోపు వయసు ఉన్న మొక్కలకు తెగులు ఆశించిన ఎడల మొక్కలు చనిపోతాయి. 15 నుంచి 30 రోజుల పైన వయసు ఉన్న మొక్కలకు తెగులు ఆశిస్తే మొక్కలు గిడసబారి చిన్న చిన్న ఆకులతో ఉండి మొక్కల ఊడలు నల్లగా మారుతాయి. కాయలపై మచ్చలు ఏర్పడతాయి. గింజలు కూడా రంగు మారుతాయి. కలుపు మొక్కలలో ముఖ్యంగా వయ్యారిబామ, ఉత్తరేణి, ఎన్నెద్దులాకు, కుక్కముళ్ళు, గడ్డి చేమంతి, గరిటె కొమ్మ పువ్వుల్లోని పుప్పడి రేణువులలో ఈ వైరస్ ఉంటుంది. అందువల్ల ఈ కలుపు మొక్కలను పూత దశకు రాకముందే నిర్మూలించాలి. పొలం చుట్టూ దట్టంగా మేరసాళ్ళు, సజ్జ, జొన్న, మొక్కజొన్న వేసుకోవాలి. దీనివల్ల గాలి మరియు తామర పురుగుల ద్వారా వచ్చే పుప్పొడి రేణువుల వ్యాప్తిని నిరోధించవచ్చు. పొలంలో అంతర పంటగా 7:1 లేదా 11:1 నిష్పత్తిలో ఇందాక చెప్పుకున్న విధంగా సజ్జ, జొన్న, మొక్కజొన్న వేసుకోవాలి. కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్, 600 FS 4 మిల్లీలీటర్ల నీళ్ల మిశ్రమం మందుతో విత్తన శుద్ధి చేసిన తర్వాత ఇందాక తెలిపిన ఏదైనా ఒక శిలీంద్ర నాశిని మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. పంటకాలంలో 30 రోజుల తర్వాత ఎకరాకు 400 మిల్లీలీటర్ల డైమోథియేట్ లేదా 80 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందును 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల వేరుశనగలో ఈ తెగుళ్ల ఉధృతిని తగ్గించవచ్చు.
1: శ్రోతలు, ఇంతవరకు సేద్దెపు శుద్ధులు కార్యక్రమంలో వేరుశనగలో తెగుళ్ల యాజమాన్యం గురించి ప్రభాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నాం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా నూతన రైతు బజార్ భవన నమూనాను, వివిధ అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి గత రాత్రి తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
3: రాబోయే రోజుల్లో ఎల్నినో వచ్చినా మనం బయటపడాలంటే నదుల అనుసంధానం ఒకటి చేసి మినిమం నీళ్లు వచ్చేట చేసుకోవడం, మీ ఊర్లో పడిన వర్షాన్ని భూమిలో ఇంకెడికి చేయడం, పెద్ద నీటి సమస్య లేకుండా భూమినే ఒక జలాశయంగా తయారు చేయడం, నీటి భద్రత వస్తుంది. భూమి తాపాన్ని తగ్గించాలంటే మనం చేయాల్సింది ఈ యొక్క పక్కురు సేద్యం చేయాలి. పక్కురు సేద్యం అన్నింటికంటే శ్రేష్టమైనటువంటి వ్యవసాయం. ఈ సంవత్సరం నా ఆలోచన రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్క ఎకరాకి PMDS కింద కల్టివేషన్ చేయాలని.
2: వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

0: విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలపై రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలైన కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ శిల్ప వాస్తుకళలను పరిశీలించి వాటి ప్రత్యేకతలు ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. విమానాశ్రయాల నుంచి రహదారులు నిర్మించి వాటిని సమీప జిల్లా, రాష్ట, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర సంచాలకులు కె. నాగరత్న తెలియజేస్తూ,
1: ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి.
0: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో సహాయం కోసం 0892223649 పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 0896345034 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. ప్రభావిత జిల్లాల్లో విపత్తు నిర్వహణ బృందాలను సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో ఏటిగట్ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్యం విధానంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్లోని ఏక్తా నగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఫీచర్ సినిమాలు, నాన్ ఫీచర్ సినిమాలు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు చిత్రాలకు రాష్టపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్ పురస్కారాన్ని అందుకోగా ఉత్తమ నటి పురస్కారాన్ని యామి గౌతమ్ అందుకున్నారు. ఇక తెలుగు చలన చిత్రాలకు సంబంధించి ఉత్తమ బాల నటుడి విభాగంలో 35 చిన్న కథ కాదు సినిమాకి అరుణ్ దేవ్, ఉత్తమ సంభాషణలు విభాగంలో లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకులు వెంకీ అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన కల్కి 2898 AD చిత్రానికి దర్శకులు నాగ్ అశ్విన్ పురస్కారాలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది చలనచిత్ర టీవీ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 2012 నుంచి 2016 వరకు గతంలో ప్రకటించిన అవార్డులతో పాటు 2017 నుంచి 2024

0: అవార్డులను, 2025 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాలను కూడా అందించనున్నట్లు చెప్పారు. అమరావతి లేదా విజయవాడలో నంది చలనచిత్ర అవార్డులు, తిరుపతిలో నంది టీవీ అవార్డుల ప్రధానోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన మంగళవారం రాత్రి మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అడుగడుగున కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: మాదక ద్రవ్య రహిత భారత్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల సదస్సును ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో పాల్గొని మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ జీనోమిక్స్ సొల్యూషన్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జన్యుపరంగా వచ్చే క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, 7:20 శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 7:45 చావడి సంభాషణ, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ రచన ఎన్ సుదర్శన్ రెడ్డి, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం అభిలాష, 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:15 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 5:30 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం 6 గంటలకు

10 నిమిషాలకు తెలుగులో ప్రాంతీయ వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు ప్రసార విశేషాలు, 6 గంటల 30 నిమిషాలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు, 7 గంటల 15 నిమిషాలకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి పి పెద్దక్క బృందం మరియు శ్రీ జే ఈశ్వరయ్య బృందం పాడిన జానపద గీతాలు వింటారు. పల్లె ప్రాంతాల కార్యక్రమంలో 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్, 8 గంటలకు దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ, 8 గంటల 15 నిమిషాలకు ఆపాత మధుర గీతాల కార్యక్రమం రసధ్వని, 8 గంటల 30 నిమిషాలకు తెలుగు జాతీయ వార్తలు, 8 గంటల 45 నిమిషాలకు యోధుడు హంపన్న రూపకం వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి మరియు శ్రీ వి చలపతి. 9 గంటలకు ఆంగ్లంలో వార్త ప్రసారం, 9 గంటల 16 నిమిషాలకు స్పాట్లైట్, 9 గంటల 30 నిమిషాలకు నాటిక, 10 గంటలకు

లకు తెలుగు జాతి వార్తలు 8:45 యోధుడు హంపన్న రూపకం వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి మరియు శ్రీ వి చలపతి. 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం. 9:16 స్పాట్ లైట్. 9:30 నాటిక. 10:00 ఈరోజు జరిగిన ఏషియన్ గేమ్స్ ముఖ్యాంశాలు వింటారు. 10:20 రాగం తానం పల్లవి. 10:40 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు.

0: లలిత గీతం విన్నారు. సమయం 7:05. తెలుగులో జాతీయ వార్తలు పెట్టారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైభవాన్ని వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో వీరబాయ్ చాను పోటీలో పాల్గొంటారు. ఇక వార్తల వివరంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు వడోదరలో పర్యటిస్తారు. మహారాజా సయ్యాజీరావు విశ్వవిద్యాలయ 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు బంగారు పతకాలు అందిస్తారు. ఆ తర్వాత వడోదరలో బ్రహ్మకుమారీస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రీట్రీట్ సెంటర్ రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పునరుద్ధరణ కోసం ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టు ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. గుజరాత్లో ఏక్తానగర్ వేదికగా నిర్వహించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని కొనియాడారు.
2: సభీ భాషా ఔర్ క్షేత్రో కి ఫిల్మో మే హమారే భారత్ కి ఛబి దిఖాయి దేతీ హై. భారతీయ ఫిల్మో మే భారత్ కే లోగోం కే సపనే, పరంపరా, సంఘర్ష ఔర్ భవిష్య కి సంభావనాయే భీ హై. ఫిల్మ్ కళాకార్ బహుత్ లోకప్రియ హోతే హై, ఉన్మే దేశవాసియోం కో విశేషకర్ యువాఓం కో ప్రభావిత్ కర్నే కి అసీమ్ క్షమతా హోతీ హై. జో
1: చలనచిత్ర పరిశ్రమలో మరింత సమగ్రత, భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించిన రాష్ట్రపతి అవార్డుల జ్యూరీ నిర్ణయాత్మక కమిటీల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినిమా నిర్మాణంలో వెన్నుముగ్గా నిలిచే, వెనుక రంగంలో పనిచేసే సాంకేతిక నిపుణులు, కార్మికుల శ్రమకు తగిన గౌరవం, సామాజిక భద్రత కల్పించాలని పిలుపునిచ్చారు.
2: ఆప్ సబ్ క్రియేటివ్ ఇకనామిక్

0: प्रमुख प्रतिनिधि है। आप सब ये ध्यान रखें कि इस इकोनॉमी को योगदान देने वाले मजदूरों, छोटे कलाकारों, सहायों को और संघर्षरत लोगों को सम्मान मिले और सामाजिक सुरक्षा भी मिले।
1: సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన సినీ ప్రముఖులు తమ సామాజిక బాధ్యత గుర్తించాలని రాష్ట్రపతి సూచించారు. యువతకి ఆదర్శంగా నిలుస్తూ ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తుల ప్రకటనలో నటించకుండా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 370 చిత్రానికి మొదటి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకోవడంపై నటి యామి గౌతమ్ తన సంతోషం వ్యక్తం చేస్తూ ఈ గుర్తింపు ఓ కళాకారుడికి లభించే అత్యున్నత ప్రశంస అన్నారు. తనకు ఎంతో సృజనాత్మక సంతృప్తినిచ్చిన ఈ చిత్రానికి దేశంలో అత్యున్నత చలనచిత్ర పురస్కారం లభించడం వల్ల గత కొన్నేళ్లుగా తన అంకితభావం ఓర్పు సార్థకమయ్యాయని తెలిపారు.
2: For a film like Article 370, which gave me so much as an artist, as an actor, everything that I had been wanting to do as an actor for the longest time, that, you know, kai bar bahut saalon ki mehnat, bahut saalon ki challenges, patience, they trickle down to one moment, and I think for me that was Article 370.
1: చందు చాంపియన్ చిత్రానికి గాను తొలి జాతీయ చలనచిత్ర అవార్డు పొందడంపై బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని తన కళ ప్రయాణంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. మరోవైపు దర్శకుడిగా తను తెరకెక్కించిన తొలి చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నటుడు రణదీప్ హుడా సంతోషం వ్యక్తం చేశారు. వీర సావర్కర్ కథను సాయుధ విప్లవ విశేషాలు వెండితెరపై తీసుకురావడంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పురస్కారాలు తమకు మరింత బాధ్యతను పెంచాయని నటులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో ఉడిపి శ్రీ పేజావరు అధోక్షజ మఠానికి చెందిన శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీతో పాటు ఇతర ప్రముఖులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్, శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరించారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామి భక్తి సేవాభావంతో కూడిన జీవితం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జన్మ శతాబ్ది వేడుకల సందర్భంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఉన్నత ఆదర్శాలు మరింత ముందుకు తీసుకెళ్తాయని మోదీ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడ్లు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పంద అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. న్యూఢిల్లీలో పరిశ్రమల ప్రోత్సాహకం అంతర్గత వాణిజ్య విభాగం నిర్వహించిన వర్క్షాప్లో గోయల్తో పాటు కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్హెచ్ఆర్సీ సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాల హక్కులు పరిరక్షించేందుకున్న కమిషన్లు కలిసి పనిచేయాలని, సమన్వయం కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమ విధానాలు సమీక్షించాలని, వారికి తగిన సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఎన్హెచ్ఆర్సీలో మహిళలు, వెనుకబడ్డ తరగతులు, బాలల హక్కులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, దివ్యాంగుల కమిషన్లు డీమ్డ్ సభ్యులుగా ఉన్నారు. మహారాష్ట్రలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకే చోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదిక నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా తొలిసారిగా ఆయుష్ సర్వీసెస్ సెక్టార్ నివేదిక విడుదల చేయనున్నారు. అలాగే గోక్షుర, చంద్రసర సేఫ్టీ డోస్పియర్లు, చర్మ సంబంధిత వ్యాధులపై స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఆవిష్కరించనున్నారు. ఆయుష్ విజన్ 2030 నివేదికతో పాటు సీసీఆర్ఏఎస్, ఏజీఎన్ఐ అసెస్మెంట్ స్కేల్ వెబ్ పోర్టల్ ప్రారంభిస్తారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వాల్కర్ టర్క్ పాకిస్తాన్ అధికారులపై ఆరోపణలు చేశారు. నిరసనలు అణిచేసేందుకు పాక్ ప్రభుత్వం బలప్రయోగం, అక్రమ నిర్బంధాలు ఉపయోగిస్తోందని విమర్శించారు. భారత్లో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ యువజన నాయకులతో చర్చలు జరపడమే సరైన మార్గమని, అంతేకాని బలప్రయోగం తగదని భారత్ నిరూపించిందన్నారు. మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్, భారతదేశాల వైఖరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలిపారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో

0: విద్యుత్ ధరలు పాలనపై జూన్ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు ఉపయోగించి ఈ నిరసనలు అణిచేయడంపై ఐరాస నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బలూచ్ నిరసనకారులపై జరిగిన హింసను ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందంపై మధ్యవర్తులు జరిగిన చర్చల్లో స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొన్నట్టు తెలిపారు. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అదే సమయంలో ఒప్పందం కుదిరితే ఇరాన్ గొప్ప దేశంగా మారుతుందన్నారు. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ల విజ్ఞప్తి మేరకు మిత్రదేశాలకు డీజిల్ ఎగుమతులు తాత్కాలికంగా నిషేధించే అంశం పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు ట్రంప్. పూర్తిస్థాయి లేదా పాక్షిక నిషేధంపై చర్చిస్తున్నట్టుగా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. రాగల రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నాలుగు రోజు పోటీల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, సురిచి సింగ్, ఇషా సింగ్లు బరిలోకి దిగుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను ఈరోజు పోటీల్లో పాల్గొంటారు. పురుషుల సింగిల్స్ సెల్స్ రోయింగ్ ఫైనల్కు బాలరాజ్ పన్వార్ అర్హత సాధించారు. బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో పురుషుల జట్టు చైనాతో, ఉషు సెమీఫైనల్స్లో రోషి వీణాదేవ్ ఇండోనేషియాతో తలపడనున్నారు. హాకీలో భారత మహిళల జట్టు థాయిలాండ్తో తలపడుతుంది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలను అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈ రోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను పోటీల్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

हेमावती। ప్రభాత సంచిక కార్యక్రమం

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది. మీ మధుసూదన్ రెడ్డి. ఇవాళ హేమావతి కార్యక్రమంలో 7:20 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. అనంతరం చావడి సంభాషణ కార్యక్రమంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శ్రీయుతులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి గారుల సంభాషణ, పాటలు, ప్రకటనలు వింటారు.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం.

0: ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: ముఖాన మొటిమల
3: సైబాల్,
2: గజ్జా బొబ్బల
3: సైబాల్,
2: నడుగుల తామర
3: సైబాల్,
2: బురద పుల్ల
3: సైబాల్.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
4: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు.
5: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
6: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఉభయ దేవేరులతో ఈ నవరాత్రి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు చివరి రోజు చక్రస్నానాన్ని భక్తుల మధ్య స్వామి జరుపుకుంటూ ఉన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటువంటి అర్థం కూడా మనం గ్రహించవచ్చు. అందులో మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం తిరిగి మళ్ళీ ధ్వజ అవరోహణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు శ్రవణానక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు చక్రస్నానం నిర్వహించడం తిరుమల క్షేత్రంలో అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అంటే శ్రవణానక్షత్రం రోజు చక్రస్నానం ఆచరించే విధంగా లెక్కగట్టి ముందు 9 రోజులు ముందు ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని అర్చక స్వాములు వైఖానస ఆగమోక్త ప్రకారంగా ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ 9 రోజులు కూడా స్వామి అనేకమైనటువంటి వాహనాలని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహించి ఉన్నారు. మొదటి రోజు పెద్ద శేషం

0: జయించు ఉన్నారు. అందులో ఈ రోజు ఉదయాన్నే స్వామికి చక్ర స్నానానికి ముందు ఆలయంలో చక్కగా చూర్ణోత్సవం నిర్వహించినారు. ఆ చూర్ణోత్సవంలో
1: దేవతలందరినీ కూడా ఆవాహన చేసినారు. ఆ పసుపు కొమ్మలను ఒక రోడ్డులో వేసి చక్కగా బ్రహ్మ విష్ణు రుద్రులను ఆవాహన చేసి ఆ పసుపు కొమ్ముల పైన లక్ష్మీ అమ్ముల పైన లక్ష్మీ అమ్మవారిని కూడా ఆవాహన చేసి అక్కడ మంచి చక్కటి సుగంధ తైలాన్ని స్వీకరించి అందులో విష్ణువును ఆవాహన చేసి ఆ యొక్క చూర్ణను స్వామివారికి అమ్మవార్లకు చక్రతాళ్ళ వాళ్లకు మర్దన చేసి అటు పిమ్మట

స్వామివారిని తిరుచ్చి వాహనంలో అధిరోహింపజేసి ఇలా మాడి వీధులలో స్వామివారు ఊరేగింపుగా ఇచ్చేసి ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ స్వామి పుష్కరిణి అనేటువంటి దివ్యమైనటువంటి తీర్థంలో స్వామికి చక్కగా తిరుమంజనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ అర్చక స్వామిని కూడా చక్కగా స్వామికి సంకల్పం చెప్పుకున్నారు. అస్య దేవదేవస్య శ్రీ స్వామినః సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే నవమే అహని శ్రీ స్వామినః ఉత్సవ తాపోపశమనార్థం సర్వలోక హితార్థం చూర్ణోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా వారు సంకల్పం కూడా పలికినారు. స్వామికి ఈ 9 రోజులు భక్తులందరినీ కూడా అనుగ్రహించి స్వామి కాస్త అలసట పొంది ఉంటారట. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా ఈ తిరుమల క్షేత్రానికి విచ్చేసి చేతులు రెండు ఎత్తి జోడించి నమస్కరించి స్వామిని అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చమని భక్తులంతా కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక్కడే కాదు, దేశ విదేశాలలో అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా ప్రతినిత్యము ప్రతి క్షణము ఏదో ఒక వరాన్ని ఇవ్వమని స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి స్వామి అందరికీ వరాలను ఇచ్చి అలసి ఉంటారు. ఇలాంటి స్వామికి ఉత్సవ తాప ఉపశమనార్థం కాస్త అలసట పొంది ఉంటారు. స్వామికి కూడా కాస్త బడలిక అనేటువంటిది ఉంటుంది. ఒకరా ఇద్దరా ఈ విధంగా స్వామి అనేక మంది భక్తులతో ఉండడం వల్ల ఆ శమనం కోసము స్వామికి ప్రశాంతత కోసము చక్కగా చక్ర స్నానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. హరిద్రాచూర్ణే శనివారి ఆవాహయామి అంటారు. ఆ దేవతను కూడా ఆవాహన చేసి సుగంధి తైలే ఆదిదేవం విష్ణుమావాహ్య అష్టోపచారై సంపూజ్యాన్ని చక్కగా ఆ తైలంలోనూ ఆ చూర్ణంలోనూ హరిద్ర అంటే పసుపులోనూ దేవతలను ఆవాహనం చేసి చక్కగా అదుగో చూడండి స్వామికి చక్కగా ఆ మలయప్ప స్వామికి ఉభయ దేవేరులకు చందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అంతకంటే ముందు చక్కగా ఆవు పాలు ఆవు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామికి చక్కగా అవభృతం నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతం దినేనైవ దివా ఏవ కురియాతు రాత్రు ఉదకస్య అశుచి భావాత్ అన్నారు. మనం చూస్తూ ఉన్నాము అనాది నుండి కూడా ఎందుకు స్వామికి ఉదయాన్నే చక్రస్నానం నిర్వహిస్తారు అని ఒక ప్రశ్న రావచ్చు. కొన్ని వైదిక కార్యక్రమాలు ఉదయం పూటే చేయాలని, కొన్ని సాయంత్రం పూటే చేయాలని ఆగమశాస్త్రం చెప్తూ ఉన్నది. మనకు మొదటి రోజు చూసినట్లయితే అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం సాయంత్రమే నిర్వహిస్తారు. చంద్రుడు ప్రత్యక్షంగా ఉండాలి, ఆయన సమక్షంలోనే అంకురార్పణ నిర్వహిస్తారు. ఆ తర్వాత చక్రస్నానం అనేటువంటిది ఉదయమే చేయాలి. సూర్యుడు ప్రత్యక్షంగా ఇక్కడ ఆయన వీక్షిస్తూ ఉంటారంట. దివా ఏవ కురియాతు పగటిపూటే చేయాలి. రాత్రిపూట చేసినట్టయితే ఆ జలానికి అశుచి అనేటువంటిది ఉంటుంది, అది గొప్ప దోషంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఆ అర్చక స్వామి వారు కూడా చక్కగా సంకల్పం చేసినారు. స్వామికి నానాలోక నివాసినాం సర్వేషాం భక్తజనానాం సకల పాప నివృత్త్యర్థం అశ్వమేధ ఫల అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం తుష్ట్యర్థం పుష్ట్యర్థం శాంత్యర్థం నవమే దినే ప్రాతకాలే అవభృతోత్సవ కరిష్యేని లోకాలన్నిటికీ కూడా మంగళాలు చేకూరాలని ఆ దేవుణ్ణి చక్కగా ప్రార్థించి వారు ఈ అవభృతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ ప్రాచ్యం అక్షతోదకం 4 కలశాలు అక్కడ స్థాపించి ఉంటారు. ఒక కలశంలో అక్షతోదకాలు, ఇంకొక కలశంలో కుషోదకము, ఇంకొక కలశంలో జప్యోదకం, ఇంకొక కలశంలో రత్నోదకం. ఇలాంటి ద్రవ్యమైనటువంటి పరిమళమైనటువంటి ఆ ద్రవ్యాలతో చక్కగా స్వామికి అవభృత స్నానం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆ పంచామృత తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క విశేషాలను గురించి శ్రీమాన్ అర్చక స్వాములు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతోత్సవం వల్ల ఫలితం ఏముంటుంది అంటే విష్ణోహ అవభృత స్నానాత్ కోటి జన్మార్జితం పాపం తక్షణాదేవ నశ్యతే అంటారు. ఈ అవభృతం యొక్క విశేషాన్ని ఎవరైతే వీక్షిస్తారో, ఎవరైతే ఆ స్వామి యొక్క వైభవాలను చక్కగా వింటారో వారికి కోటి జన్మలలో చేసినటువంటి సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట.
అందుకే ఈ తిరుమల దివ్య క్షేత్రాన్ని ఉత్సవ క్షేత్రం అని కూడా మనం పిలవచ్చు. ప్రతి నిత్యము స్వామికి అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవాహ అను

0: ఆచార్యః ఉత్సాహ పరిపూర్తయే. ఎక్కడైతే పరమాత్మకు అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారో ఆ స్వామి ద్విగుణీకృతమైనటువంటి తేజఃపుంజాలతో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ఆ స్వామికి స్నాపన తిరుమలను నిర్వహిస్తారు. ఆయనతో పాటు చక్రతాళ్ వాళ్ళు కూడా ఉంటారు, వారికి కూడా స్నపనం నిర్వహించి ఆ తర్వాత స్వామి వారికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ చక్రతాళ్ వారును స్వామి పుష్కరిణిలో చక్కగా నిమజ్జనం చేస్తారు. దీనిని అవభృతస్తుము అంటూ ఉంటారు. ఈ చక్రము అనాది కాలం నుండి అనేక యుగాల నుండి పరమాత్మకు ఆవరణంగా కూడా కనిపిస్తూ ఉన్నది. సుదర్శన చక్రం ఎందుకు స్వామి ధరించి ఉంటారు? దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మ సంస్థాపనకు స్వామి అనాది కాలం నుండి దానిని స్వామి ఆభరణంగా ధరించి ఉన్నారు. ఆ ఆభరణంగా ధరించినటువంటి ఆ యొక్క ఆయుధమే ఈనాడు మనందరికీ కూడా శరణాగతిని శరణాగతిని ఇస్తూ ఉన్నది. అలాంటి స్వామివారి యొక్క ఈ చక్రతాళ్ వారి వైభవము అవభృతోత్సవం వైభవాన్ని గురించి శ్రీమాన్ రామకృష్ణ శేషశాయి గారు వారి యొక్క మాటలలో మనం విందాం. ఓం నమో వెంకటేశ్వర
1: వెంకటరమణ గోవింద గోవింద వందే శ్రీ నయనోత్పలస్య శిశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాధ్యక్షిత పాద పద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠై సనకాదిభిర్మునిగణై సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్ధనాయనమహం శ్రీ వెంకటేశం గురుం భక్తానాం అఖిలార్ధనాయనమహం శ్రీ వెంకటేశం గురుం. సప్తగిరి సానువులలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించినటువంటి వెంకట రమణుని యొక్క దివ్య వైభవం ఆకాశవాణి ద్వారా మనం చక్కగా వింటూ ఉన్నాం. స్వామివారు 9 రోజుల పాటు వివిధ వాహనాలలో చక్కగా భక్తులను అనుగ్రహించినటువంటి ఆ పరమాత్మ పరమపురుషుడు పురుషోత్తముడు ఈనాడు అవమృధ స్నానం అని మన మధుసూదన శర్మగారు చెప్పారు. ఈ యజ్ఞము అనన్నారు. 9 రోజుల పాటు జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి యజ్ఞం, దానికి పరిసమాప్తి. సామాన్యంగా మనం ఈ సనాతనమైన హిందూ ధర్మంలో వేద సంస్కృతిలో యజ్ఞయాగాదులు చేస్తారు లోక కళ్యాణ సిద్ధ్యర్థం. అలాంటి యజ్ఞం ఇది ఈ 9 రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మగారు శుభారంభం చేసి ఏనాడో కలియుగ ఆరంభంలో ఆ దేవదేవునికి ఆలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మాణమైనటువంటి ఆలయంలో స్వామివారు ప్రవేశించిన తదనంతరం బ్రహ్మదేవుడు ప్రార్థించి లోక కళ్యాణం కోసం, అంటే సమస్త లోకాలు, మనం ఉన్నది భూలోకమే, దీని పైన కొన్ని లోకాలున్నాయి, క్రింద కొన్ని లోకాలున్నాయి, అన్ని లోకాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభం కలగాలి అని ఈ ఉత్సవాన్ని శాస్త్రరీత్య వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి 9 రోజుల పాటు సార్వకామిక నవాన్హిక బ్రహ్మోత్సవము అని అన్నారు. అంటే సర్వకామ్యములు దీనివల్ల తీరుతాయి అని. భక్తాభీష్ట వరప్రదాత ఆయన. అందువల్ల 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవ కైంకర్యాదులలో చివరి ఘట్టం ఇది. ఈ దీనిలో స్వామి యొక్క దక్షిణ హస్తంలో అలంకారంగా ఉండేది కాదు సుమా, ఆ చక్రం చక్రమా అని అన్నమయ్య అద్భుతంగా కీర్తిస్తాడు. సుదర్శనం జయ జయ ప్రతిభటశ్రేణి భీషణ వరగుణ స్తోమ భూషణ ఎని భయస్థాన కారణ కారణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అని ఆ సుదర్శన భగవానుణ్ణి చక్కగా ఉపాసిస్తారు చాలామంది మహానుభావులు. సాక్షాత్తుగా పరమాత్మే ఆ

రూపంలో కూడా ఉన్నారు. ఒక ఐతిహ్యం కూడా ఉన్నది ఈ తిరుమల క్షేత్రంలో. మనం వేద పాఠశాలకు వెళ్ళేటువంటి దారిలో శిలాతోరణం అని ఉన్నది. ఆ శిలాతోరణానికి కొద్ది దూరంలోని చక్రతీర్థం అని ఉన్నది. పద్మనాభుడు అనేటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉంటే రాక్షసులు బాధిస్తారు. అనాదిగా ఈ ధర్మము అధర్మము వీటి ఘర్షణ ఉంటూనే ఉంటోంది. పరమాత్మ ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ పద్మనాభుడు ఆ బాధని తట్టుకోలేక ప్రార్థిస్తే వెంకటేశ్వర స్వామిని ఆ వెంకటరమణుడు ఆ సుదర్శనాన్ని పంపిస్తాడు. ఆ రాక్షస సంహారం చేస్తే అప్పుడు ఆయన అద్భుతంగా స్తుతిస్తాడు అని మనకు పురాణాలు చెబుతాయి. అందువల్లనే ఆ చక్రాన్ని అక్కడ స్థాపించి ఆయన ఉపాసించాడు చక్రతీర్థము అని అన్నారు. కాబట్టి ఆ సుదర్శన భగవానుడు ఆయన ఉపాసన స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే అని విష్ణోన్ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వనిర్దానవ దర్పహంత ఇలాగా స్తోత్రాలు చేస్తారు. మహావిష్ణువు చేతిలో ఐదు ఆయుధాలు ఉన్నాయి, పంచాయుధాలు అని. ఇక్కడ ఎందుకని స్వామికి ప్రతిరూపంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. స్వామి యొక్క ఈ అవబృధ స్నానంలో తాము కూడా పాలు పంచుకోవాలి అని. మా దైవం, మా ఇష్టదైవం, మా కులదైవం, మా దేవదేవుడు శ్రీనివాసుడు యొక్క దివ్య వైభవ స్ఫూర్తి మాలో పెరగాలి అని ఈ క్షణం కోసం ఆ చక్రతాల్వార్ అని పిలుచుకునేటువంటి ఆ సుదర్శన భగవానుడు ఎప్పుడు మూడు మునకలు వేస్తే తాము కూడా స్వామితో మునగాలి, స్వామి మాలో అంతర్యామిగా ఉంటాడు అని భావన చేసేటువంటి కోట్ల కొలది ఆ భక్తాదులంతా కూడా ఈ మాధ్యమాలలో వినేటువంటి ద్వారా, చూసేటువంటి ప్రక్రియల ద్వారా తమ గృహంలోనే స్వామి యొక్క దర్శనం చేస్తూ, ఇందాక వారు చెప్పినట్లుగా స్వామివారికి ఈనాడు వరాహదేవుని యొక్క, వరాహ మహావిష్ణువు యొక్క ఆ దేవాలయంలో పుష్కరిణి తీరంలో స్వామి స్వయంగా ఏం చేసి అక్కడ చక్కగా పసుపుతో గంధంతో సుపుణ్య తీర్థ జలాలతో అభిషేకాన్ని అందుకుంటూ ఉన్నాడు. తులసి మాలికలను ధరిస్తూ ఉన్నాడు. నయన మనోహరమైనటువంటి ముగ్ధ మోహన కోమల శ్యామల స్వరూప స్ఫూర్తితో ఉండేటువంటి ఆ పరమాత్మ దివ్య రూపాన్ని దర్శించాలి అని, ఆయన నామాన్ని గానం చేయాలి అని ఈ స్వామివారి యొక్క నామరూప గుణ లీలా ధామ విశేష వైభవాలను మనోహర దృశ్యాన్ని రమణీయంగా మహానుభావులు వర్ణించారు. ఒక యజ్ఞంలాగా 9 రోజుల పాటు శ్రద్ధగా ఘనంగా వైభవంగా నిర్వహించి 9వ రోజు ఈ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార నక్షత్రం శ్రవణం, అట్టి శ్రవణం ఆ రోజు ప్రధానంగా పెట్టుకొని దానికి ముందు 8 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. చిట్ట చివరిగా యజ్ఞాంతంలో ఆచరించబడే అవబృధ స్నానం అంటారు శ్రౌత ప్రక్రియలు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి చక్రస్నానం అన్నారు. ఈ అవబృధ స్నానం ఎవరు చేయాలి? యజ్ఞయాగాదులలో యజమాని చేస్తారు. యజమాని అనే పదానికి అర్థం యజ్ఞం చేసేటువంటి వారు, చేసేటువంటి కర్తృత్వాన్ని పొందినవారు, శాస్త్రవిహితం కూడా. అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలలో చివరి అంశంగా చక్రస్నానం జరుగుతోంది. దీన్ని తరిగొండ వెంగమాంబ కూడా వెంకటాచల మహాత్మ్యంలో చక్కగా వర్ణిస్తోంది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు వీటితో తిరుమంజన కైంకర్యాన్ని చేస్తారు. ఇలాగా ఇక్కడ స్వామి సర్వానికి అధిపతి. ఈ స్వామి యొక్క దివ్య జలాలను సహస్రధారాభిషేకం, నక్షత్రహారతులు, ధూప దీపహారతులు, కుంభహారతి ఇలాగా

0: మన తిరుమంజనం చేస్తూ ఉంటే వేదాధ్యయనం చేసిన మహానుభావులు శ్రీసూక్తం, పురుష సూక్తం, భూసూక్తాలు పఠిస్తారు. వేద పాఠం అయిన తర్వాత ద్రావిడ వేద పాఠం చేస్తారు, నీరాట్టం సమర్పిస్తారు. అభిషేక జలాన్ని అర్చక స్వాములు పూతోభవ అని తమ మీద తల్లుకొని భక్తుల మీద తల్లుతారు. వస్త్రాలంకారం చేసి నివేదన చేస్తారు. చక్రతాల్ వారు మాత్రమే స్వామి పుష్కరణిలో ఆ అవబృధ స్నానం చేస్తారు. ఉత్సవం వెంకటేశ్వర స్వామి అవబృధం ఆయనదైతే ఆయన యజమాని. కానీ సేవకుడైనటువంటి చక్రతాల్ వారు అంటే సుదర్శనమూర్తికి జరుగుతోంది. అందువలనే దీనికి సుదర్శన చక్రం కాబట్టి చక్ర స్నానం అనే పేరు వచ్చేది. చాలా విచిత్రమైనటువంటిది. జపద్భిర్ వైదికాన్ మంత్రాన్ సహితశ్చ ద్విజోత్తమై చకార అవబృధ స్నానం భగవాన్ ఆదిపురుష అని మనకు చెప్పడం జరుగుతోంది. స్వామి పుష్కరిణీ తీర్థే సర్వలోకైక పావనౌ అవతార దినే తస్మిన్ నక్షత్రే శ్రవణే ప్రగే అని పురాణాలు చెబుతాయి. ఆ సమయంలో అర్చకులు భక్తులు అందరూ పవిత్ర స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పవిత్రులవుతారు. ఇలాగా ఆ స్వామి యొక్క దివ్య వైభవం ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటిది, శ్రవణ శుభగమైనది. మరికొన్ని విశేషాలు మా మధుసూదన శర్మ గారు అందిస్తారు, చక్కగా శ్రవణం చేద్దాం. జయ గోవింద హరే, జయ గోపాల హరే.
1: ధన్యవాదాలండి. ఈ యుగంలో భక్తులందరికీ కూడా స్వామి ధరించినటువంటి ఆభరణాలుగా ఉన్నాయి సుదర్శన చక్రము, ఇంకో పక్క శంఖము. ఈ యొక్క సుదర్శన చక్రమే ఒకనొక కాలంలో భక్తులందరినీ కూడా రక్షించినటువంటి చక్రము, శిశుపాల వధను చేసినటువంటి చక్రము, సూర్యపిధాన అని పిలువబడేటువంటి చక్రము, 16 రేఖలు కలిగి లక్ష్మీ నరసింహస్వామి ఒకవైపున ఉండగా అత్యంత మనోహరమైనటువంటి ఆయుధంగా స్వామివారు ధరించి ఉన్నారు. మనం గమనించినట్లయితే గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టంలో స్వామి ఆ వైకుంఠం నుంచి భూమికి విచ్చేసి ఒక క్షణకాలంలో ఆ ముసలి యొక్క శిరస్సును ఛేదించినటువంటి ఆయుధమే ఈనాడు ఈ చక్రతాళ్వార్లు. ఈ విధంగా పరమాత్మ యొక్క మనస్సును తెలుసుకొని ఆయన యొక్క ఆజ్ఞ చేత క్షణకాలంలో ఆ యొక్క ఉనికికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని భక్త రక్షణ చేస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఆయుధాలలో మొదటి ఆయుధంగా చక్రతాళ్వార్ను కూడా కీర్తిస్తూ ఉన్నది మన యొక్క శాస్త్రము. అంతేకాకుండా స్వామివారి యొక్క మహిమ ఎంతో, స్వామివారి చెంతన ఉన్నటువంటి పుష్కరిణి కూడా అంత మహిమ కలిగినటువంటిది. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోహ పాదసేవనం, వెంకటేశ్వర దర్శనం ఏదాని అత్యంత దుర్లభాని అన్నారు. స్వామి యొక్క దర్శనము, ఆ పుష్కరిణిలో స్నానం ఆచరించడము, ఇవన్నీ కూడా ఎన్నో జన్మలలో పుణ్యం ఉంటే తప్ప మనం అవి లభించవు. మనకు స్వామి తీర్థం మహాపుణ్యం, సర్వపాప ప్రణాశనం, యశ్వతీరే జగన్నాథో రమతే రమయా సహ అన్నారు. ఈ స్వామి ఆ అమ్మవార్లతో కలిసి చక్కటి ఆ ఆనంద నిలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మించుకొని అందులో నివసిస్తూ స్వామికి పక్కనే పుష్కరిణిని స్వామి తయారు చేసుకున్నారు. సర్వదోష ప్రశమని మాయీష పరమేశ్వరి వరిష్ట సర్వతీర్థేభ్య స్వామి పుష్కరిణి నృప అన్నారు. అన్ని తీర్థాలు భూమిపైన అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి, దగ్గరదాపు కోటానుకోట్ల తీర్థాలు ఉన్నాయి. అన్ని తీర్థాలకు స్వామి పుష్కరిణి రాజము, రాజుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే సకల దేవతలంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి పుష్కరిణిలో నిత్యము స్నానం ఆచరించి వారంతా తరిస్తూ ఉంటారు. అందుకే ఏ నరాహ ప్రాతృత్తాయ స్వామి పుష్కరిణీతి వై కీర్తయంతి మహాత్మానః తేయాంతి పరమాం గతిం. స్వామి పుష్కరిణి, స్వామి పుష్కరిణి అని ఉదయాన్నే లేచి ఎవరైతే భక్తులు చెప్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామి పుష్కరిణి స్నానం ఒకటే కాదండి, స్వామి పుష్కరిణి స్మరణ ద్వారా కూడా జన్మలో చేసినటువంటి పాప సమూహమంతా కూడా నశిస్తుందంట. అందుకే తస్యాం స్నాత్వాచ తద్వారి దృష్ట్వాచ మహద్భుతం సర్వపాప వినిర్ముక్త సర్వశోక వివర్జిత అన్నారు. సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ స్వామి పుష్కరిణిని చూస్తేను అని. పృథివ్యాం

అనితీర్థాని బ్రహ్మాండాంతర్గతాని చ తాని సర్వాణి వర్తంతే వెంకటాశ్వయ భూధరే. ఈ పుష్కరునికి అంత పేరు, అంత గొప్ప విశిష్టత రావడానికి కారణం కూడా భూమి పైన ఉన్నటువంటి సకల తీర్థాలన్నీ కూడా స్వామి పుష్కరంలో కలుస్తూ ఉంటాయంట. అందుకని ఈ స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పుష్కరంలో స్వామివారు చక్కగా నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నారు. అంతేకాదు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇలాంటి ద్రవ్యాలతో అభిషేకం కూడా నిర్వహించినారు. ప్రతి సంవత్సరము కూడా బ్రహ్మోత్సవ సమయంలోనే కాకుండా మిగతా కొన్ని రోజుల్లో కూడా స్వామివారి యొక్క పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తూ ఉంటారు. అది ప్రధానంగా బ్రహ్మోత్సవము, ఆ తర్వాత రథసప్తమి వేడుకలలోనూ, అనంత పద్మనాభ చతుర్దశి నందు, వైకుంఠ ఏకాదశి, ఈ విధంగా సంవత్సరంలో నాలుగు పర్యాయాలు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. దశాపరాధ తోయేనా అన్నారు. సరే, స్వామికి ఇన్ని ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు కదా, ఏ ఏ ద్రవ్యానికి ఎలాంటి ఫలితము ఉంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. స్వామి ఆ క్షీరంతో స్తపనం చేయించుకుంటే ఆవులు చక్కగా పాలిస్తాయట. అంతేకాదు వర్షాలు బాగా పడి భూమంతా కూడా సస్యశ్యామలంగా ఉండి సురుష్టి కలిగి అందరికీ కూడా ఆహార పానీయాలు లోటు ఉండదు అని చెప్పి చెప్తుంది. శుద్ధోదక దశాపరాధ తోయేనా. అంతేకాదండి, స్వామి పుష్కరంలో ఆ నీటితో అభిషేకం వల్ల అనేక వందల కొలది చేసిన పాప సమూహం అంతా కూడా నశిస్తుంది అని చెప్తున్నారు. అలాంటి స్వామికి పాలుతో అదేవిధంగా పెరుగు ఒకటి ఉన్నది, ఆ పెరుగుతో అభిషేకం చేయడం వల్ల దదన ఆరోగ్య బలం యశ అన్నారు. ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా ఆరోగ్యము, యశస్సు, కీర్తి కలుగుతుంది. ఆజ్యన ఐశ్వర్య వృద్ధిశ దుఃఖనాశస్య శర్కర అన్నారు. స్వామికి నెయ్యితో స్నపనం చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. తేజో వృద్ధిశ్య మధున, స్వామికి తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజస్సు వృద్ధి కలుగుతుంది. ఇక్షు ధనమిక్షుసారేణ రసేన, అంటే చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే ధనం లభిస్తుంది. సర్వ సంపద సమృద్ధిశ్చ నారికేళ జలేనచ సకల కామ్యములన్నీ కూడా కలిగి పుత్ర సమృద్ధి కలుగుతుంది నారికేళ జలముల చేత. గంధతో ఏన సత్పుత్ర లాభాశ్చ. అంతేకాదు ఎవరికైతే సంతానం లేదో వారికి ఈ స్వామికి జరిగేటువంటి ఆ గంధోత్సవాన్ని దర్శించినట్లయితే మంచి సంతానం కలుగుతుంది. భూలాభ పుష్పతోయేనా, పుష్పము పుష్పతోయంతో స్వామికి అవభృతం చేస్తే భూలాభం కలుగుతుంది. స్వర్ణోదక అభిషేకేన ఘోర దారిద్ర్యనాశనం అన్నారు. ఆ సువర్ణ జలములతో అభిషేకం చేసినట్లయితే దారిద్ర్యమంతా కూడా పోతుంది. అదిగో చూడండి, స్వామికి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. శంఖు చక్రము ధరించినటువంటి ఆ పరమాత్మకు శంఖనిధి పద్మనిధి అనేటువంటి రెండు చక్కటి ద్రవ్యములు స్వీకరించి వాటితో స్వామికి సహస్ర జలధారలతో అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదండి, స్వామికి ఆ విధంగా చక్రస్నానం నిర్వహించిన పిమ్మట ఆ చక్రతాళ్ వారు వెళ్ళి పుష్కరంలో చక్కగా భక్తుల మధ్య ఆయన ఆ పుష్కరంలో స్నానం ఆచరిస్తారు. దానివల్ల సకల సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అని మనకు ఆ విమాన అర్చన కల్పం అనేటువంటి శాస్త్రంలో చెప్పడం జరిగింది. దివ్య మాల్యాం భరధరం, దివ్య గంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం, అనంతం విశ్వతోముఖం. దివ్యమైనటువంటి ఆభరణాలు, దివ్యమైనటువంటి ఆ పుష్పాలన్నీ స్వామి ధరించి ఆ తులసి మాలికలు ధరించినారు. అందులో కూడా ఒక ఆంతర్యం ఉంది. యన్మూలే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవతాః, యదగ్రే సర్వవేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం అన్నారు. సమస్త వేదాలు, సమస్త తీర్థాలు, సమస్త దేవతలంతా కూడా నిత్యము ఎల్లప్పుడూ నివసించేటువంటిది ఏదైనా ఉంది అంటే అది తులసీ వృక్షము. ఆ తులసి దళాలను స్వామివార్లకు, అమ్మవార్లకు సమర్పించి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో కూడా వేద మంత్రాలు వారు ఉదాత్త అనుదాత్త స్వరితయుక్తంగా స్పష్టంగా స్వామివారికి వేదాన్ని గానం చేస్తూ ఉన్నారు. దద్యాత్ పురుష సూక్తేన పుష్పాణి అపయేవ అచ్యుతం స్యాత్ జగదిదం అని అన్నట్లుగా ఆ స్వామికి ఎప్పుడైతే పుష్పాలు కానీ పాలు కానీ లేక నీరు కానీ సమర్పించేటప్పుడు పురుష సూక్తాన్ని
పఠించినట్లయితే ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త దేవతలందరినీ కూడా ఆరాధన చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది. అందులోనూ ఆరాధనానాం సర్వేషాం విష్ణోః.

0: ఆరాధనం పరం, తస్మాత్ పరతరం పూర్వక్తం తదీయ ఆరాధనం పరం. సమస్త దేవతలంతా కూడా ఆనందించాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తిగా మనం సేవిస్తే చాలు, దేవతలంతా కూడా వారు సంతృప్తి పొందుతారంట. అందుకని ఈ బ్రహ్మోత్సవాలలో, నవాన్నిక బ్రహ్మోత్సవాలలో ఎవరైతే భక్తిగా ప్రధానంగా ఉండాలి, భక్తే ప్రధాన మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీసి అన్నారు. పరమాత్మ యొక్క మనస్సును మనం పొందాలి, ఆయన అనుగ్రహానికి లోను కావాలి, ఆయన యొక్క కృప అమృత బిందువులు మనపైన ప్రసరించాలి అంటే మన దగ్గర ఉండవలసింది భక్తి. ఆ భక్తి ఎవరి దగ్గరైతే ఉంటుందో స్వామి వారి దగ్గరికే వస్తారంట. అందుకని మనం చూస్తే ప్రహ్లాదుడి కోసం స్వామి సంభవం నుంచే ఉద్భవించినాడు. అలాంటి దయాళువైనటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా భక్తులపైన అపారమైనటువంటి ప్రేమ వాత్సల్యమన్నీ కూడా కలిగి ఉంటాయి. ఏతద్ ఉత్సవేన దేవేశః సుప్రీతః భవేతో అన్నారు. ఈ నవాన్నిక బ్రహ్మోత్సవాలు చేస్తే స్వామి చాలా సంతోషిస్తారంట. అనేనైవ గోబ్రాహ్మణాది చాతుర్వర్ణ్యం సమృద్ధి, గవాది సర్వ జంతువులు, బ్రాహ్మణాది సర్వవర్ణాల వారంతా కూడా సర్వ కోరికలన్నీ కూడా పొందుతారు. సస్య వివర్ధనం పాడి పంటలు పండుతాయి, సర్వ సంపత్కరం అని చెప్పినారు. గ్రామశాంతి, దేశశాంతి, రాజులంతా కూడా క్షేమంగా ఐశ్వర్యంగా ఉంటారు అని మనకు బ్రహ్మోత్సవ అనుక్రమణిక అనేటువంటి గ్రంథంలో శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా వర్ణించడం జరిగింది.
1: చాలా అద్భుతంగా మనం ఇప్పటిదాకా విన్నాం. సహస్ర ధారలతో స్వామివారికి ఆ శ్రపణ తిరుమంజనాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తిరుమల స్వామి సన్నిధానంలో. అలాంటి ఆ వైభవాన్ని మనం ఇప్పటిదాకా విన్నాం శ్రవణపేయంగా, శ్రీ ఆకాశవాణి ద్వారా మనం విన్నాం. తిరుపతి కేంద్రంగా తిరుమల క్షేత్ర వైభవాన్ని మనం ఇలాగనే నిరంతరంగా అనేకమైనటువంటి ఉత్సవాదులలో కూడా వినేటువంటి భాగ్యాన్ని కలిగించాలి అని, ఈ బ్రహ్మోత్సవాలు సమస్తమైనటువంటి లోకాలకు శాంతిని, ఆనందాన్ని, సంతోషాన్ని, సమన్వయ భావాన్ని, ఐకమత్యాన్ని కలిగించాలి అని, ఈ బ్రహ్మోత్సవ ఫలాన్ని అశ్వమేధయాగ ఫలితాన్ని ఎంత ఉంటుందో అంతటిదిగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విశేషాలని కూడా మనం విన్నాం. లోకా సమస్త సుఖినో భవంతు, శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటరమణ గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఏ రమేష్, ఎస్ అజిత్. సెప్టెంబర్ 15వ తేదీ నుండి 9 రోజులుగా ఆధ్యాత్మిక వైభవంతో
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా చావడి సంభాషణ వింటారు. పాల్గొంటున్నవారు శ్రీతులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి. ఎవరబ్బా రంగప్ప దిగుతా అన్నట్లున్నాడే మంచి రంగప్పేనా? రంగప్పే, ఓ రంగప్ప రాపా, ఇక్కడరా ఇక్కడరా.
4: నో మదపన్నా. ఏం బా ఈడే ఉన్నావే?
3: ఉంటాబ్బా, నీకు నువ్వు మన్నా కనపడలేదు, మాట్లాడిద్దాం నొత్తి. ఇంకా అంతలేగే బస్సు ఆరును కొడితే చూస్తే నువ్వే దిగుతాను మొట్టమొదటిగా.
4: ఏం లేదప్పో.
3: యాడిపోయింటి బాబా, అంత మగం అంతా పీక్కుపోయింది.
4: అయ్యో ఈ మధ్యాహ్నం తినలేదన్నో సరిగ్గా, ఊరికే బస్సు పోతాదని.
3: అవి యాడిపోయింటివి?
4: గుత్తికి పోయింటన్నా, ఇద్దో ఎద్దులు ఉండాయి తెలిసిన వాళ్ళవి, పట్టకపోతురప్ప అంటే ఎదో తక్కువ రేటుకు వస్తాయి కదన్నా, నువ్వు అనుకోండి పోతులే.
3: ఈడుండే గుత్తికి పోతే అంత మగం అంతా నలిగిందబ్బా నీ మగం అంతాను.
4: అయ్యో చెప్తే కదప్ప, ఏమి తోటలేకి పోవాలంటే ఇంకేం ఆటోలే వెంటులేవప్ప, బస్సు దిగినామాట. ఇంకా అటు నుంచి తోటలోకి నడుచుకుంటూ పోయేదానికి ఏమి రాళ్ళు గుండ్లని దండుగుండా ఏంటి? అయ్యో సాలేపేటలో ఎండ ఒకటి ఉడుకో.
3: అవును బస్సులో పోయినప్పుడు చూస్తే.

0: గుత్తిగా కొండనే.
1: కొండ కనపడింది, తినేటి అంగెన్లు కనపడినాయి, అన్ని కనపడినాయి.
0: నీకెప్పుడు అంగెళ్ళ అంగుర్రం అంత తలెత్తి పైకి చూసింటే గుత్తి కోట కనపడతానే, అది కనపడలేదా నీకు?
1: పడిపోయిండ గోళ్ళన్ని ఎవరు చూస్తారు? ఏమి విచిత్రంగా ఉన్నట్టుండ.
0: ఏంది పడిపోయిన గోడలు? ఏంది ఎన్ని ఏళ్ళు వందల ఏళ్ళ కింద కట్టిండే కోటగోళ్ళు, ఆడాడ్రంత పోతే మొత్తం పడిపోయిన దాని కింద లెక్కసారం ఎత్తనా నువ్వు?
1: చెప్తేవులన్నా ఉన్నట్టుండి మన ఇంట్లో వాళ్ళు అంగిన పోయి నాడు వంకుంటే రాయిగిన పడితే పఠాని అడుగుతుందట్టే.
0: కోసమే ఎదురు చూస్తా ఉంటుంది అది రాయ్ మా రంగపోతాడు ఒకసారి పడదామని. దేశంలోనే రెండో అతి పెద్దది అనమాట అది.
1: ఏందన్నా?
0: ఏందనుకోండి,
1: అంత పెద్దది?
0: అవును మాడే, 18 మంది రాజులు పరిపాలించిన కోట అది.
1: గుత్తికోట?
0: అవును మాడే. ఏందనుకోండి,
1: 18 మంది రాజులు?
0: అవును మాడే. ఆడ ఇదొకటే కాదు, 101 బావులున్నాయి, 28 బురుజులున్నాయి. ఏందనుకోండి, సన్నాబన్న కోట అనుకోండి.
1: పడిపోయిన గోళ్ళ మాదిరి కనపడతాయి అవి.
0: దూరం నుంచి చూస్తే అట్లే కనపడుతుందా? నువ్వు పైకి పోయి చూస్తే నీకంతా వాళ్ళ వైభవము, ఆ రోజుల కాలంలో ఎట్లా రాజులు పరిపాలించినారు, గుర్రపుశాల ఇవన్నీ ఉన్నా ఒకసారి చూస్తే తెలిసేదే.
1: ఓహో, అట్లున్నాయి లోపల?
0: బ్రహ్మాండంగా ఉంది తెలుసా?
1: ఏమో అప్ప చూసినాను, ఏవో ఎద్దులు యాడుండయి కదా, నాకెంత సూప్ అంతా దీని మీద ఉండి ఏంటివి పట్టించుకోలేదులే.
0: సరే అది సరే గాని, మన లేపాక్షులు చూసినావా మరేమన్నా?
1: లేపాక్షి పోదాం అనుకున్నా, ఎవడో కనబోలేస్తున్నా.
0: ఇంకా ఊర్లు చూసినావు చెప్పు నువ్వు.
1: ఒప్పో కంచి, బంగారు బల్లి అవన్నీ చూసుకొచ్చినావుప్పా.
0: ఏందే ఈడున్నేది చూడలేదు కానీ 30 కిలోమీటర్ల దూరం ఉండేటివి కానీ కంచికి పోయి అవన్నీ చూసొచ్చినావా?
1: కాదన్నా, ఈడు ఏంటి ఉండైనా నువ్వు బలు మాట్లాడతావు.
0: వారిని పాసుగల అనంతపురం జిల్లాలో ఎన్ని పర్యాటక కేంద్రాలు ఉన్నాయి, ఎన్ని చూసేటివి ఉన్నాయి, ఎన్ని అద్భుతాలు ఉన్నాయి, అవన్నీ విడిచిపెట్టి అవి కూడా చూడు, ముందు ఇక్కడ ఉండేటివి చూడాలి కదా ఫస్ట్.
1: ఏందన్నా లేపాక్షిలో నువ్వు అంటాడు బలు మాట్లాడుతున్నావు?
0: ఏందనుకోండి రంగప్ప, ఇంత పెద్ద స్తంభం వేలాడుతూ ఉంటుంది తెలుసా?
1: అంటే కింద పడుతుంది?
0: కింద పడదు, కింద ఇంకా అంత గ్యాప్ ఉంటుందప్ప, ఖర్చీపు తీసినా కూడా లోపల దూరిపోతుంది. అప్పుడు ఇంకా చాలా గ్యాప్ ఉందంట, చాలా సందుంటే బ్రిటిషర్లు వచ్చి దాన్ని పరిశీలించేకొచ్చి చూసినప్పుడు గెడిపినారంట స్తంభాన్ని. అది రోంత ఒరిగిందంట, ఇంకా వదిలేసినారు ఇంకా.
1: వాళ్ళు ఏం పని ఇట్లాడవన్నీ?
0: వాళ్ళు ఏదో పరిశీలించి చూద్దామని వచ్చినారు, మన వాళ్ళు ఎంత నైపుణ్యంతో కట్టినారని చూసేకొచ్చిన దాని రోంత గెడిపితే రోంత చెదిరింది అంతేగాని ఇప్పుడు కూడా ఖర్చు పోతుందప్ప దాని కింద.
1: కుక్కలు అనుకుంటే మన పిల్లలు ఊరికే రాళ్ళతో తరచు
0: అట్లా దాంతో కనిపించుకుంటారు చూడు
1: అట్లా ఉన్నట్లుంది చూస్తా. అంటే
0: అదిగాక అతి పెద్ద నంది విగ్రహం ఉంది, ఎంత బాగుంది తెలుసా?
1: చాలా పెద్దది అన్న?
0: చాలా పెద్దది. మన అనంతపురం రేడియోలో లేపాచి బసవయ్యే లేచి రావయ్య పాట వస్తుంది కదా,
1: ఏసి పాటలు వేస్తారు.
0: అది ఏసి పాటలు వేస్తారు కదా, అదే లేపాక్షి బసవయ్య అంటే అదే అనమాట. అదిగాక 7 పడగల నాగలింగం ఉంది.
1: అంటే ఏంది పాము?
0: పాము
1: ఆదిశేషుడు అంటారు.
0: ఆదిశేషుడు పెద్దది, ఏకశిల. అది అంత పెద్ద ఏకశిల చేయడం అంటే చాలా కష్టం తెలుసా?
1: ఒకే రాయితో చేసింటారు.
0: ఒకే రాయితో చేసిండేటివి చూడు, మన జిల్లాలోనే దండిగా ఉన్నాయప్ప. నువ్వు ఏంది చూడుకోకుండా కంచికి పోయి అవన్నీ చూసి వచ్చిన అట్లా మన దగ్గర ఉండేటి ముందు చూడాలి కదా.
1: చూడన్నా కాదు, ఈ గుత్తికి పోతాను కానీ ఆ గుత్తిలో కోడ చూసిండ్లే
0: అట్లా.
1: ఈడ చూడన్న దగ్గరలో లేపాక్షన్న.
0: ఎంత దూరం ఉందయా? ఈడ మీ మిద్దెక్కి అరిస్తే ఆడ కినపడుతుంది.
1: ఎట్లా వినపడుతుంది అన్నాను?
0: అంత దగ్గర ఉందని చెప్తానయ్యా, వినపడుతుంది అంటే
1: వినపడుతుంది అంటే చూస్తే సార్ నీకు బలి ఎగతాలు చేస్తావు నువ్వు.
0: ఏం లేలే గానీ అమ్మడి అది సరే గానీ పుట్టుపర్తికి పోయింటావు ఎప్పుడన్నా?
1: పుట్టుపర్తి సాయిబాబా పేరు అన్నో పోలే, మేము కంచి ఒకటే కాదు చూసిండే.
0: ఇంకేం చూసినావు?
1: మహాబలిపురంలో సముద్రం చూసినాను
0: కానీ పుట్టుపర్తి చూడలేదు.
1: చూడలేదులే అన్న.
0: సాయిబాబా వారి ప్రశాంతి నిలయం ఉంది, అక్కడ విదేశీ భక్తులు వస్తుంటారు, మన వాళ్ళు కూడా చాలా మంది వెళ్తా ఉంటారు. కనీసం ఒక్కసారన్నా చూడలేదను. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందాయాడా?
1: ఇన్నున్నాయన్నా?
0: ఏందనుకోంటివే, విదేశీయులు ఆ డాక్టర్లు కూడా వచ్చి ఆడ అందరికీ వైద్యం చేస్తుంటారు, మన వాళ్ళే కాకోకుండా.
1: వాళ్ళకి లెక్కలు ఎక్కువ ఏంటో వచ్చింటారు.
0: అట్లా లేదప్ప, స్వామి పైన భక్తితో వస్తారు వాళ్ళంతా.
1: కాదన్నా, ఇప్పుడు వాళ్ళంతా ఇటుకు వచ్చినారు, మనకేం ఆదాయము?
0: ఇప్పుడు విదేశీయులు వస్తారనుకో, వాళ్ళు డాలర్ల రూపంలో ఇక్కడ పెట్టి మన రూపాయలకి మార్చుకుంటారు. ఆ డాలర్లన్నీ కూడా మన ప్రభుత్వం వారి దగ్గర ఉండిపోతాయి అన్నమాట. ఈ డబ్బులతో బయట నుంచి వస్తువులు గానీ బయట దేశాల నుంచి కొంటారు. ఇది కూడా మన ప్రభుత్వానికి ఎంతో మేలు చేస్తుంది అన్నమాట.
1: అంటే ఇది ఆదాయం కూడా?
0: ఆదాయం కూడా. ఇంకోటి ఉండలేదా, ఒక ఆయన నేను పుట్టపర్తికి పోయినప్పుడు ఒక ఆయప్ప ఇక్కడ ప్రశాంతి నిలయంలో ఇక్కడ కాకోకుండా ప్రశాంతత ఇంకెక్కడుంది అని నేను అడిగితే ఏం లేదా మా ఊరు మా ఇండ్లని చెప్తే ఉండలేదా ఏమన్నా మీ ఊరు ప్రత్యేకత అంటే మా భార్య 4 రోజులు పుట్టింటికి పోయిందని అందుకే రొంత ప్రశాంతంగా ఉంటుంది మా ఊరు అని చెప్పాను.
1: నువ్వన్నట్లు అన్నీ అవుపా, నేను గిని ఇట్టు గిని అని మా ఆయన వినింది అనుకో, నీ పాసుకలు అట్లే ఇంక సెలాగ్ గాగిపెడుతుంది స్వామి. నేను ఆడన్నా
0: ఈ మాట అంటే మా భార్య కూడా సెలాగ్.

0: కాస్తుంది వేరే విషయము.
1: ఏమోలేప్ప నీ అంత గుండె ధైర్యం మాకు లేదులేనా.
0: అట్లా కాదు, ఇంకోటప్పా ఇంక పెన్నా నది ఉంది,
1: ఈ ఉత్త ఇసుకుంటుంది లేపో బోలు మాట్లాడినావు కానీ
0: ఇళ్ళకన్నా ఇసుకే ఎక్కువ ఉంటుంది, వేరే విషయం, అదే మన ప్రత్యేకత అనమాట.
1: ఏంది ఇసుక
0: మరి అంతే కదా, వర్ష ఏ నదిలో అయినా కూడా నీళ్లు ఉంటాయి, మన పెన్నా నదిలోనే నీళ్లు కంటే ఇసుక ఎక్కువ ఉంటుంది. ఇంకో ప్రత్యేకత ఏం తెలుసా, వర్షాకాలంలో మాత్రమే నీళ్లుంటాయి, మిగతా కాలాల్లో మన స్కూల్ పిల్లలందరూ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు నదిలోకి పోయేసి.
1: అవును, దీని నుంచి ఏం ఉపయోగము?
0: ఏది దీని? వర్షాలు వచ్చినప్పుడు మన పారకం వల్ల చిన్న చిన్న పాయలన్నీ

0: అన్నమాట. అక్కడ కలిసి అట్లే నెల్లూరుకు పోయేసి అక్కడ సోమశిల రిజర్వాయర్ దగ్గర పోయి సముద్రంలో కలిసిపోతుంది.
1: బంగాళాఖాతంలో కలుస్తుంది,
0: బంగాళాఖాతంలో కలుస్తుంది.
1: ఉన్నా, నాకు ఇప్పుడు గుర్తొచ్చిందిప్పా.
0: ఏందబ్బా?
1: మేము ఇది పొద్దుటూరు పోయింటున్నాం ఒకసారి. పెనా నది ఒడ్డున అగస్తేశ్వర కోన అని ఉంది, ఆడ రాముడు ప్రతిష్ఠ చేసిన శివలింగాలు ఉన్నాయి.
0: ఓకే ఓకే,
1: చూస్తున్నావు? నేను
0: చూసినావా?
1: ఒకటి ఒకటి గుర్తొస్తాను ఇవన్నీ.
0: ఓన్లే మన జిల్లాలో ఉండేటి మాత్రం విడిచిపెట్టావు, మిగతా అన్ని చూసినావు చూడు.
1: నువ్వు ఇప్పుడు ఏమో గుర్తుకోటంటివి, లేపాక్షి అంటివి, పుట్టుపరితి అంటివి, ఇంకేంటి ఉండవు నువ్వు చిత్రంగా చెప్తాండవు.
0: ఏంది రంగప్ప, పెన్నో అహోబిలం చూసినావా నువ్వు?
1: పై పోలేదులే, చూసినా గానే కొండ కింద.
0: ఎంతసేపు పెన్నిళ్ళు ఈ దీనిలకే తప్పితే ఒకసారి దేవుని దర్శనం చేసుకుని వద్దామనేది కూడా ఉండదు కదా నీకే.
1: నో ఉప్మాను పొంగల్ చేసిండ్రప్ప. ఏందో ఎందని చెప్తే బాగుంటుందన్న, ఏందో ఉప్మా పొంగల్ అనుకుంటారు ఈ మధ్య?
0: ఉప్మా పొంగలు ఎంత పోషకాహారం తెలుసా? నీకు తెలీదు ఎంతసేపు ఈ వడలు ఆయిల్ ఇంజిన్ ఆయిల్ చేసినటువన్నీ తింటానరు జనాలు ఈ మధ్య, కానీ మంచి పోషకాలు ఉండే ఆహారం తినాలయ్యా.
1: మాకు అవే బాగుంటాయిలే కానీ.
0: అవునులే, మంచి చెప్తే ఎవరికి సరిపోదులే కానీ. మరి తాడిపత్రిలో చింతల వెంకటరమణ స్వామి చూసినావా?
1: ఇదే కదా పెనా నది పోతుంది.
0: పెనా నది పోతుంది కదా,
1: శివుడు ఉన్నాడు.
0: శివుడు ఇంకా శివుని దగ్గర ఇంకా నీళ్ళు కూడా అట్లే ఊడతా అంటాయటప్ప. ఇంకాను మరి ఎంత ఎండాకాలంలో అయినా కూడా నీళ్ళు ఊడతానే ఉంటాయంట.
1: ఇనింటప్ప ఎవరు పెద్దోళ్ళు చెప్తా.
0: ఇంకోటి ఈ చింతల వెంకటరమణ స్వామి గుడి ఈ రెండు గుళ్ళు ఉన్నాయా శిల్పకళలో తెలుసా, చాలా అద్భుతంగా ఉంటుంది తెలుసా.
1: అన్ని పడిపోయిన గోళ్ళ గురించి చెప్తాడు నువ్వు.
0: ఆ శిల్పకళ గురించి ఆలోచించే, ఎంతసేపు మనం ఆడ హలేబీడు ఇవన్నీ చెప్తామో దాన్ని మించిన శిల్పకళ ఇక్కడ ఉంది. అది విడిచిపెట్టి అక్కడంతా బర బ్రహ్మాండంగా ఉంది అని అంతా చెప్తారు.
1: ఎప్పుడు నాది శిల్పకళ అంటివే, ఎవరు రాజులు కట్టినారు అవన్నీ?
0: విజయనగర రాజుల కాలం నాటి అవన్నీ అనమాట, అంటే 500 ఏళ్ళ క్రితం అవన్నీ.
1: ఓ అమ్మయ్యా,
0: అవన్నీ అప్పటికి ఇన్ని ఏళ్ళు ఉన్నాయంటే నువ్వు వాళ్ళు అయితే కాశీ నుంచి పిలిపించి ఆ శిల్పుల్ని పిలిపించి అక్కడంతా చేపించినారంట రంగప్ప.
1: అవే ఇవన్నీ చూడాల్సినవేలేప్ప.
0: బయట లేకుండా మన ఆహారం కూడా వాళ్ళకి చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది తెలుసా.
1: మనది
0: రాగి సంగటి నాటుకోడి పులుసు అప్పుడే నోరూరుతాంది అట్లే.
1: గుర్తు చేయొద్దున్నా అన్న,
0: ఆ టవాల్ కింద పెట్టుకో జొల్లు కాడుతుంది. కానీ రాగి ముద్ద నాటుకోడి పులుసు తింటే ఆహా, జొన్న రొట్టె వంకాయ కూర బా అద్భుతంగా ఉంటుంది తెలుసా.
1: కాదు విదేశీయులు వస్తారు కదా వీటికి, ఇప్పుడు వాళ్ళకు కూడా పెడితే మనకు ఆదాయమే కదా ఇవన్నీ.
0: అదే కదా వాళ్ళకి ఇక్కడ దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే, మనం అక్కడికి పోయినా అక్కడోళ్ళు ఇక్కడొచ్చినా ఈ ప్రదేశాలలో వచ్చే సాంస్కృతికంగా ప్రజల్లో ఉండే ఆహారపు అలవాట్లు కానీ ఇక్కడ వాళ్ళ వేషధారణ గురించి వాళ్ళకి మనకి బాగా తెలుస్తుంది అనమాట. మనం అక్కడ పోయినా వాళ్ళు ఇక్కడికి వచ్చినా
1: ఓన్లే
0: ఇక్కడ జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి మనము అవగాహన చేసుకోవడానికి కానీ, మనం అక్కడి పోయినా వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవడానికి ఈ పర్యాటక కేంద్రాలు మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట.
1: కాదన్నా
0: చెప్పు.
1: ఇప్పుడు నువ్వు అంట అంటే నాకు అర్థమైంది పో, వేరే దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చినా మనకు ఆదాయమే. దానికి తోడు ఇప్పుడు దేవాలయాలు కాడప్ప, టెంకాయలు అవి వ్యాపారాలు జరుగుతాయి.
0: అవును.
1: ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఇది ఇప్పుడు లేపాక్షి టాడు తిరిగిపోయినప్పుడు
0: అవును
1: ఆడ కూడా మనకి ఏంటంటే వ్యాపారాలు జరుగుతాయి.
0: ఎంతమంది దానిపైన ఉపాధి పైన బతుకుతుంటారు తెలుసా. చిన్న అంగిళ్ళు వేసుకున్నా కూడా టెంకాయలు అమ్మేవాడు ఒక వ్యాపారమే, పూలు అమ్మేవానికి వ్యాపారమే, అంటే ఉపాధి చాలా మందికి దొరుకుతుంది.
1: ఎంత పర్యాటకం వల్ల ఎంత మేలు అన్న.
0: మేలు కదా. ప్రభుత్వం వారు కూడా ఎంతమంది జనాలు వస్తే వాళ్ళ గురించి రోడ్లు వేస్తారు, రోడ్లు వేస్తే పక్కనున్న స్థలాలకి విలువ పెరుగుతుంది, కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా కాస్త పెరుగుతుంది.
1: అదేమో తెలుదప్ప మాకి, ఏదో పల్లెటూర్లు కూడా రోడ్లు వస్తాయి లేప్ప.
0: రోడ్లు వస్తాయి కదా,
1: ఏదో పాపం ఏదైనా అవసరాలకి అర్జెంట్ గా ఉండే ఆసుపత్రులకు పోవచ్చు తొందరగా.
0: అట్లా ఇట్లాంటి ప్రదేశాలకు పోవడం వల్ల పిల్లలకు పోతే వాళ్ళకి విజ్ఞానం పెరుగుతుంది. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు వీళ్ళంతా లేదా ప్రతిరోజు ఈ ఒత్తిడిలో బతుకుతుంటారు కదా, వాళ్ళకు కూడా కాస్త ఉల్లాసంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ ఆదాయంతో కూడా ప్రభుత్వం వారు కూడా మనకి ఈ రోడ్లు గీట్లు వేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదప్ప ఇది కదిరి నరసింహస్వామి కాటమరాయుడు మనం అది మర్చిపోయినాం చూడు,
1: బ్రహ్మాండం జరుగుతుంది.
0: తేరిగ్ కదా ఎంతమంది జనాలు
1: కలిస్తారు,
0: ఎంత బ్రహ్మాండంగా జరుగుతుంది కదా. మన అనంతపురం జిల్లాలో ఉండేటివన్నీ కూడా మనం చూసేస్తే ప్రజలందరూ ఒకసారి చూస్తే ఇక్కడ ఉండే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, ఇక్కడ ఉండే వాటి గురించి మనం బయటకు పోయి ఎప్పుడన్నా చెప్పచ్చు.
1: చెప్పచ్చు, మనకు కూడా ప్రశాంతం అవుతుంది.
0: ఈ
1: సమస్యల నుంచి రుణాలు మర్చిపోవచ్చు.
0: ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా ఉపాధి దొరుకుతుంది కదా. సరే గాని నువ్వు ఏదో ఆకలి అవుతుంది అంటున్నావు కదా, నువ్వు మరి పోయిరా పో, ఇప్పటికే మొగం అంత పీక్కుపోయింది.
1: నేను పోయి తన్నా మళ్ళా.

శ్రోతలు ఇంతవరకు చావడి సంభాషణ విన్నారు. పాల్గొన్నవారు శ్రీయుతులు మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి గారు. ఇప్పుడు విందాం కొన్ని చిత్రగీతాలు. ముందుగా

0: 98% chief economists see India having strongest growth outlook. Toiletries must now reveal origin of ingredients with distinct symbols for vegetarian and non-vegetarian ingredients, says a headline in the Pioneer. And finally, all the dailies have covered the news of Indian women cricketers clinching first gold in Japan Asiad in an emphatic fashion. And with that, it's back to you, Anuja.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. External Affairs Minister Dr. S. Jaishankar calls for Global South cooperation amid conflicts, trade pressures and climate challenges. Also stresses for stronger ties with Latin American, Caribbean states as trade crosses $50 billion. U.S. President Donald Trump backs India, Middle East, Europe economic corridor, stresses on shifting energy infrastructure away from Iranian checkpoints. 11th Ayurveda Day being observed across the country today. Forecast of heavy to very heavy rain in Chhattisgarh, coastal Andhra Pradesh, Odisha and Telangana today. And at Asian Games in Japan, Indian rowers qualify for finals of men's, singles and doubles sculls event. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు.
3: జిల్లాలో మంత్రుల పర్యటనలో కరువు నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లాలో తాగునీటి సమస్యకు పరిష్కారం వంటి అంశాలతో కూడిన అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చేరువ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. జిల్లా అధికారులతో కలిసి రాయచోటి నియోజకవర్గ సమస్యపై చర్చించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద బీసీలకు కూడా సోలార్ కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ తెలిపారు. జిల్లాలో 700 కోట్ల రూపాయలతో పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం, ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం అమలవుతోందని అన్నారు. విద్యుత్ రంగం బలోపేతానికి ఇప్పటి వరకు 6,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 46 అభివృద్ది పనులకు 4 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న 46 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో 20 గ్రామాల్లో సీఎస్ఆర్ నిధుల సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పీలేరు నియోజకవర్గంలో 18 ఆలయాల అభివృద్దికి దేవాదాయశాఖ నుంచి 13 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా శ్రీవాణి ట్రస్ట్ నుంచి 11 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. వీటి ద్వారా నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్న పురాతన దేవాలయాలను అభివృద్ది చేయనున్నారు. జల్జీవన్ మిషన్ ద్వారా రాయచోటి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు కూడా తాగునీటి సౌకర్యం కలగబోతోంది. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి 851 గ్రామాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2027 అక్టోబర్ నాటికి ఈ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఇందుకోసం 400 కోట్ల రూపాయలతో పైప్లైన్ వర్కులు, కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మదనపల్లిలో చేపట్టిన రహదారి విస్తరణ పనుల్లో నాణ్యత పాటించాలని శాసనసభ్యులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. మదనపల్లి జిల్లా కేంద్రం కావడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, రోడ్ల విస్తరణ ద్వారా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతోందని అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్లో అభ్యంతరాలను గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మ్యాపింగ్ కాని ప్రతి ఓటరుకు నోటీసులిచ్చి పూర్తిగా విచారించిన తర్వాతనే ఆ ఓటును తొలగించాలని ఆయన అధికారులకు సూచించారు. తరగతి గదిలో పాఠ్యాంశాల బోధన విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఉండాలని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ కోఆర్డినేటర్ అనురాధ తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఉపాధ్యాయులు వినూత్న రీతిలో విద్యార్థులకు పాఠాలు బోధించినప్పుడే ఆ అంశాలు వారికి బాగా అర్థమవుతాయని అన్నారు. పీలేరు నియోజకవర్గంలో సాగునీటి కోసం 200 కోట్ల రూపాయలు మంజూరైనట్లు శాసనసభ్యులు నల్లారే.

0: కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హంద్రి నివానీటి కోసం రెండవ దశలో 472 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఇందుకోసం 200 కోట్లతో పీలేరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఏడాదిలోగా 80,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశముందని, రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు వేయాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళి సూచించారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడయ్యే వేరుశనగ, కంది, రాగి, సజ్జ, జొన్న మొదలైన పంటలను సాగు చేసుకోవాలని కోరారు. బిందు సేద్యం విధానాన్ని పాటించడం ద్వారా తక్కువ నీటి వసతితో ఎక్కువ భూమిని సాగు చేయవచ్చునని ఆయన రైతులకు సూచించారు. తంబళ్లపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా టమాటా శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ డిఆర్డీఎం ప్రాజెక్టు డైరెక్టర్ పిడి నాగేశ్వరరావు వెల్లడించారు. రైతులతో పాటు మహిళలకు ఉపయోగపడేలా టమాటా శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించామని అన్నారు. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎన్ సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా
2: ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

0: நாயகி நாமம் சந்ததம் பாடவே.
1: విన్న పాట మహానది చిత్రం కోసం బేబీ శోభన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వెన్నెలక

0: సంగీతం ఇళయరాజా.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

0: మాభూమి చిత్రం కోసం సంధ్యాగానం విన్నాం. రచన సుద్దాల హనుమంతు, సంగీతం వింజామూరి సీత.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

0: మావూరి మహారాజు చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం భువనచంద్ర, సంగీతం రాజ్ కోటి.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

0: విన్న పాట మా నాన్నకు పెళ్ళి. చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం సామవేదం షర్ముఖ శర్మ, సంగీతం కోటి.
1: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
2: తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విన్న పాట మాదైవం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కేవి మహాదేవన్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు విందాం ఒకే సినీ సంగీత దర్శకుడు స్వరపరిచిన చిత్రాల నుండి పాటల్లో విందాం. ఈనాటి ఈ శీర్షికన ఇళయరాజా స్వరపరిచిన చిత్రాల నుండి పాటలు విందాం. ముందుగా

శ్రీరామరాజ్యం చిత్రం కోసం శ్రేయ ఘోషాల్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం వింటున్నారు. సాహిత్యం జొన్నవిత్తుల, సంగీతం ఇళయరాజా.

అన్వేషణ చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.

విన్న పాట అశ్వమేధం. చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా. శ్రోతలు ఇళయరాజా స్వరపరిచిన చిత్రాల నుండి పాటలు వింటున్నారు. తర్వాత పాట

ఇంద్రుడు చంద్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

అనుమానాస్పదం చిత్రం కోసం ఉన్నికృష్ణన్ శ్రేయఘోషల్ గానం విన్నాం. సాహిత్యం వంశీ, సంగీతం ఇళయరాజా. చివరిగా జగదేక్ వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ పాటకు సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.

శ్రోతలేంత వరకు ఇళయరాజా స్వరపరిచిన చిత్రాల నుండి పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా

0: I love you.
1: అభిలాష కార్యక్రమంలో ముందుగా విన్న పాట ముత్యమంత ముద్దు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం హంసలేఖ. ఈ పాటను వినిపించమని రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్రకుమార్, సాయిప్రకాష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రీతికా, దేవేందర్, శోభారాణి మరియు అశోక్ బాబు వీరందరి కోసం ఈ పాట వినిపించాం.
2: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

0: విన్న పాట సుమంగళి. చిత్రం కోసం ఘంటశాల, పి సుశీల గానం విన్నాం. ఈ పాటను వినిపించమని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, వీరేంద్ర కోసం ఈ పాట వినిపించాం.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: ఉండమ్మ బొట్టు పెడత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం విన్నాం. సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటను వినిపించమని సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్ మరియు భారతి వీరందరి కోసం ఈ పాట విన్నాం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: పోస్ట్మ్యాన్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ పాడిన గీతానికి శుద్ధాల అశోక్ తేజ రచన చేయగా, వందే మాతరం శ్రీనివాస్ సంగీతం స్వరకూర్చారు. ఈ పాట వినిపించమని అనంతపురం రాణినగర్ గుత్తి రోడ్డు నుండి బొజ్జప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, హనుమంతప్ప, రోజావతి, స్నేహకుమారి, మూరిని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, అస్మిత మరియు మరుట్ల కరుణాకర్ వీరందరి కోసం ఈ పాట వినిపించాం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

అభిలాష కార్యక్రమంలో గీతాంజలి చిత్రం నుండి చివరి పాటగా వింటున్నారు. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం ఈ పాట వింటున్నారు.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: శ్రోతలు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
2: భారత స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

0: ఫైనాన్స్.
1: శ్రోతలు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. సమయం 10 గంటలకు కావస్తుంది. ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
2: భారత స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
3: ప్రపంచం నేడు భారతదేశాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా పరిగణిస్తోంది. అనేక కంపెనీలు భారతదేశంలో వ్యాపారాలను ప్రారంభించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య సౌలభ్యం పెంపు దిశగా ప్రగతిశీల మార్పులతో కూడిన పరిపాలన సహా ఆర్థిక సంస్కరణల అమలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుండడంపై విశేషమైన ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే వ్యాపారానికి సౌలభ్యమైన ప్రదేశంగా భారత్ను మలచడానికి గత 11 సంవత్సరాలలో ప్రభుత్వం అనేకమైన మార్పులు, చేర్పులు, సంస్కరణలు తీసుకురావడంతోనే ఇది సాధ్యమైంది. దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణల భారాన్ని సమూలంగా మార్చివేసింది. ఎందుకంటే 21వ శతాబ్దం తొలి దశకంలో భారత్లో వ్యాపారం అంటే అనేక అడ్డంకులు, అవరోధాలు, కఠినమైన నిబంధనలు, ఇవన్నీ కలిసి వ్యాపారాలకి ప్రోత్సాహం అందించకపోగా ఓ మేర నిరుత్సాహపరిచేలా ఉండేవి. ఒక సాధారణ నిర్మాణం చేపట్టడానికే అనేక రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఒక అనుమతి పొందాలంటే దాదాపు 6 నెలలు వేచి చూడాల్సి వచ్చేది. అలాంటి నియంత్రణల భారం వలనే తొలి దశకంలో వ్యాపార సౌలభ్యం అంతగా సాధ్యపడలేదు. ఇదంతా యాదృచ్ఛికంగా జరగలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. దశాబ్దాల నియంత్రణలు, వలసకాల చట్టాల వారసత్వం, వ్యాపారంపై లోతుగా పాతుకుపోయిన అపనమ్మకం, ఇవన్నీ కలిసి భారత్లో వ్యాపారాల ఏర్పాటుకు సంబంధించి కొంతమేర వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. ఇలాంటి అవరోధాలన్నింటిపైన ప్రభుత్వం దృష్టి సారించి అనవసర నియంత్రణలను తొలగించి సంస్కరణలను తీసుకువచ్చి గత 11 ఏళ్లలో భారతదేశంలో వ్యాపార సౌలభ్యాన్ని ఒక అలవాటుగా మార్చింది ప్రభుత్వం. ఎప్పటినుంచో పేరుకుపోయిన నియంత్రణ భారాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ స్థిరంగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు కొనసాగాయి. ఈ ప్రయాణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 2025 మాత్రం మిగతా సంవత్సరాల కంటే భిన్నం. ఎందుకంటే 2025లో భారత్ వ్యాపార సౌలభ్యం నుంచి వ్యాపారానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించే దశకు చేరుకుంది. 1991లో భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఉదారవాద సంస్కరణలతో వ్యాపారాలకు ప్రాణం పోసినట్లయితే 2025 మాత్రం ఆ ప్రాణానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అందుకే 2025 మాత్రం భవిష్యత్తులో నియంత్రణల తొలగింపు సంవత్సరంగా గుర్తుండిపోతుంది. ఇక దశాబ్దాలుగా భారతీయ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా చిన్నగానే ఉండేవి. విస్తృతమైన ఆశయం లేక కాదు. వ్యాపార సంస్థలను విస్తరించాలన్నా, వృద్ధి చేసుకోవాలన్నా అనేక అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితి ఉండేది. ఒక సంస్థలో 10వ ఉద్యోగిని నియమిస్తే ఒక నియమం, 20వ ఉద్యోగిని నియమిస్తే మరో తనిఖీ, 100వ ఉద్యోగి అంటే కేసులు, నోటీసులు, ఇలా అనేక అడ్డంకులు. అలాగే ఈ ఉద్యోగ నియామక ప్రక్రియల్లో 29 కేంద్ర కార్మిక చట్టాలు కూడా కొంతమేర అవరోధంగా కూడా ఉండేవి. కాబట్టి కంపెనీల విస్తరణ అంటే తనిఖీలు, కేసులు, ప్రమాదాలు, వీటన్నింటినీ తట్టుకోలేక కంపెనీలు చిన్నవిగానే ఉండిపోయేవి. కానీ 2025లో మాత్రం ఈ ధోరణికి స్వస్తి పలుకుతూ చిన్న కంపెనీగా పరిగణించే టర్నోవర్ పరిమితిని 10 కోట్ల నుంచి ప్రభుత్వం 10 రెట్లు పెంచి 100 కోట్లకు పెంచింది. దీంతో అభివృద్ధిని కాంక్షించే సంస్థలకు తమ సంస్థలను మరింత విస్తరించడానికి ప్రోత్సాహం లభించింది. వీటికి అనుగుణంగానే 29 సంక్లిష్ట కార్మిక చట్టాలను సరళీకృతం చేసి కార్మికుల సంక్షేమం దృష్ట్యా 4 లేబర్ కోడ్స్గా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నూతన 4 కార్మిక చట్టాలు అటు కార్మికులతో పాటు వ్యాపార సంస్థలకు కూడా అనుకూలంగా ఉంటూ తమ తమ వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ నూతన కార్మిక చట్టాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ విధంగా మాట్లాడారు.
4: Well-articulated modern labor codes, which will help Indian industry and the MSME sector particularly, which will ensure our workers get a better deal, which will ensure that our contractual workers, non-formal workers also get social security. It's a continuous process towards transforming our processes and procedures to encourage greater trade, industry, manufacturing and business.
3: ఇక భారతదేశంలో తయారీ రంగం ఎదుగుదలకి ప్రధాన అవరోధం నైపుణ్యం లేకపోవడం కాదు, నియంత్రణల అధిక భారం. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులు క్యూసీఓలు ఇవి ప్రారంభం

0: లో మంచి ఉద్దేశం కోసమే ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కాలక్రమేణా పూర్తి స్థాయి ఉత్పత్తుల నుంచి కీలక ముడి సరుకుల వరకు తప్పనిసరి ధృవీకరణల జాలంగా మారిపోయాయి. దీని ఫలితం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్దేశానికి విరుద్ధంగా మారాయి. మేక్ ఇన్ ఇండియాకి ప్రోత్సహిస్తూనే తయారీదారులు ఖరీదైన ఆలస్యమైన క్యూసీఓ అనుగుణ దిగుమతులపై ఆధారపడవలసి వచ్చింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం క్యూసీఓలపై సమగ్ర సమీక్ష చేపట్టింది. 76 ఉత్పత్తి విభాగాలకు తప్పనిసరి అనుగుణ్యతను తొలగించింది. మరో 200 పైగా విభాగాలను నియంత్రణల తొలగింపుకు గుర్తించింది. తయారీ భారత్లోనే జరగాలి, కాగితాలపై మాత్రమే కాదనే మరో స్పష్టమైన సందేశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ ఈపీఎంను ప్రవేశపెట్టింది. 6 సంవత్సరాల కాలపరిమితితో ఈపీఎం కోసం ప్రభుత్వం 25,060 కోట్ల రూపాయల కేటాయింపులను చేసింది. ఇందులో ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈల కోసం 20,000 కోట్ల రూపాయల ఎగుమతి క్రెడిట్ హామీలు కూడా ఉన్నాయి. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ ఈపీఎం గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక సందర్భంలో ఇలా వివరిస్తూ,
1: తో ఆజ్ యే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ స్టార్ట్ కియా గయా హై, 25,060 కరోడ్ రూపాయ కా ఇస్కా అవుట్లే హై, 6 సాల్ కి ఇస్కీ అవధి హై, ఔర్ ఇస్మే బహుత్ హీ కాంప్రిహెన్సివ్ తరీకే సే పూరే కంప్లీట్ ఎక్స్పోర్ట్ కి ఈకోసిస్టమ్ కో సపోర్ట్ కర్నే కా ఇస్మే డిసిజన్ లియా. ప్రయారిటీ ఉన్ సెక్టర్స్ కో దీ జాయేగి జిన్కే ఉపర్ అభి ఏక్ అడ్వర్స్ ఇంపాక్ట్ హై, జైసే టెక్స్టైల్ హై, లెదర్ హై, జెమ్స్ జ్యువెలరీ హై, ఇంజనీరింగ్ గుడ్స్ ఆర్ మెరీన్ ప్రొడక్ట్స్ హై. దో ఇస్కే పిల్లర్స్ హై. ఫస్ట్ పిల్లర్ ఇస్ నిర్యాత్ ప్రోత్సాహన్ అండ్ సెకండ్ వన్ ఇస్ నిర్యాత్ దిశ. నిర్యాత్ ప్రోత్సాహన్ ఇస్ ఫోకస్డ్ మోర్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్ అండ్ రిడ్యూసింగ్ ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సబ్సే పహలా ఇస్కా ఎలిమెంట్ హై వో హై ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఫర్ ప్రీ అండ్ పోస్ట్ షిప్మెంట్ క్రెడిట్. సెకండ్ పిల్లర్ ఆఫ్ దిస్ ఎంటైర్ మిషన్ ఇస్ నిర్యాత్ దిశ. నిర్యాత్ దిశ కా సారా ఫోకస్ హై జో నాన్ టారిఫ్ బ్యారియర్స్ దునియా మే కై దేశో నే బనా కే రఖే హువే హై.
0: ఇక ప్రపంచ దేశాలతో వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఎఫ్టీఏలతో గ్లోబల్ మార్కెట్లకు ద్వారాలు తెరిచింది. ఎందుకంటే వ్యాపార సౌలభ్యం సాధించాలంటే మార్కెట్లు తప్పనిసరి. ఈ దిశగా ఆలోచించిన ప్రభుత్వం ఒక్క 2025లోనే 3 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. యునైటెడ్ కింగ్డమ్, యూకే, ఒమన్, న్యూజిలాండ్ దేశాలతో ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. ఇంకా మరికొన్ని దేశాలతో ఎఫ్టీఏలపై సానుకూల దిశగా చర్చలు సాగుతున్నాయి. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారత్ గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశ ఖర్చును తగ్గించింది. ఉదాహరణకు ఒమన్ దేశంతో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో టియర్డ్ రూల్స్ ఆఫ్ ఒరిజిన్ అనే ఒక ప్రత్యేక నిబంధన ఉంది. ఇది ధృవీకరణను సులభతరం చేసి భారత పెట్రోలియం ఉత్పత్తులు, ఆభరణాలకు తక్షణ 0 డ్యూటీ ప్రవేశాన్ని కల్పించింది. అలాగే న్యూజిలాండ్తో కుదిరిన ఒప్పందంలో భారత ఎగుమతులకు 0 సుంకం మార్కెట్ ప్రాప్తి లభించింది. ఇవన్నీ వెలసి భారత్ ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మదగిన భాగస్వామిగా అవతరించిందని, పెట్టుబడులకు భవిష్యత్ గమ్యస్థానంగా భారత్ నిలిచిందని పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు.
2: ఇండియా హాస్ ఎమర్జ్డ్ యాస్ ద వరల్డ్స్ ట్రస్టెడ్ పార్ట్నర్ త్రూ కన్సిస్టెంట్ అండ్ ప్రిన్సిపల్ ఎంగేజ్మెంట్. ఆర్ ట్రస్ట్ బేస్డ్ డిప్లొమసీ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆర్ ever expanding free trade agreements. We have recently signed free trade agreements with the United Kingdom. We have operationalized free trade agreements with the 4-nation EFTA bloc, Switzerland, Norway, Liechtenstein and Iceland. The world trusts India because we offer predictability through regulatory reforms, transparency through digital governance and reliability in honoring commitments. We have removed more than 42,000 compliances and abolished 1,500 obsolete laws. Our next generation GST reforms will further ensure ease of doing business and rapidly expand consumer spending.
0: 2023లో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ స్వేచ్ఛా వాణిజ్య విధానానికి ప్రాధాన్యతనివ్వడంతో పాటు గత దశాబ్ద కాలంగా తీసుకువచ్చిన సంస్కరణలు ప్రపంచంలో భారత్ను భవిష్యత్తులో చోదక శక్తిగా మారుస్తాయని చెప్పారు.
3: భారత్ ఆజ్ విశ్వ కి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ హై. జల్ద్ హీ భారత్ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ బన్ జాయేగా. इस बात में कोई संदेह नहीं कि आने वाले वर्षों में भारत विश्व का ग्रोथ इंजन होगा. यह इसलिए है क्योंकि भारत ने आपदा और मुश्किलों के समय को आर्थिक सुधार के अवसर में

0: परिवर्तित किया। पिछले कुछ वर्षों में हमने मिशन मोड में जो रिफॉर्म्स किए हैं उनसे भारत में ईज ऑफ डूइंग बिजनेस में लगातार बढ़ोतरी हुई है। हमने कंप्लायंस बर्डन को कम किया है, रेड टेप को हटाकर रेड कार्पेट बिछा रहे हैं। जीएसटी और इंसॉल्वेंसी एंड बेसिक कोड के लागू होने से इन्वेस्टर कॉन्फिडेंस बढ़ा है। रक्षा और अंतरिक्ष जैसे क्षेत्र जिनको प्रतिबंधित माना जाता था आज प्राइवेट सेक्टर के लिए खोल दिए गए हैं।
1: एक व्यापार में कीलकमें समुद्र रवाना की संबंधी 2013-14 समय नौकाश्रय जाप्यम तीव्र उड़ेदे मुख्य मूलधन निचिपोव वाणिज्य आलस्यम పోటీ సామర్థ్యం తగ్గడం ఇలాంటి కారణాలతో భారత నౌకాశ్రయాలో నౌకలు సగటున 4 రోజులు నిలిచిపోయేవి. 2025 వచ్చేసరికి ఈ సమయం ఒక రోజు కంటే తక్కువ తగ్గింది. ఎందుకంటే 1908-1925 నాటి వలస కాలపు చట్టాల స్థానంలో పార్లమెంటు 5 ఆధునిక సముద్ర చట్టాలను తీసుకొచ్చింది. ఇవన్నీ బిల్ ఆఫ్ ల్యాండింగ్ నుంచి పోర్టు పరిపాలన వరకు సమగ్రంగా అన్ని సేవలను సులభతరం చేశాయి. దీంతో లాజిస్టిక్ ఖర్చులు తగ్గి బ్లూ ఎకానమీని భారత్ పూర్తి స్థాయిలో వినియోగించుకునే స్థితికి చేరింది. ఇలా కాలం చెల్లిన అనేక చట్టాలను పలు నిబంధనలను ప్రభుత్వం తొలగించి తప్పుదోవ పట్టించడం వల్లమాలిన జాప్యం వంటి జాడ్యాల స్థానంలో 2014 నుంచి ఎర్రతివాచి పరిచే విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పెట్టుబడులకు వెనుకాడిన వారికి ప్రభుత్వం ఎన్నడూ అవరోధం కాకుండా సముచిత రీతిన చేయూతనిచ్చింది. అందుకే దేశంలో నేడు వాణిజ్య సౌలభ్యం ఆటంకాలను తొలగించే వాతావరణంతో పాటు ఫిర్యాదులను సత్వరం పరిష్కరించే ప్రభుత్వం కొనసాగడంపై పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనుక తేదీ నుంచి పన్ను విధింపు, ఏంజల్ ట్యాక్స్ రద్దు, కార్పొరేట్ పన్ను తగ్గింపు వంటి కీలక నిర్ణయాల ద్వారా ఈ వినూత్న మార్పు సాధ్యమైంది. నేడు జాతీయ ఏకగవాక్ష వ్యవస్థ ఒకే వేదిక ద్వారా అన్ని ఆమోదాల సౌలభ్యం కల్పిస్తోంది. మరోవైపు 1500 పైగా కాలం చెల్లిన చట్టాలు, వేలాది నిబంధనల రద్దుతో ప్రభుత్వం అనవసర భారాన్ని తగ్గించింది. దీంతో భారతీయ సంస్థలకు అన్ని రకాల అనవసర వ్యయం, అవరోధాలు కూడా పూర్తిగా తొలగిపో ఇవన్నీ వెలసి 2047 నాటికి భారత్ $35 trillion ఆర్థిక వ్యవస్థగా పరిణమిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
2: వి గ్రో ఫ్రమ్ అ $4 trillion ఎకానమీ టుడే టు అ 30-35 trillion ఎకానమీ ఓవర్ ద నెక్స్ట్ 22 ఇయర్స్ by 2047 when we celebrate 100 years of independence. Friends, despite all the global headwinds, India and our economy has demonstrated tremendous ability to withstand headwinds, shock, challenges. From a fragile 5 economy barely 11 years ago, we are today amongst the top 5 economies. Soon to become the world's third largest GDP. We have navigated the pandemic, we have navigated geopolitical tensions, supply shocks, and are recognized the world over today as a beacon of hope, as an engine of economic growth.
1: ప్రభుత్వం గత 11 ఏళ్లలో సంస్కరణలపై దృష్టి సారించడంతో అంతర్జాతీయ స్థాయిలో భారత స్థానం మరింత బదిలమైంది. గతంలోలా కాకుండా వ్యవస్థాపకులను సంపద సృష్టికర్తలుగాను, జాతీయ ప్రగతిలో భాగస్వాములుగాను ప్రభుత్వం పరిగణిస్తోంది. వాణిజ్య సౌలభ్యం దిశగా సమిష్టి కృషి సంపద సృష్టికర్తల సంఖ్య చారిత్రక విస్తరణకు దోహదం చేస్తోంది. ఇది దేశంపై విస్తృత ప్రభావం చూపింది. ముఖ్యంగా ఉద్యోగ సృష్టికి, దేశంలో అధిక ఆదాయార్జనకు వీలు కల్పించింది. ఈ ప్రయాణం దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణ భారాన్ని తగ్గించిన ఒక వ్యవస్థాపక మార్పు కథ. ఇక వ్యాపార సౌలభ్యం భారత్ను వెంబడించే ఒక సూచిక కాదు, అది 2025 వచ్చేసరికి ఒక వ్యవస్థగా ప్రతిరోజు అనుసరించే అలవాటులా మారిపోయింది.
3: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కార్యక్రమంలో ఇప్పుడు రాబోయే

0: Bharti FM 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ మొదటిసారిగా ఏ సంవత్సరంలో నిర్వహించారని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం.

మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీనరసింహ యాదవ్జీ సక్కుబాయ్ అంటూ మెసేజ్ పంపించారు. 2012 అన్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా ఆచార్యపేట విలేజ్ వీరమ్మ వరలక్ష్మి శ్రీదేవి సువర్ణ దేవాంశిక రిషిధర్ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కడప నుండి వినయ్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఆదిత్య సమత అంటూ. ఇంకా అలాగే నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుండి దామల్ల చిన్నమస్తానరావు, దామల్ల పెద్దమస్తానరావు గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు, ఆన్సర్ అయితే పంపలేదు. ఇంకా కొనకండ్ల రామన్నారావు, కవిత, జోష్నవి, మోహిత్రావు బెంగళూరు నుండి సెప్టెంబర్ 23న అన్నారు, కానీ ఇయర్ ఇయర్ ఏ సంవత్సరంలో అని చెప్పి అడిగాను. ఇంకా చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్ పంపిస్తారు. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే పోలవరం నుండి భాస్కర్రావు రాణి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ మెసేజ్ పంపించారు, చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి డేట్ అయితే పంపించారు, ఇయర్ అయితే పంపించలేదు. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుండి అంటూ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొతిబాయి అంటూ మెసేజ్ పంపించారు 2021లో అంటూ, 2021 కాదు. ఇంకా అయాం శ్రీనివాసరావు గుడివాడ నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినే పాలెం నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గుండు శివుడు అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గేట్వే విలేజ్ అంటూ మెసేజ్ పంపించారనమాట, గేట్వే విలేజ్ నుండి. ఇంకా నారాయణపేట జిల్లా నుండి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్, శృతి అంటూ 2023 అని పెట్టారు, 2023 కూడా కాదు. ఇంకా కాదరాబాద్ విలేజ్ నుండి ప్రొద్దుటూరు అంటూ వడ్డే రంగ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, కొంతమంది ఇంకా ఓన్లీ ఈ డే ఒకటే చెప్పారనమాట, 23 సెప్టెంబర్ అని చెప్పి. మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే 2018 అనమాట, ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ మొదటిసారిగా 2018లో నిర్వహించారు. సో మరి హరివిల్లులో ఇంకొన్ని క్వశ్చన్స్ మీకోసం నేనైతే రెడీగా పెట్టేశాను. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉంది. పిన్ కోడ్, పోస్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కోడ్ వ్యవస్థ భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో మరి పిన్ కోడ్ వ్యవస్థ భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ చేశారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది చలో మూవీ నుండి, చూసి చూడంగానే అనే పాట అయితే వస్తుంది. అనురాగ్ కులకర్ణి సాగర్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ మహతి స్వర సాగర్, లిరిక్స్ భాస్కర్ భట్ల, రవికుమార్. ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: ప్రకటనలు విన్నారు. వివిధ భారతి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు చస్పక్కట్ లీక్లో నైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నెక్స్ట్ క్వశ్చన్, ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. పిన్ కోడ్ వ్యవస్థ భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ చేశారని చెప్పి అడిగాను. సో చాలామంది అయితే ఆన్సర్లు పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్ ఎవరెవరు పంపించారు. అంటే సత్యనారాయణ దేవేంద్ర గారు విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రంగాచార్యులు గారు హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. వేటపాలెం రామ్నగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడన్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ 1989 అని మెసేజ్ పంపించారు. 1989 కాదు. ఇంకా అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మార్కాపురం నుండి శివాజీ నగర్ టైలర్ మస్తాన్ అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కనకారావు పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. శ్రీనివాస్ గన్నవరం

మెసేజ్ పంపించారు తిరుపతి నుండి, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా బొడ్డు తులసిదాస్ నవీన్పేట్ మండలం నిజామాబాద్ జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అంటూ పి శ్రీనివాసరావు గుడివాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్, 2015 అని చెప్పారు. 2015 కాదు, ఆగస్టు 15, 2015 కాదు. సో ఇయర్ అయితే తప్పు చెప్పారు. ఇంకా శ్రీరామ్ బికాజీ వేలంకర్ కృషి వలన పిన్ కోడ్ ఏర్పాటు చేశారని చెప్పి వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే వెంకటనారాయణ అండ్ ఝాన్సీ ఖమ్మం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ధను శ్రీకాకుళం సోంపేట మండలం నుండి కూడా మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కొనకండ్ల రమణారావు బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. పోలవరం నుండి భాస్కర్రావు రాణి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా జల్లా జయరాం జిల్లా సరస్వతి మెసేజ్ పంపించారు. పదిపుట్టబయలు పాకాల మండలం నుండి అంటూ మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా భాస్కర్ మెసేజ్ పంపించారు, చెరుకుపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గద్వాల జిల్లా ఎర్రమండలి మండలం నుండి పెద నరసింహ పద్మబాయి శ్రీవాణి జగదీష్ శివరాణి మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ 78 పంపించారు, 78 కాదు. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావలి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ సార్ అంటూ లత ఫ్రమ్ ఉయ్యూర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది కొంచెం తడబడినట్టున్నారు హియర్ కరెక్టా కాదా అని చెప్పి. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి 1972 అనమాట. 1972లో స్టార్ట్ చేశారు. పిన్ కోడ్ వ్యవస్థ భారతదేశంలో 1972లో స్టార్ట్ చేశారు. మరి ఇది రైట్ ఆన్సర్. మరి చాలామంది రైట్ ఆన్సర్ పంపించినందుకు అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశ. సో మరి సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశ, దాన్ని ఏమంటారు, దాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488141 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సరుకు మనం సపోజ్ మనం ఓడల్లో కానీ ఓడరేవుల్లో కానీ అలాగే సముద్రపు నుంచి కూడా మనం సరుకు తెప్పించుకుంటూ ఉంటారు కదా. సో మరి సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశ పేరేంటి? సో మరి దాని పేరు తెలిస్తే కనుక 8662488141 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సో మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ పోలీసోడు మూవీ నుండి కన్నుల్లో ఉన్నావా అనే పాట అయితే వస్తుంది. ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఏం చేస్తున్నారు? వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో టైం చూస్తే 10:49 అయిపోయింది. నేను మీ అజయ్ రాకింగ్ మధుతో మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశ ఏంటి అని చెప్పి అడిగాను. మరి దాన్ని ఏమని పిలుస్తారో అని చెప్పి కూడా అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం.

హైదరాబాద్ విలేజ్ ప్రొద్దుటూరు వడ్డే రంగ అంటూ మెసేజ్ పంపించారు. ఇందాక ఆల్రెడీ మెసేజ్ పంపించేశారు. సో శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ ఇందాక అడిగిన క్వశ్చన్కి మెసేజ్ పంపించారు. ఇంకా మల్లికార్జున్, అభిరామ్, కేశవ్ నగర్, ధర్మవరం నుండి సప్లై అంటూ మెసేజ్ పంపించారు. సప్లై కాదు, దాన్ని ఇంకో పేరుంది. ఆన్సర్ ఇస్ పంపిణీ చేయటం లేదా రిటైల్ బిజినెస్ అంటూ సత్యనారాయణ, దేవినగర్, విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. సో అది కూడా కాదు. ఇంకా లాజిస్టిక్స్ అంటూ సుమని పెడన నుండి మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. ఇంకా రామ్నగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం కూడా సరఫరా గొలుసు అని చెప్పి సప్లై చేయను అంటూ తెలుగులో పంపించారు. ఇంకా మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా జవాబు వచ్చేసరికి డైరెక్ట్ టు కన్జ్యూమర్ అంటూ మెసేజ్ పంపించారు, డైరెక్ట్ టు కన్జ్యూమర్ కాదు. ఇంకా దేవసేన తిరుపతి నుండి మీ ద్వారా తెలుసుకోబోతున్నాం అంటూ మెసేజ్ పంపించారు, తప్పకుండా చెప్తాను నేను ఆన్సర్ అయితే. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. జాన్సన్ విజయవాడ నుండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అంటూ మెసేజ్ పంపించారు, కాదు. ఇంకా రవాణా అని పిలవచ్చు అంటూ మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి మెసేజ్ పంపించారు, కాదు. ఇంకా తిరుపతి నుండి సాయి శిరీష మెసేజ్ పంపించారు, ఆన్సర్ తెలియదు అంటూ. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవనపేట గ్రామం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావలి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. శశిప్రియారెడ్డి నెల్లూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే లత ఫ్రమ్ ఉయ్యూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సరుకు వినియోగదారునికి చేరే ప్రక్రియను డిస్ట్రిబ్యూషన్ అంటారు అంటూ వెంకటనారాయణ ఎన్ జాన్స్కి ఖమ్మం నుండి మెసేజ్ పంపించారు, చూద్దాం. అది కూడా కాదు. కొనకండ్ల రమణారావు బెంగళూరు నుండి అల్టిమేట్ కన్సైన్ అని చెప్పి మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. నమస్తే ఆజమదు అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి పాయింట్ ఆఫ్ కన్జంప్షన్ అంటూ మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. బొడ్డు తులసిదాస్ నవీన్పేట నిజామాబాద్ జిల్లా నుండి దిగుమతి అంటూ మెసేజ్ పంపించారు, కాదు. ఇంకా మువ్వల కోటేశ్వర పోలవరం నుండి డెలివరీ అంటూ సింపుల్గా మెసేజ్ పంపించేశారు, అది కూడా కాదు. సూర్యకుమారి పాలకొల్లు నుండి రవాణా అంటూ మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు సప్లై చేయను అంటూ మెసేజ్ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా మెసేజ్ పంపించారన్నమాట. సో మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా సో మరి నేనైతే ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. సో మరి సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశను ఏమంటారు అని చెప్పి అడిగాను. సో మరి లాస్ట్ మైల్ డెలివరీ అనమాట, లాస్ట్ మైల్ డెలివరీ అంటే పిలుస్తారనమాట. లాస్ట్ మైల్ డెలివరీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి చాలామంది అయితే ట్రై చేశారు, కొంతమంది రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ ఇది ఇవాళ్ళ హరివిల్లు, మరి చాలా బాగా ఎంజాయ్ చేశారు కదా. సో మరి నేనైతే టాటా బై బై చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మరి నెక్స్ట్ ఆర్జే కూడా రెడీగా ఉన్నారు మిమ్మల్ని అలరించడానికి. సో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. జనతా గ్యారేజ్ మూవీ నుండి నేను పక్కా లోకల్ అంటూ సాంగ్ అయితే వస్తుంది. గీతామాధురి సాగర్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, లిరిక్స్ రామజోగ శాస్త్రి. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

0: Bacalhoacal.
1: Vintunaru Vivith Bharati FM 101.3.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
4: Sunday, Sunday, only on Vivith Bharati FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట సచివాలయంలో ఈరోజు కేబినెట్ సమావేశమవుతుంది. ఈ భేటీలో పలు అంశాలకు ఆమోదం తెలపడంతో పాటు ఎల్నినో ప్రభావం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఎల్నినోను సమర్థంగా ఎదుర్కొని ఇప్పటి వరకు రైతులు సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమీక్షా కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. పార్థసారథి మాట్లాడుతూ తాగునీటికి అధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై ఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాల వేళ విద్యుత్ శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తితే యుద్ద ప్రాతిపదికన పునరుద్దరించాలని సూచించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా ముందుకు కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ అవగా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండడంతో నదీ పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఏలూరు జిల్లాలో ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు, కమిటీ సభ్యులు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాల్లో ఆయన అధ్యక్షతన జిల్లా ఫుడ్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ రేషన్ పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో అందుతున్న ఆహార నాణ్యతను నిరంతరం పరిశీలించాలన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత పవిత్రమైన ఘట్టం చక్రస్నానం ఈరోజు ఘనంగా జరిగింది. మాదక ద్రవ్య రహిత భారత నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల సదస్సును ఆయన నిన్న ప్రారంభించారు. సమగ్రమైన వైద్య చికిత్స పద్దతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఈరోజు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2016లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. నివారణ ప్రధానమైన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేద వైద్య చికిత్స పద్దతి ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఆయుర్వేద వైద్య విధానంపై పలు కార్యక్రమాల ద్వారా ఈరోజు అవగాహన కల్పిస్తారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్టు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై విత్ యువర్ ఆర్జే సమత. మరి సమయం చూస్తే 11:05 అయితే అయిపోయింది అనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఏ టాపిక్ గురించి, అంటే ఏ సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని గురించి అయితే తెలుసుకుందాం. సో అదేంటో తెలుసుకునే ముందు మీకైతే ఒక చిన్న క్లూగా ఒక సాంగ్ అయితే ప్లే చేస్తుంది అనమాట. సో మరి సాంగ్ వింటూ వేటి గురించి మాట్లాడుకోబోతున్నాం అనేది గెస్ చేస్తూ ఉండండి. మరి

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ మరి ఈ రోజు మనమైతే మాట్లాడుకుందాం కొన్ని తెలుగు సినిమాల గురించి అనమాట. అవి కూడా ఏంటి అంటే, మనం మామూలుగా మనిషికి మనిషికి మధ్య స్నేహం గురించి ఎన్నో సినిమాలను చూసాం, కానీ మాటలు మాట్లాడలేని ఒక జంతువు మనిషి మనసును అర్థం చేసుకుని అతనికి తోడుగా నిలబడితే మరి ఆ అనుబంధం ప్రత్యేకంగా అనిపిస్తుంది కదా. మరి తెలుగు సినిమాల్లో కూడా ఇలా మనిషి జంతువు మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని, ప్రేమని, విశ్వాసాన్ని ఎంతో అందంగా చూపించినటువంటి సినిమాల గురించి అయితే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో.

ఇలాంటి సినిమాల గురించి చెప్పుకోవాలంటే ముందుగా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు అనమాట. సో లాటరీలో చాలా మందికి డబ్బు వస్తుంది, బంగారం వస్తుంది, కానీ ఒక ఏనుగు బహుమతిగా వస్తే ఎలా ఉంటుంది? సో ఇదే ఒక మొదటి సమస్య అనిపించిన క్రమంగా వారిద్దరి మధ్య ఉండేటువంటి అద్భుతమైనటువంటి అనుబంధం అయితే ఏర్పడుతుందన్నమాట. సో అలా కామెడీతో ప్రారంభమైనటువంటి వారి ప్రయాణం చివరికి ఒక ఎమోషనల్ ఫ్రెండ్షిప్ గా మారుతుందన్నమాట. సో ప్రేమ చూపిస్తే జంతువులు కూడా మన కుటుంబంలో ఒకరిగా మారిపోతాయి అని చెప్పేటువంటి సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు. మరి ఆ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం. సో వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: വിന്റണാരോ വിവിക് ഭാരതി എഫ് എം 101.3.
1: അബ്ബാ, ഈ ഗദിലോ ഫാൻ ഓഫ് ചെയ്യലേദു, അക്കട ആ ഗദിലോ ഏസി സ്വിച്ച് ഓഫ് ചെയ്യലേദു.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. సో మరి ఇప్పుడు మీరు విన్నటువంటి పాట కొండవీటి దొంగ. సో ఈ చిత్రం నుంచి విన్నారు కదా, మరి ఈ పాట వినగానే మనకి ఏం గుర్తొస్తుందంటే అలా చిరంజీవి గారు ఒక కౌబాయ్ డ్రెస్ లో గుర్రం మీద వస్తున్నట్టు కనిపిస్తుంటది కదా. సో ఇక్కడ గుర్రం ఒకటే కాదండి, ఈ సినిమాలో గుర్రం ఒకటే కాదు, హీరో పెంచుకున్నటువంటి కుక్క కూడా చాలా తెలివిగా ఉంటుంది. సో ఇవి రెండు కూడా విలన్లు హీరో గుర్రాన్ని చంపాలని చూస్తే కుక్క సమయస్ఫూర్తితో వ్యవహరించి తన స్నేహితుడైనటువంటి గుర్రాన్ని కాపాడుతుంది ఒకవైపు, అలాగే పోలీసులు విలన్లు తప్పుదోవ పట్టించడానికి ఈ తెలివైన కుక్క కొండవేటి దొంగ ముసుగు వేసుకుని అలా గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్తుందనమాట. సో ఇలా రెండు కలిసి హీరో కోసం ఎంతో పెద్ద ప్లాన్ చేయడం. అండ్ ఈ సినిమా కట్ చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి నిజంగా భలే గూజ్ బంప్స్ వస్తాయి అనమాట. అండ్ అప్పట్లో ఒక సంచలనం అని కూడా చెప్పొచ్చు ఈ సినిమా అయితే. అండ్ అలాగే మరి ఇంకొక సినిమా అంటే ఇలాగ గుర్రం ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి సినిమా గురించి చెప్పాలి అంటే ఇంకా కొన్ని రికార్డులు సృష్టించినటువంటి మగధీర సినిమా గురించి ఖచ్చితంగా గుర్తొస్తుంది. సో ఇందులో కాలభైరవుడి గుర్ర గుర్తుందా, బాద్షా. సో విలన్ అలా రణదీవ్ బిల్లాతో ఎడారిలో జరిగేటువంటి ఆ గుర్రపు పందెం సీన్లో భైరవ

గెలుస్తాడు అనేటువంటి బ్యాక్గ్రౌండ్ లో కీరవాణి గారు మ్యూజిక్ వస్తుంటే ఆ గుర్రం అప్పట్లో అలా స్పీడ్ గా పరిగెత్తూ అండ్ మధ్యలో ఒక చోట రామ్ చరణ్ అలా ఇసుక దిమ్ముల్లో అలా కూరుకుపోతున్నప్పుడు ఐరాబాచా అనగానే వెంటనే ఆ గుర్రం వచ్చేసేసి తనకి ఒక తాడు ఇవ్వడం, హెల్ప్ చేయడం. సో ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపించారు కదా ఈ సినిమాలో.

మరి ఇలా సినిమాల్లో ఎక్కడైతే మనకి మనిషికి జంతువులకి మధ్య స్నేహం గురించి చెప్పినటువంటి కొన్ని అద్భుతమైన సినిమాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఆ సినిమాల గురించి మరి మరిన్ని సినిమాలు ఉన్నాయి. సో వాటన్నిటి గురించి కూడా మనమైతే మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లాంటి. ఇప్పుడైతే మీ అందరి కోసం మగధీర ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి మన తెలుగు సినిమాల్లో మనుషులకి జంతువులకి మధ్య ఉన్నటువంటి ప్రేమని, విశ్వాసాన్ని, స్నేహాన్ని ఎంతో అందంగా చూపించినటువంటి కొన్ని సినిమాల గురించి, మరి ఈ సినిమాలో ఇంకొక సినిమా గురించి అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో ఇప్పటి వరకు మనం గుర్రం స్నేహితుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో అలా వచ్చినటువంటి సినిమానే నాగార్జున గారు, అలాగే కే దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చినటువంటి జట్కా బండి నడిపేటువంటి యువకుడుగా కనిపిస్తాడు నాగార్జున గారు ఘరానా బుల్లుడు చిత్రంలో. సో ఈ సినిమాలో హీరోకి అతని జట్కా బండి గుర్రానికి ఉన్నటువంటి బంధం కేవలం ఒక యజమాని జంతువు లాంటిది కాదు, ప్రాణ స్నేహితులు లాంటిది అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమాలో విలన్స్ ని ఎదిరించేటప్పుడు, అలాగే బ్రహ్మానందం, ఆమెని రమ్యకృష్ణంతో వచ్చేటువంటి కొన్ని కామెడీ సీన్స్ లో కూడా ఈ గుర్రం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది అని చెప్పొచ్చు. అలాగే ఒక ఫైట్ లో కూడా విలన్ల నుంచి హీరోని, హీరోయిన్లను కాపాడడం కోసం ఈ గుర్రం చేసేటువంటి సాహసాలు సినిమాని చాలా, అలా ఒక సినిమాలో ఒక రేస్ జరుగుతుందా అన్నట్టుగా మనకి అనిపిస్తుంటుంది అనమాట. అండ్ మరి ఈ సినిమాలో బ్యాక్ డ్రాప్ గా వచ్చేటువంటి మ్యూజికే కానివ్వండి, అండ్ గుర్రం క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి మరొక సినిమానే రాణా దగ్గుబాటి నటించినటువంటి అరణ్యస్ అనమాట అనమాట. సో మరి ఈ సినిమాలో కూడా మనిషి జంతువు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని మరో కోణంలో మనకి చూపిస్తున్నారు. ఇక్కడ జంతువుల్ని పెంపుడు జంతువులా కాకుండా ఈ భూమి పైన మనతో పాటు జీవించేటువంటి మరొక ప్రాణిగా చూడాలని ఈ సినిమా మనకి గుర్తు చేస్తుంది అనమాట. అండ్ మనిషి అభివృద్ధి పేరుతో ప్రకృతిని ఆక్రమించినప్పుడు జంతువులకు ఎదురయ్యేటువంటి
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం.

0: మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: ప్రకటనలు విన్నారు. వివిధ భారతి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి విజయవాడ కేంద్రం నుండి.
2: మంచి ఎమోషనల్ బాండ్ గురించి చెప్పినటువంటి సినిమా నమ్మిన బండు. మరి ఇలాంటి మరెన్నో సినిమాలు కూడా ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ఘరానా బుల్లుడు అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. మరి వింటూ ఉండండి వివేద్ భారతి ఎఫ్ఎం.

అండ్ ఇంకా ఒక కుక్కతో మనిషికి ఉండేటువంటి అనుబంధాన్ని ఎంతో మన హృదయానికి హత్తుకునేలాగా చూపించినటువంటి సినిమా 777 చార్లీ అనమాట. సో యాక్చువల్ గా ఇది తెలుగు మూవీ అయితే కాదు, బట్ డబ్బుడ్ మూవీ అయినా కూడా ఈ సినిమా మనందరికీ కూడా గుర్తుండిపోతుందని చెప్పుకోవచ్చు. సో మొదట చార్లీ అనేటువంటి కుక్కని దూరంగా పెట్టాలని చూసేటువంటి ధర్మ అనేటువంటి యువకుడు కొద్ది కొద్దిగా దాంతో అలా విడదీయరాని బంధాన్ని ఎలా ఏర్పరచుకున్నాడు అనేటువంటి చక్కని కథాంశాన్ని అయితే చూపించారు 777 చార్లీ మూవీలో. అలాగే గోదావరి ఈ సినిమాలో కూడా, ఈ సినిమాలో ఎక్కడున్నాయబ్బా అనుకుంటున్నారా, కోటిగడ అనేటువంటి చిన్న కుక్క పిల్ల ఉంటుంది, గుర్తొచ్చిందా? సో అదనమాట. సో ఇలా ఒక చిన్న కుక్క పిల్ల ఆ ప్రయాణం కూడా చాలా చక్కగా చూపించారు శేఖర్ కొమ్మల గారు అని చెప్పొచ్చు. మిగతా కుక్కలతో కలవలేక సరిగ్గా మొరగడం కూడా రాని ఆ కుక్క కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ అలా ప్రయాణం మొదలు పెట్టింది. సో మరి ఆ ప్రయాణంలో ఒక బాబుతో తనకి అనుబంధం ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ జంతువుకు కూడా ధైర్యం, భయం, అనుబంధం ఇవన్నీ కూడా ఉంటాయని చాలా చక్కగా చూపించారు మన దర్శకుడు శేఖర్ కమల గారు. చాలా సరదాగా కూడా చూపించారనమాట. సో స్నేహానికి భాష లేదు, ప్రేమకు జాతి లేదు అని ఈ సినిమాలన్నీ కూడా మనకైతే చక్కగా తెలియజేస్తున్నాయి కదా. మరి ఇప్పుడు ఇది మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి FM పై.

అసలే వర్షాలు పడుతున్నాయి, క్లైమేట్ అంత బాగాలేదు కాబట్టి

ఎక్కడో వెళ్లే బదులు మన ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేసేటువంటి ప్లేస్ అయితే మనం సృష్టించుకోవచ్చు అనమాట. ఏంటది అనుకుంటున్నారు కదా, సో చెప్తాను. చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఉయ్యాలు ఊగారా? ఎస్, అసలు ఉయ్యాలు ఊగని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కాకపోతే కొంతమందికి కాస్త భయంగా ఉంటుంది, కొంతమందికి ఇష్టంగా ఉంటుంది, కొంతమంది బాగా ఎత్తుగా అలా ఊగాలనుకుంటుంటారు, కొంతమంది ఏదో అలా జస్ట్ ఈ చెక్కబల్ల ఉయ్యాలు ఉంటాయి కదా, అలాంటి ఒక ఉయ్యాల్లో హ్యాపీగా పడుకోవాలని అనిపిస్తుంటుంది కదా, ఇలా చాలా అనిపిస్తుంటుంది. సో చిన్నప్పుడు అట్లా ఉయ్యాలు కనిపిస్తే చాలు, వెంటనే వెళ్ళి కూర్చొని ఊగాలనిపిస్తుంది కదా. అయితే ఈ ఉయ్యాలలు, స్లైడ్స్, రోప్ గేమ్స్, సైక్లింగ్, అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఒక మంచి రిలాక్సేషన్ అయితే ఇస్తాయన్నమాట. అలా సరదాగా ఎక్కువగా కనిపించేటువంటి ప్రదేశాల గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం, మనం మీకు తెలుసా ప్రోగ్రాంలో. సో మరి దానికంటే ముందు మరి వాతావరణం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. ఎస్, మరి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం మునుపెన్నడూ లేని విధంగా అల్లకల్లోలంగా మారిందని చెప్పొచ్చు. భారత వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం మరి ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల వైపు వేగంగా దూసుకొస్తుంది. సో మరి దీని ప్రభావంతో రాబోయే 24 గంటల నుండి 48 గంటల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే వాతావరణ విపత్తు నేపథ్యంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. సో మరి ఈ వర్షాల దృష్ట్యా విపత్తు నిర్వహణ శాఖ కోస్తా తీర జిల్లాలను అప్రమత్తం చేసింది. మరి ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది అండ్ మత్స్యకారులకు ఇచ్చేటువంటి హెచ్చరిక ఏంటి అనేటువంటి విషయాలు అయితే మనం తెలుసుకుందాం. మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే

0: కోశమటం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమటం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమటం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమటం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమటం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమటం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమటం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమటం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమటం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమటం ఫైనాన్స్.
1: ప్రకటనలు విన్నారు. వివిధ భారతి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి విజయవాడ కేంద్రం నుండి.

ఎస్, అలా ఉయ్యాల అనగానే మనం చిన్నతనంలోకి వెళ్ళిపోయాం కదా. సో ఎంత సరదాగా అనిపిస్తుందో అలా ఊగుతుంటే. అయితే అగాధాల అంచున కొండల పైన మేఘాలను తాకేలా మరి అదే ఉయ్యలు ఉంటే గుండె జారి గల్లంతవ్వడం గ్యారంటీ కదండి. సో మరి ఈ రోజు మనమైతే మాట్లాడుకుందాం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను చాలా అట్రాక్ట్ చేస్తున్నటువంటి జైంట్ స్వింగ్స్, అంటే బిగ్ స్వింగ్స్, పెద్ద పెద్ద ఉయ్యాలలు ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల గురించి. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫస్ట్ బాలి స్వింగ్ అనమాట. సో ఇండోనేషియాలో ఉంది. సో ఇది ద ఫేమస్ బాలి స్వింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ట్రెండ్ ను ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసింది బాలినే అని చెప్పుకోవచ్చు. దట్టమైన అడవులు, లోయలు, ఇలా కొబ్బరి చెట్ల మధ్య 100 అడుగుల ఎత్తులో ఉయ్యాలుంటే ఆహా ఎలా ఉంటుంది చెప్పండి. సో ఇలా ఊయలు ఊగుతుంటే కింద పచ్చటి లోయలు కనిపిస్తాయి. అండ్ సోషల్ మీడియాలో మీరు చాలా మంది చూసే ఉంటారు, ఆల్మోస్ట్ చాలా మంది కూడా ఇక్కడ కలర్ఫుల్ ఫొటోస్ దిగి అప్లోడ్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అలా లాంగ్ ఫ్రాక్స్ వేసుకొని అలా గాల్లో తేలుతూ అలా దిగుతుంటారు కదా. సో అలా ఊగుతున్నప్పుడు మనకి నిజంగానే ప్రపంచం అంచు దాకా వెళ్ళిపోయాం అనిపిస్తుంటుంది మరి ఈ ఉయ్యల ఊగినప్పుడు. మరి ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి ఉయ్యాలను గురించి మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ వర్షం మరి ఇలాంటి సిచ్యుయేషన్స్ లో కూడా అలా బయట మీకు కనుక ఒక చిన్న కారిడార్ కానీ లేకపోతే సిట్అవుట్ కానీ బాల్కనీ కానీ ఉంటే చక్కగా ఒక చిన్న ఉయ్యాల అయితే ఏర్పాటు చేయండి. అట్లీస్ట్ మనం ఊగడానికి కుదరకపోయినా పిల్లలైనా సరే అలా ఉయ్యలు ఊగుతూ ఈ వర్షాన్ని ఈ వెదర్ ని ఎంజాయ్ చేయడానికి చాలా పర్ఫెక్ట్ స్పాట్ ఇది అని చెప్పుకోవచ్చు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: సమయం 12:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్త ప్రసారం వింటారు.
1: 12:30 ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఇక వార్తల వివరంగా

0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గుజరాత్లో వడోదరాలో పర్యటిస్తున్నారు. మహారాజా సాయిజీరావు విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేస్తారు. డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు స్వర్ణ పతకాలు అందిస్తారు. అనంతరం వడోదరాలో బ్రహ్మకుమారి సంస్థకు చెందిన గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రపంచ నవీకరణ కోసం ఆధ్యాత్మిక మేల్కొలుపు ప్రాజెక్టు ప్రారంభిస్తారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం అనేది కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఒక బలమైన మార్గమని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతరత్వంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకచోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదికగా నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రీయ కవి రామ్ధారి సింగ్ ధింకర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. ప్రజల్లో జాగృతి నింపే ధింకర్ ఉద్వేగభరిత కవితలు నేటికీ దేశ ప్రజల హృదయాల్లో వీరత్వాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మగౌరవాన్ని నింపుతూనే ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఆయన రచనలు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా మాతృభూమిపై భక్తిభావాన్ని కూడా పెంపొందిస్తున్నాయని తెలిపారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రామ్ధారి సింగ్ ధింకర్కు నివాళులర్పించారు. హిందీ సాహిత్య గగనంలో ధింకర్ స్థానం కేవలం ఒక గొప్ప కవిగా మాత్రమే కాదని, జాతి చైతన్యాన్ని, ప్రజాభావాలను, సామాజిక స్పృహను తన కలంతో అక్షరరూపించిన సాహిత్యవేత్త అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని తెలిపారు. సరఫరా వ్యవస్థలో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలు సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు.
1: We can see that in conflicts and geopolitical tensions, in the disruption of supply chains, in increasing trade barriers, fragmented investment flows, climate shocks, and the fact that international law and rules are under great pressure.
0: ఈ సమావేశంలో భాగంగా జరిగిన ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో భారత్కున్న ఆర్థిక అభివృద్ది భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 50 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కు దాటిందని వెల్లడించారు.
2: India has emerged as one of the major world economies. Our GDP has more than doubled. Growth has remained robust. And India today combines a large and increasingly skilled human resource base with increasing capabilities, growing market, a strong digital infrastructure, and expanding technology capabilities.
0: భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా, డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పేస్లెస్ అసెస్మెంట్, ప్రీపీల్ ఐటీ రిటర్న్స్, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తించాయని తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే మూడు అంశాలపై దృష్టి సారించిందని వివరించారు.
3: Technology, the use of data and digital infrastructure to make tax administration more precise, more accessible, and less dependent on the discretionary powers of individuals. Administration, the governance structures, the shared standards, and the practical tools that give a cooperation like ours a durable institutional shape.
0: Akasavani, Vartula Vittunar. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలని

లక్ష్యంతో ఈ పథకం చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థ బలోపేతం చేయడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడలు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పందాల అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్టు వివరించారు. భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్బంగా గల్ఫ్ సహకార మండలి అరబ్ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్దం తీవ్రమై దాడులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రాచ్య ఇంధన మౌలిక వస్తువులు ఇరాన్ చెక్ పాయింట్లు అలాగే నియంత్రణ తప్పించాల్సిన అవసరం ఉందని ట్రంప్ ఉద్ఘాటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు వేగంగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఒడిశాలో పలు దక్షిణ తీర ప్రాంత జిల్లాల్లో ఈ ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీర దాటే సమయంలో వరదలు, కొండచెట్లు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ఒడిశా ప్రభుత్వం ముందస్తు విపత్తు నిర్వహణ చర్యలు తీవ్రతరం చేస్తుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిశా రాష్టాల్లో ఈ రోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహే, కొంకణ్, గోవా, మహారాష్ట, పశ్చిమ బెంగాల్ రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, రాయలసీమ ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ ఈవెంట్లో మహేశ్వరి సింగ్, పరిణాద్ ధాలివాల్, రైజా థిల్లాన్ త్రయం కాంస్య పథకం సాధించింది. పురుషుల సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో భారత క్రీడాకారుడు జయమీనా కాంస్య పథకం సాధించారు. ఈ రోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో జయమీనా 2-4 తేడాతో జపాన్కు చెందిన టకుయా కురోసాకా చేతిలో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకున్నారు. పథకాలు సాధించిన క్రీడాకారులందరికీ రాష్టపతి ద్రౌపది ముర్ము, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మరోవైపు రోయింగ్లో బాల్రాజ్ పన్వర్, సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ ఫైనల్స్ చేరుకున్నారు. బాక్సింగ్లో జాదుమణి సింగ్, సాక్షి చౌదరి ప్రీ క్వార్టర్స్ ప్రవేశించారు. పురుషుల బ్యాడ్మింటన్ సెమీఫైనల్, మహిళల ఉషు హాకీ మ్యాచ్లు ఈ రోజు జరగనున్నాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయేజీరావు విశ్వవిద్యాలయంలో ఈ రోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత, వ్యక్తిగత విధానాల నుంచి డేటా, డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మీకు తెలుసాలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి పెద్ద పెద్ద ఉయ్యాలలు ఉన్నటువంటి ప్లేసెస్ ఏంటి అని. సో ద స్వింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు ఈక్వెటర్లో ఉన్నటువంటి ఈ ఉయ్యాలను చూసిన తర్వాత. సో ఈక్వెడార్ దేశంలోని బనోస్ అనేటువంటి ప్రాంతంలో ఒక కొండ అంచున ఉన్నటువంటి చెట్టు, అంటే ఒక ట్రీ హౌస్ కి కట్టినటువంటి ఊయలగా ఇది ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అనమాట. సో దీన్ని ప్రపంచపు అంచున ఉన్న ఉయ్యాల అంటారు, ఎందుకంటే

తాగుతున్నప్పుడు మీ కాళ్ళ కింద ఏమీ ఉండదన్నమాట. అంటే 2600 మీటర్ల లోతైనటువంటి అగాధం పైన ఉన్నటువంటి ఉయ్యాల. అండ్ దీనికి తోడు సరిగ్గా ఎదురుగా తుంగురహువ అనేటువంటి యాక్టివ్ అగ్నిపర్వతం కూడా కనిపిస్తుంది. సో గుండెలో బోల్డ్ అంత ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ఉయ్యాల్ని ఊగగలరనమాట. అలాగే న్యూజిలాండ్లో ఉన్నటువంటి నెవిస్ స్వింగ్ ఉయ్యాల కూడా చాలా ఫేమస్. సో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వేగవంతమైనటువంటి ఆర్చ్ స్వింగ్స్ లో ఒకటనమాట. సో అడ్వెంచర్ గేమ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి న్యూజిలాండ్లో నెవిస్ స్వింగ్ తో పాటు ఇక్కడ ఏకంగా 160 మీటర్ల ఎత్తు నుండి మరి ఈ ఉయ్యాలనైతే మిమ్మల్ని ఊపుతారనమాట. సో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో అలా మీరు లోయలోకి దూసుకు వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. మరి భయం అంటే ఏంటో లైవ్ లో చూపించేటువంటి ఉయ్యాల ఇది అని చెప్పుకోవచ్చు. అలాగే మరి మన భారతదేశంలో కూడా రిషికేష్, మనాలి, సో ఈ ప్లేసెస్ లో ఉన్నాయన్నమాట ఉయ్యాలు. ఇలాంటి పెద్ద పెద్ద ఉయ్యాలు అయితే అరేంజ్ చేశారు. గంగా నది లోయల పైన, హిమాలయాల అంచుల పైన జైంట్ స్వింగ్స్ అయితే ఏర్పాటు చేశారు. సో విదేశాల దాకా వెళ్లి మరి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉయ్యాల్లో చూడలేము అనుకునే వాళ్ళు మరి మన దేశంలో రిషికేష్ అయితే వెళితే సరిపోతుంది అనమాట. రిషికేష్ అంటే ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి రిషికేష్ కానీ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి మనాలి కానీ ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. అండ్ గంగమ్మ తల్లి ప్రవహించేటువంటి లోయల పైన అలా గాల్లో తేలుతూ అడ్వెంచర్ చేసేయచ్చు. మరి ఇంకా ఇలాంటి ప్లేసెస్ ఎక్కడున్నాయన్నటువంటి విషయాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి సాంగ్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

TFM 101.3. మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎత్తైన పెద్ద ఊయలల గురించి మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ అలాగే చైనాలో ఉన్నటువంటి లాంగ్ గ్యాంగ్ క్లిఫ్ స్పింగ్ కూడా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కొండ ఉన్నటువంటి ఊయలన్నమాట. సో దీని ఎత్తు దాదాపు 100 మీటర్లు, అంటే 30 అంతస్తుల భవనం అంత ఎత్తన్నమాట. చైనా వాళ్ళు ఏది చేసినా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. సో మరి ఈ ఊయలు కూడా ఇనుప విల్లు ఆకారంలో ఉంటుందన్నమాట. అంటే ఏకంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో 700 మీటర్ల లోతైన అగాధంలోకి విసిరేసినట్లు ఉంటుంది ఈ ఉయ్యాల. సో ఈ ఉయ్యాల ఊగుతూ కనుక మీరు కిందకి చూస్తే అలా ప్రాణాలు గాల్లో కలిసిపోవడం మాత్రం ఖాయం అన్నమాట. కానీ వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందట. అండ్ అలాగే ఆమ్స్టర్డామ్ లో ఉన్నటువంటి ఓవర్ ద ఎడ్జ్, సో ఈ ఊయల కూడా చాలా ఫేమస్. ఇది యూరప్ లోనే అత్యంత ఎత్తైన ఊయల అన్నమాట. అండ్ ఇవి కొండల్లోనే కాకుండా సిటీలోని స్కై క్రేపర్, అంటే సిటీలో ఉన్నటువంటి చాలా ఎత్తైన బిల్డింగ్స్ ఉంటాయి కదా, సో వాటిపైన ఉంటాయన్నమాట. సో ప్రకృతి మధ్యలోనే కాదు నగరాల మధ్యలో కూడా ఇలా ఉయ్యాలలు ఉన్నాయన్నమాట. సో ఈ ఆమ్స్టర్డామ్ లో ఉన్నటువంటి ఈ ఉయ్యాల 22వ అంతస్తు పైన, అంటే 100 మీటర్ల ఎత్తులో బిల్డింగ్ అంచు దాకా బయటకు ఊగిలా దీన్ని డిజైన్ చేశారు. కాబట్టి మీరు కనుక ఈ ఊయలు ఊగుతుంటే అలా మీ కాళ్ల కింద మొత్తం ఆమ్స్టర్డామ్ నగరం, అందమైన నౌకాశ్రయం కనిపిస్తాయి. సో సిటీ వ్యూని ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. అలాగే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి బిగ్ రష్ బిగ్ స్వింగ్, సో ఈ ఉయ్యాల గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం స్వింగ్ అన్నమాట. సో క్రికెట్, ఫుట్బాల్ మ్యాచ్లు ఇలా జరిగేటువంటి ఒక ఇంటర్నేషనల్ స్టేడియం మధ్యలో ఊయలు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. అద్భుతంగా చక్కగా ఊయలు ఊకుంటూ ఈ మ్యాచెస్ అయితే చూడొచ్చు కదా. సో మరి ఈ స్టేడియం పైన ఉండేటువంటి భారీ ఆర్చ్ నుండి 100 మీటర్ల ఎత్తు నుండి కిందకు ఉన్నటువంటి పీచ్ పైప్, అంటే ఫ్రీ ఫాల్, గాల్లోకి వదిలేస్తారనమాట. సో స్పోర్ట్స్ లవర్స్ ఖచ్చితంగా ట్రై చేయాల్సినటువంటి అడ్వెంచర్ ఊయలన్ ఇది అనమాట. అలాగే యునైటెడ్ కింగ్డమ్ లో స్కై వైర్ స్వింగ్ అని ఉంది, అండ్ ఇది కూడా ఏంటంటే ఒక హై స్పీడ్ జెయింట్ స్వింగ్ అనమాట. లండన్ అయి మన అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు లండన్ చుట్టుపక్కల ఉండేటువంటి అడ్వెంచర్ పార్కుల్లో ఈ జెయింట్ స్వింగ్స్ అయితే చాలా బాగా ఫేమస్ అవుతున్నాయన్నమాట. ఇందులో ఒకళ్ళు కాదు, ఒకేసారి 2 ముగ్గురు కూర్చొని అలా గాల్లోకి తీసుకెళ్ళిపోతాయన్నమాట ఈ ఉయ్యాలు. సో మరి ఇది మరి సంగతి అయితే మరి సౌత్ ఆఫ్రికా, చైనా, సో ఇలా ప్రపంచాన్ని ఊపేస్తున్నటువంటి ఊయల ముచ్చట్లు అయితే ఇవన్నమాట. మరి ఈ ఊయలన్నిటిలోకి మీరు మరి వెళ్ళాలి, ఊగాలి అని కుదిరినా కుదరకపోయినా కూడా చక్కగా కుదిరితే మీ ఇంటి దగ్గర ఏ చెట్టుకో, లేదంటే మీ ఇంట్లో బాల్కనీ ఉంటే బాల్కనీ కానివ్వండి, లేదంటే సో

కాకపోతే జాగ్రత్తలు అయితే తీసుకోండి. పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఊయల కట్టి ఊపే ముందు కూడా 1కి 4 సార్లు 10 సార్లు చెక్ చేసి కాస్త జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మరి ఈ ఊయలను అయితే మీరు కూడా ఇంట్లో పెట్టేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. సో మరి ఇది వాళ్ళ మనం మీకు తెలుసా.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో సీఎస్జీ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు ఆయా శాఖల అధికారులు, మంత్రులు పాల్గొన్నారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లోని

జిల్లా కలెక్టర్ విజయ సునీత కోర్టు సెంటర్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెచ్ఐవీపై ఉన్న అపోహలను తొలగించి నివారణ చర్యలపై చైతన్యం కల్పించాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నాగావళి నదీ ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ దినకర్ జగన్నాథ్ సూచించారు. వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం పెరిగే ప్రమాదం ఉన్నందున స్నానాలకు గాని ఇతర కార్యకలాపాల కోసం నదిలోకి దిగవద్దని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ప్రసిద్ద పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని భక్తులు సులభంగా పొందేందుకు ఏటీఎం మెషిన్లను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ రోజు ఉదయం లడ్డూ ఏటీఎంను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ప్రజలందరూ తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షపు నీరు నిల్వ ఉండే చోట దోమలు వృద్ది చెంది డెంగ్యూ మలేరియా వంటి తీవ్ర జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో సహాయం కోసం 0892223697, పార్వతీపురం మన్యం జిల్లాలో 0896345347 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఆసియా గేమ్స్ 2026లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. నేడు భారత్ ఖాతాలో మరో 2 కాంస్య పతకాలు చేరాయి. పురుషుల స్కీట్ టీం విభాగంలో అనంత్జీత్ సింగ్ నరూకా, మైరాజ్ అహ్మద్ ఖాన్, భవతేక్ సింగ్ గిల్తో కూడిన భారత జట్టు కాంస్య పతకం సాధించింది. వివిధ భారతీయ ఫిల్మ్ న్యూస్ తెలియజేస్తున్నాం. తిరిగి 3 గంటలకు వింటారు.

చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో మనం ఒక చక్కటి విషయం అయితే తెలుసుకోబోతున్నాం. ట్రూడీ ఎడర్లీ ఈవిడ కేవలం అలల్ని మాత్రమే కాదు అవమానాలను కూడా జయించి నిలిచినటువంటి మహిళ. ఇది నీ వల్ల కాదు, ఇంత కష్టమైన పని ఒక మహిళ చేయగలదా? ఇలాంటి మాటలు మనం కూడా జీవితంలో ఎన్నోసార్లు వింటూనే ఉంటాం. కానీ కొంతమంది మాత్రం ఆ మాటలను మాటలతో సమాధానం చెప్పరు, తాము సాధించినటువంటి విజయంతో చెప్తారు. అలాంటి ఒక అసాధారణ మహిళ కథే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మన ధీర ప్రోగ్రాంలో. ట్రూడీ ఎడర్లీ ఈవిడ 1905 అక్టోబర్ 23న అమెరికాలోని న్యూయార్క్లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చినటువంటి కుటుంబానికి చెందినవారు. చిన్నప్పటి నుంచి ట్రూడీకి నీళ్లంటే చాలా ఇష్టం. సమ్మర్స్లో న్యూజెర్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆమె తండ్రి ఆమెకు ఈత నేర్పించారు.

అలా ఆ చిన్నారి నీటిలో దిగితే బయటకు రావాలనిపించేది కాదట. అలా మొదలైన ఈతపై ప్రేమ కొద్ది కాలంలోనే ఈత పోటీగా మారింది. 1924లో జరిగినటువంటి ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో అమెరికా తరపున ట్రూడీ పాల్గొంది. 400 మీటర్లు, 100 మీటర్లు ఫ్రీ స్టైల్లో బంగారు, అలాగే 2 కాంస్య పతకాలను కూడా గెలుచుకుంది. మరి ఆ గెలుపు అక్కడితో ఆగిపోయిందా? మరి ఏం సాధించింది ట్రూడీ ఎడర్లీ అనేటువంటి విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. అండ్ ప్రతి మీ అందరి కోసం ఒంగోలు గీత ఈ చిత్రం నుంచి జీవి ప్రకాష్ గారి వాయిస్ లో మనమాలి గారు లిరిక్స్ అందించినటువంటి చక్కటి పాటైతే వినేద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమాపేశం కొనసాగుతోంది. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈ రోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెల్లడించింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్ర సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ కార్యదర్శి, డీజీపీ, మంత్రులు, వివిధ శాఖల అధికారులతో రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,

ఉత్తరాంధ్రతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా వాగులు వంకలు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశమున్న ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం తాగునీరు మందులు అందుబాటులో ఉంచాలని పశువులకు మేత నీటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను మంత్రులు పి నారాయణ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అదనపు సిబ్బందితో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉన్నందున మున్సిపల్ పారిశుద్ధ్య ఆర్టీసీ రవాణా సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని మంత్రులు ఆదేశించారు. విజయవాడలో కొండ ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి నారాయణ ఆదేశించారు. వర్షాల పరిస్థితిని అమరావతి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు మంత్రులు సూచించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. వర్షాల దృష్ట్యా ఈపీడీసీఎల్ అధికారులు సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే త్వరితగతిన పునరుద్దరణ చర్యలు చేపట్టాలని సూచించారు. సిబ్బందిని అందుబాటులో ఉంచి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో 60కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఈ సమావేశంలో పెట్టుబడులు పరిశ్రమలు అమరావతి అభివృద్దికి సంబంధించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత కోసం చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలోని అనేక జిల్లాల ఆర్థిక వ్యవస్థల్లో స్థానిక ప్రత్యేకతలకు తగిన గుర్తింపు, మార్కెట్ అందుబాటు గతంలో పరిమితంగానే ఉండేది. స్థానిక ఉత్పత్తులకు సరైన ఆదాయాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండేవి కావు. ఈ పరిస్థితిని మార్చేందుకు దేశంలోని జిల్లాల ప్రత్యేకతలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద ధర్మవరం చీరలు, ఏటికొప్పాక బొమ్మలు, నర్సాపురం అల్లిక లేసులు వంటి ప్రత్యేక ఉత్పత్తులను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ద్వారా ప్రతి జిల్లా తన సొంత ప్రాంతంలో ప్రత్యేకంగా తయారుచేసే ఒక ఉత్పత్తికి అభివృద్ది, బ్రాండింగ్, మార్కెట్కు అవకాశం కలుగుతుందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
1: వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఏక్ పూరీ హోలిస్టిక్ ఈకోసిస్టమ్ పైదా కర్తా హై. ఇస్ యోజనా కే మాధ్యమ్ సే స్థానీయ స్తర్ పర్ స్కిల్ డెవలప్మెంట్, ప్రొడక్ట్ కి మార్కెటింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్ ఉస్కే కార్య భీ బహుత్ ఆసానీ సే కియే జా సకే.
0: సమగ్రమైన వైద్య చికిత్స పద్దతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఈరోజు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2016లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటారు. నివారణ, ప్రధానమైన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేద వైద్య చికిత్స పద్దతి ఒక కీలక పాత్రను పోషిస్తోంది. ఆయుర్వేద వైద్య విధానంపై పలు కార్యక్రమాల ద్వారా ఈరోజు అవగాహన కల్పిస్తారు. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్.

కుమార్ యాదవ్ తెలిపారు. ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 6 జిల్లాల్లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణం, పరికరాల కొనుగోలుకు 27 కోట్ల రూపాయలు ఆమోదించినట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ది కమిటీ సమావేశంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్వా రంగంపై ప్రభావాన్ని అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వైఎస్సార్సీపీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విశాఖపట్నానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా విశాఖపట్నం మహానగరపాలక సంస్థ జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై జగన్మోహన్రెడ్డి చర్చించారు. కాగా విజయవాడలోని లోక్భవన్లో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో ఈరోజు సాయంత్రం జగన్మోహన్రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దసరా, దీపావళి పండుగల సందర్బంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం నుంచి ప్రత్యేక రైలు నడపనున్నట్లు కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నర్సాపురంపల్లి, నర్సాపురం, తిరువన్నామలై మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుందని చెప్పారు. ఇందులో భాగంగా 07062 నెంబర్ కలిగిన నర్సాపురం చెర్లపల్లి ప్రత్యేక రైలు, 07291 నెంబర్ కలిగిన నర్సాపురం తిరువన్నామలై రైళ్లు అక్టోబర్4 నుంచి నవంబర్29వ తేదీ వరకు ప్రతి ఆదివారం నడుస్తాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: भारती एफएम 101.3
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు

0: షరతులపై భారత్లో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా ఆవేదన్ డాట్ ప్రసారభారతి డాట్ ఓఆర్జీ వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు ఆవేదన్ డాట్ ప్రసారభారతి డాట్ ఓఆర్జీలో తెలుసుకోగలరు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ధీరా ప్రోగ్రామ్ లో. మనమైతే ఉన్నాం అండ్ అలాగే మహిళలు శారీరకంగా బలహీనులు అనేటువంటి అపోహను పటాపంచలు చేసి ఈత ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించినటువంటి అమెరికన్ యువతి అయినటువంటి ఇంగ్లీష్ ఛానల్ ను ఈ దిన ప్రపంచపు మొట్టమొదటి మహిళగా రికార్డు సాధించిన ట్రూడీ అడర్లీ, సో ఆవిడ గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం కదా. అండ్ సో అలాగే ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్ దేశాల మధ్య ఉండేటువంటి ఇంగ్లీష్ ఛానల్, ఇది ఒక సముద్ర మార్గం అనమాట. సో ఈ ఇంగ్లీష్ ఛానల్ ను దాటడం అనేది అప్పట్లో ఈతగాళ్లకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంతో సమానమని చెప్పుకోవచ్చు. వాతావరణం చాలా చల్లగా ఉండటం, బలమైన అలలు, అలాగే జెల్లీ ఫిష్ల ప్రమాదం వల్ల మహిళలు దీన్ని సాధించలేరని ప్రపంచం భావించింది. కానీ ట్రూడీ ఆగలేదు. తొలి ప్రయత్నంలో అల తీవ్రత వల్ల ఆమె కోచ్ ఆమెని నీటిలో నుండి బయటకు లాగేయడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. కానీ ఆగస్టు 6, 1926న 20 ఏళ్ల ట్రూడీ తన ఒంటికి షీప్ గ్రీస్ రాసుకొని, అంటే ఇది చలిని తట్టుకోవడానికి అనమాట, తానే స్వయంగా డిజైన్ చేసుకున్నటువంటి 2-పీస్ స్విమ్ సూట్ ని ధరించి ఫ్రాన్స్ తీరం నుండి సముద్రంలోకి దూకారు. భయంకరమైనటువంటి తుఫాను గాలులు, శీతల జలాలు, జెల్లీ ఫిష్ల కాటలను తట్టుకుంటూ 14 గంటల 31 నిమిషాలలో 35 మైళ్ల దూరాన్ని ఈది ఇంగ్లాండ్ తీరానికి చేరుకున్నారు. అంతకుముందు పురుషులు నెలకొల్పినటువంటి రికార్డు సమయం కంటే కూడా ఇది 1:59 వేగవంతమైంది. సో దీంతో ఆవిడ అంటే ఏంటి అనే విషయాన్ని ట్రూడీ ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మరి మరిన్ని విషయాలు వివరాలు అయితే మనం తెలుసుకుందాం ట్రూడీ అడర్లీ గురించి. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే మాట్లాడుకుంటున్నాం ట్రూడీ అడర్లీ గురించి అనమాట. ఇంగ్లీష్ ఛానల్లో ఎదిగినటువంటి ప్రపంచపు మొట్టమొదటి మహిళగా ఆవిడైతే ప్రపంచ రికార్డ్ సృష్టించారు. సో అలా ఆవిడ చేరుకున్నటువంటి క్రాస్ చేసినటువంటి ఈ ఇంగ్లీష్ ఛానల్ తర్వాత ఆమె సాధించినటువంటి విజయానికి అమెరికా మురిసిపోయిందనమాట. సో ఆవిడ తిరిగి న్యూయార్క్ వచ్చినప్పుడు 20 లక్షల మందితో, అంటే 20 లక్షల మంది ప్రజలతో భారీ టిక్కర్ టేప్ పరేడ్ అనేటువంటి పరేడ్ ను నిర్వహించారు. అండ్ అంతేకాకుండా పత్రికలు ఆమెను క్వీన్ ఆఫ్ ది వేవ్స్ గా పిలిచాయి. కానీ ఇంగ్లీష్ ఛానల్ చలినీటిలో అంతసేపు ఉండటం వల్ల ఆమె వినికిడి లోపం అలాగే ఎక్కువైపోయి కాలక్రమేణా ఆమె పూర్తిగా డెఫ్ అయిపోయారనమాట. ఆ తర్వాత 1933లో జరిగినటువంటి ఒక ప్రమాదంలో ఆమె వెన్నెముకకు తీవ్ర గాయమైంది. అయినప్పటికీ ఆవిడ ధైర్యం కోల్పోకుండా ఆమె జీవితాంతం, ఎవరైతే పిల్లలు డెఫ్ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్లకి ఈత నేర్పించడంలో తన జీవితాన్ని గడిపారు. అలాగే జెరూడ్ అడర్లే వివాహం చేసుకోకుండా పిల్లల సేవలోనే గడిపారు. నవంబర్ 30, 2003న తన 98వ ఏట ట్రూడీ అడర్లీ మరణించారు. సో ఇటీవల అంటే 2024లో ఆమె జీవిత కథ ఆధారంగా యంగ్ ఉమెన్ అండ్ ద సీ అనేటువంటి అద్భుతమైన బయోపిక్ సినిమాను కూడా నిర్మించింది అమెరికా. సో మహిళా సాధికారత పట్టుదలకు ట్రూడీ అడర్లీ జీవితం ఒక గొప్ప నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మహిళలు శారీరకంగా బలహీనలు అనేటువంటి అపోహను పటాపంచలు చేసి ఈత ప్రపంచంలో సరికొత్త రికార్డును సృష్టించిన అమెరికన్ ఈతగాడు ట్రూడీ అడర్లీ. అంతేకాకుండా ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన ప్రపంచపు మొట్టమొదటి మహిళగా ఆమె రికార్డు సాధించారు. అయితే కేవలం మహిళల్లో మొదటి స్థానమే కాదు, అప్పటి వరకు పురుషులు నెలకొల్పినటువంటి

మొట్టమొదటి మహిళగా ఆమె రికార్డు సాధించారు. అయితే కేవలం మహిళల్లో మొదటి స్థానమే కాదు, అప్పటి వరకు పురుషులు నెలకొల్పినటువంటి రికార్డును కూడా 2 గంటల తేడాతో బద్దలు కొట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినటువంటి ట్రూడీ అరెర్లీ యొక్క జీవితం నిజంగా మనందరికీ కూడా ఆదర్శవంతమైంది. సో ఇది మరి మన ధీరా ప్రోగ్రామ్ అయితే, అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాటితో వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ గంగోత్రి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై.

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనం అయితే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో. మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. సో మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజెస్ తో పాటు చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు లిసనర్స్. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మరి మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజెస్ తో పాటు మరి ఇప్పుడు నేను అడగబోయేటువంటి క్వశ్చన్ కి కూడా మీ ఆన్సర్ అయితే జత చేసి మరి నాకైతే వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ చూసేద్దాం మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో. యక్ష ప్రశ్నలు ఎవరు ఎవరిని అడిగారు. క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. యక్ష ప్రశ్నలు ఎవరు ఎవరిని అడిగారు. మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ తెలుసు కదా 0866 24 888 14. సో మరి ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేస్తూ ఉండండి అండ్ అలాగే వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

అరే మూతి మీద మీసం ఉన్న రసం ఉన్న జబర్దస్తి గబ్బర్ మిర్ర అరే రౌడీలైనా కేడీలైనా సాహో అంటూ సలాం కొట్టే సర్దార్ మిర్ర అరే రే యముడికి నే మొగుడి నిర మనసు గల మనిషి నిర అభయమిదే అబ్బబ్బా శివుడి వల్లే తాండవమే ఆడగల నటుడి నిర అడుగులివే అరే శంకరులో నా జెండా ఎగరేస్తే ఎదురేది భాయి నా కులుపు చూడు నా నడక చూడు నా తరువు చూడరా అరే యముడికి నేముడి నిర మనసు కల మనిషి నిర అభయమిదే అబ్బబ్బా శివుడి వల్లే తాండవమే ఆడగల నటుడి నిర అడుగులివే ధనధన్.

వచ్చాను లేరా, పని పడగా తింటా తంతా తింటా. వాహ్, అరే హా, అరే మూతి మీద మీసమున్న రసమున్న జబర్దస్తి గబ్బ మిర్రా. అరే రౌడీలైన కడిలైన సహో అంటూ సలాం కొట్టే సర్దార్ మిర్రా. అరే రే అముడికి లే మగుడిని.

అరే కాళింది మడుగున కృష్ణుడు అడుగిడగా గోపికల్ని ఆడారు హాయిగా భయపడగా.

0: भारती एफएम 101.3।
1: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
2: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
3: ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి MBA, MBA మార్కెటింగ్ లేదా PG డిప్లొమా ఇన్ మేనేజ్

0: అసెస్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసారభారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు.
1: హైరసు హైరసు హైరసు హైరసు హైరసు

0: ఎనీవేస్ మరి చూసేద్దాం, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు అనేటువంటి విషయాన్ని అయితే. సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజెస్ అయితే పంపిస్తున్నారు అనమాట మన లిజనర్స్. సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు పంపించారు, అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు, అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కార్యక్రమ సమర్పకులకు సహ శ్రోతలకు నమస్తే అంటూ జరిపోతుల బుచ్చయ్య గారు పంపించారు తరాలపల్లి నుంచి, అండ్ ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయ్ గారు బాగున్నారా అంటున్నారు, ఎస్ బాగున్నానండి. అలాగే శ్యామ్ గారు కల్లు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రాజోల్ నుంచి జయన్ నగర్ పంపించారు కానీ కాదండి ఆన్సర్, ఓకే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఓకే ఎవరిని అడిగారనేది ఓకే. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే దామర్ల పెద్దమస్తానరావు గారు చిన్నమస్తానరావు గారు మంగళగిరి నుండి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు గంజి శ్రీను గారు నందలూరు నుంచి, అలాగే రాము వావిలాల పాలకుర్తి జనగాం నుంచి పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూడి నుంచి తుమ్మకూరి సుబ్బారావు రాజలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, అలాగే దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా సుబని గారు పెడన నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్, వేటపాలెం రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే షూర్ అండి తప్పకుండా మీరు చెప్పినటువంటి విషయాలు అయితే నేను తెలియజేస్తాను, అండ్ అలాగే ఎస్ పాట కూడా క్లూ కరెక్ట్గా గెస్ చేశారు ఓకే, అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు అనమాట ఓకే. ఇప్పుడు యక్ష ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటున్నారా ఓకే, అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఇంకా జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ ప్రో చేబ్రోలు రామకృష్ణయ్య గారు సుభాష్ని శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే వివి రెడ్డి గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే అప్పుడు ఆ రోజుల్లో ఆయన అడిగారు ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నారు అంటూ పంపిస్తున్నారు ఓకే, అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు కుసుమ గారు అంబటి నగర్ నుంచి, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా సో గుడ్ ఆఫ్టర్నూన్ పాటలు చాలా బాగున్నాయి అండ్ కార్యక్రమాన్ని అస్సలు మిస్ కాము, మాకు నచ్చినటువంటి పాటలు ఇలాంటివే ఇంకా మంచి పాటలు వేస్తారని కోరుకుంటున్నాను అంటూ డి బాలాజీ గారు వనస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి, ష్యూర్ తప్పకుండా. అలాగే నిన్న నుండి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అవినాష్ శ్రీయాన్ శుద్విక కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే మునమ్మ గారు పెద్దపరిమ నుంచి తిరుపతి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, అండ్ ఇంకా
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది,
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: भारती FM 101.3
1: ఎస్, ఇంకా ఉన్నాయన్నమాట ఆన్సర్స్ అయితే చూసేద్దాం. మరి మన లిజనర్స్ పంపించినటువంటివి, మలన్ బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే

పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు అదర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా సూపర్ కరెక్ట్ ఆన్సర్తో పాటు అండ్ ఎందుకు ఎక్కడ ఎలాంటి సందర్భంలో అడిగారు అని కూడా పంపించారు గౌతమ్ చౌడేపల్లి నుంచి. అండ్ ఇంకా గురుస్వామి నాయుడు గారు ధనలక్ష్మి రొంపచర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే జమలయ్య గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా శేష సాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. అండ్ ఇంకా ఎస్ మంచి పాటతో మాలో మంచి ఉత్సాహం తీసుకొచ్చారంటున్నారు అప్పలరాజ్ గారు పెడ నుంచి. అండ్ ఉత్సాహం కాదండి, యాక్చువల్లీ నేను ఆ క్వశ్చన్కి ఒక క్లూ లాగా కూడా ఆ సాంగ్ అయితే ప్లే చేశానమాట. ఎనీవేస్ అండ్ ఇంకా సో కొంతమంది లిజనర్స్ ఏంటంటే ఒకటే నెంబర్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు పెట్టి పంపిస్తున్నారండి, దయచేసి ప్లీజ్ అలా మెసేజెస్ పంపించకండి. అండ్ ఇంకా కాను నుంచి తాతారావు గారు సో క్వశ్చన్ వినలేదంటున్నారు, నో ప్రాబ్లం. ఇప్పుడైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా రివీల్ చేస్తాను. అండ్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి, ఓకే రేవతి రాజశేఖర్ గారు నెల్లూరు వడియంపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి చూసేద్దాం అండ్ తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో.

0: ఎస్, యక్ష ప్రశ్నలు. యక్షుడు అంటే ధర్మదేవతగా వచ్చినటువంటి యమధర్మరాజు అడిగారనమాట. ఎవరిని అడిగారు అంటే ధర్మరాజుని అడిగారు. సో ఎందుకు అడిగారు అంటే సిచ్యుయేషన్ యాక్చువల్గా వీళ్ళు అంటే పాండవులు వనవాసం చేసే టైంలో ఒక చోట బాగా వాటర్ అవుతున్నాయని చెప్పనేసేసి ఒక చిన్న సరస్సు లాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాటర్ తాగడానికి రెడీ అవుతారనమాట. సో ఈలోపు ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది, నేను అడిగేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పకుండా నువ్వు వాటర్ తాగద్దు అనేసి. సో వీళ్ళు మిగతా నలుగురు ఏం చేస్తారంటే ధర్మరాజు కాక మిగతా నలుగురు కూడా ఆ వాయిస్ని ఇగ్నోర్ చేసి వాటర్ తాగేస్తారనమాట. సో తాగిన తర్వాత వాళ్ళు అలా పడిపోతారు. సో అప్పుడు పెద్దవాడైనటువంటి ధర్మరాజు సరైన సమాధానాలు ఇస్తారనమాట. సో అతను క్వశ్చన్స్ అడుగుతాడు, ఎవరు నువ్వు అంటే యక్షుడు ప్రత్యక్షమై, అంటే ఆయన కూడా యమధర్మరాజు అనమాట, యక్షుని రూపంలో వచ్చి ధర్మరాజును క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఇలా ఈ క్వశ్చన్స్తో పాటు ఏంటంటే ఇలా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి ధర్మరాజు తన వివేకంతో తన తమ్ముళ్ళ ప్రాణాలను కాపాడుకుంటారనమాట. సో అది మరి సంగతి. మరి యక్షుడు అడిగినటువంటి ప్రశ్నల్లో ఫస్ట్ క్వశ్చన్ అయినటువంటి క్వశ్చన్ కూడా నేనైతే మీకు ఈరోజు రెడీగా ఉందనమాట మిమ్మల్ని కూడా అడగడానికి. అండ్ మరి తెలుసుకుందాం ఆ క్వశ్చన్ ఏంటో. భూమి కంటే గొప్పది ఏది, ఆకాశం కంటే ఎత్తైన వాడు ఎవరు? ఈ క్వశ్చన్స్ సో యక్షుడు అడిగారనమాట ధర్మరాజుని. భూమి కంటే గొప్పది ఏది, ఆకాశం కంటే ఎత్తైన వాడు ఎవరు? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు కూడా ఆన్సర్ తెలిస్తే మరి వాట్సాప్ చేస్తూ ఉండండి 0866244888 ఈ వాట్సాప్ నెంబర్కి. అండ్ మీకు క్లూగా ఒక సాంగ్ కూడా నేనైతే మీకు ప్లే చేస్తాను. సో వింటూ ఉండండి ఇవే విత్ భారతీ ఎఫ్ఎం.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈ రోజు రాత్రికి ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరంలోని విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్టంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున చెట్లు హోర్డింగ్స్ వద్ద ప్రజలు నిలబడవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కృష్ణా జిల్లాతో పాటు కోస్తాంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు తక్షణ సహాయం సమాచారం అందించేందుకు మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు

చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. మరోవైపు తీవ్ర వాయుగుండ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ 24 గంటలు పనిచేసే 1102 1070 1800 4250 01 కంట్రోల్ రూమ్ నెంబర్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రానికి తీవ్ర వాయుగుండ ముప్పు పొంచి ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీతో పాటు మంత్రులు వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలకు అవకాశం ఉందని కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు తీవ్ర వాయుగుండం ప్రభావంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు వడోదరాలో జరిగే మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ వార్షిక స్నాతకోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. చిత్తూరు

ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు వడోదరాలో జరిగే మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ వార్షిక స్నాతకోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో కేంద్ర ప్రభుత్వ పూర్వోదయ పథకం కింద సుమారు 40,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును 2వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

0: भारती FM 101.3।
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్ సందడి సందడిలో నేను అడిగినటువంటి నెక్స్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అయితే చూసేద్దాం. భూమి కంటే గొప్పది, ఆకాశం కంటే ఎత్తైన వారు ఎవరు అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం, శ్యామ్ గారు కల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్, దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడన జోగరంద్రరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, కేదారి వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనెగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్, మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి పంపించారు నరేష్ గారు అండ్ రోజా కాదండి ఆన్సర్ అయితే అది కాదు. అండ్ సుందరి గారు పెనంబ్లూర్ నుంచి, రాజుల నుంచి జయన్న గారు, దస్తగిరి సంధ్య కడప నుంచి, నూనె నుండి శోభారాణి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాయి శిరీష గారు తిరుపతి నుంచి, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, సో ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి, అలాగే శ్రీనాథ్ రామపురం సూర్యాపేట నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన్ నుంచి, అండ్ దామర్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు మంగళగిరి నుండి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారండి. అండ్ ఇంకా పడవల శివాజీ గారు పోరంకి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నరసింహారావు గారు దేవరఘట్ల కొత్తగూడెం నుంచి, అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, మురహరి యశోద జానకిరాజు గారు, లలిత మురళి భాను కామకూరు తిరుపతి నుంచి, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మునమ్మ గారు తిరుపతి నుంచి, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, సో కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ గుడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటున్నారు. అండ్ ఇంకా కిషోర్ గారు నంద్యాల నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, గౌతమ్ చౌడేపల్లి నుంచి, అలాగే బౌన్నరా అంటూ దుబాయ్ భాష గారు రామళ్ళకోట నుంచి, సో కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారండి వీరందరూ కూడా. అండ్ ఇంకా సులోచన గారు కరీంనగర్ నుంచి, అంజన్ గారు దేశిరెడ్డిపల్లి నుంచి, అలాగే లత గారు ఉయ్యూరు నుంచి, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, మలన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి, సూపర్, ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో ఆన్సర్స్తో క్లూ ఇచ్చి అలా చెప్పిచ్చేస్తున్నారు అంటున్నారు. ఓకే థ్యాంక్ యూ అండి. రామకృష్ణ గారు, సునీత గారు రాజోల్ నుంచి, అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదర్ నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, సూపర్ సాంగ్స్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి, అండ్ ఊట్కూర్ నారాయణపేట జిల్లా నుంచి, అరుణ మోహన్జీ దివ్య బాయ్ అజయ్ శృతి గారు, సో పంపించారు ఆన్సర్ కాదండి. అండ్ ఇంకా రేవతి రాజశేఖర్ నెల్లూరు వేడియంపాలెం నుంచి, అండ్ అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి, అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ సో మీరు రెండు పాటలు క్లూగా ఇచ్చారు, రెండు సూపర్ సాంగ్స్ అంటున్నారు అప్పలరాజు గారు పెడ నుంచి, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కృష్ణా జిల్లా కాచా నుంచి తిరువీధి వెంకట సుబ్బారావు శ్రీదేవి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ తులసి మౌనిక జయంత్ నంది కొట్టుకోరు నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ దస్తగిరి సంధ్య పొదురూరు కడప నుంచి, సో థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ ఇంకా ఎస్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు, చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి,

సో పంపించారనమాట. ఓకే, సో మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా ఏంటో తెలుసుకుందాం. ఎస్, యక్ష ప్రశ్నల్లో మొదటి ప్రశ్న అయినటువంటి ప్రశ్న అనమాట, భూమి కంటే గొప్పది ఏది, అలాగే ఆకాశం కంటే ఎత్తైన వాడు ఎవరు క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి అందరూ కూడా లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్, తల్లి తండ్రి అనమాట. అండ్ అలాగే ఈ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ ఇచ్చారు అంటే, భూమి కంటే గొప్పది తల్లి, ఆకాశం కంటే ఎత్తైన వాడు తండ్రి. సో ఈ పరమ సత్యాన్ని వినాయకుడు కూడా, మరి మనం చూస్తున్నాం కదా రోజు, వినాయకుడు కూడా ఆయన జీవితంలో ఒక ప్రసిద్ధ ఘట్టం ద్వారా అన్వయిస్తూ మనకు తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనకి చెప్పాడనమాట. ఎలా అంటే, సో ఒక సిచ్యుయేషన్ అయితే వస్తుంది కదా వినాయకుడికి కుమారస్వామికి, వీళ్ళిద్దరి మధ్య ఎవరు గొప్ప అనేటువంటి ఒక పోటీ వస్తుంది. అప్పుడు ముల్లోకాలను అంటే సమస్త భూమండలాన్ని బ్రహ్మాండాన్ని ఎవరు 3 సార్లు ముందుగా ప్రదక్షిణ చేస్తారో వారే గొప్ప అని శివపార్వతులు షరతు పెడతారు కదా. కుమారస్వామి వెంటనే తన వాహనమైనటువంటి నెమలిని ఎక్కి శరవేగంగా లోకాలను చుట్టి రావడానికి బయలుదేరతాడు. కానీ వినాయకుడు తన బుద్ధిబలంతో తన తల్లిదండ్రులైనటువంటి పార్వతి పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. సో గణేశుని దృష్టిలో ఎలా అంటే, ఈ సమస్త భూమి సృష్టి ప్రకృతి అంతా కూడా జగన్మాత అయిన పార్వతీదేవి స్వరూపమే కదా. కోట్లాది మైళ్ళ విస్తీర్ణం ఉన్న భూమండలం కంటే ఆ భూమికి సృష్టికర్త అయినటువంటి తల్లి హృదయమే అత్యంత గొప్పది, పవిత్రమైంది. అందుకే తల్లి పాదాల చెంతే సమస్త భూమి సర్వస్వం దాగి ఉందని వినాయకుడు నిరూపించాడు. అలాగే వినాయకుడు తండ్రి అయిన పరమశివుడు విశ్వానికి అధిపతి, దిగంబరుడు, ఆకాశమే వస్త్రంగా గలవాడు, అలాగే ఆకాశమే జుట్టుగా కలవాడు, వ్యోమకేశుడు అంటారు కదా. సో ఆకాశం కంటే ఎత్తైన జ్ఞానాన్ని రక్షణను ఇచ్చేవాడు తండ్రి. తండ్రిని మించిన ఉన్నతమైన స్థానం విశ్వంలో మరెక్కడా లేదు. అందుకే శివపార్వతులకు ప్రదక్షిణ చేయడం ద్వారా వినాయకుడు సమస్త విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందాడు. సో ఇలా ఈ లౌకిక ప్రపంచంలో భూమి ఆకాశం కంటే పెద్దవి ఏవీ లేవు. కానీ ఆధ్యాత్మికంగా నైతికంగా చూసుకుంటే తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు, వారిని మించిన సృష్టి మరొకటి లేదు అని వినాయకుడి కథ మనకు వివరిస్తుంది. సో అదనమాట సంగతి. అండ్ మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం మన సందడి సందడిలో.

సో ఇప్పుడైతే నేను మీకు ఒక ఆడియో ట్రాక్ వినిపించబోతున్నాను. మరి ఆ ఆడియో ట్రాక్ అయితే విని సాంగ్ ఏంటి అనేది గెస్ చేయడానికి రెడీగా ఉన్నారా మరి? సో రెడీగా ఉండండి, మీ అందరి కోసం ఆ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

ఎస్ మరి ఆడియో ట్రాక్ అయితే విన్నారు కదా, మరి ట్రాక్ ఏ సినిమాలోది? అట్లీస్ట్ సాంగ్ అయినా మరి మీకు కనుక గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేసి వాట్సాప్ చేస్తూ ఉండండి. 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్కి మరొక చక్కటి పాట అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ లాహిరి లాహిరి లాహిరిలో.

ఉద్యోగ ప్రకటన. ప్రసారభారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసారభారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org లో తెలుసుకోగలరు.

నాకు అర్థమైందండి. సో నేను రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్స్ కంటే ఇలా ఆడియో ట్రాక్ ప్లే చేసి క్వశ్చన్స్ అడిగిన దానికి డబల్ ద రెస్పాన్స్ అయితే వచ్చేసింది అనమాట. సో హాఫ్ సెంచరీ దాటిపోయింది మన లిజనర్స్ పంపించినటువంటి మెసేజెస్. సో చూసేద్దాం. పెడనాల్ జోగానంద్ రావు కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు, కరెక్ట్ ఆన్సర్ శ్యామ్ గారు కల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకా కేదార్ వీరేష్ గారు, మురళి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు, శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, మూసాపేట నుంచి నరేష్, కాదండి ఆన్సర్ అయితే అది కాదు బట్ మిగతా వారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మలాన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే రామకృష్ణ సునీత గారు రాజో నుంచి, కృష్ణా జిల్లా కాజా నుంచి తిరువిధుల వెంకట సుబ్బారావు గారు, భాస్కర్ గారు పెడన్ నుంచి, సుమని గారు పెడన్ నుంచి, జాన్సన్ గారు విజయవాడ నుంచి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి, అండ్ దస్తగిరి సంధ్య కడప నుంచి, పొద్దుటూరు కడప నుంచి, అండ్ మాధవి ఆంజనేయులు గారు భూదాన్ భోజంపల్లి నుంచి, అక్కరపక్క నుంచి రమా, సుధాకర్ రాజు నుంచి, జయన్న గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. కర్నూలు గోనెగొండ నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, అండ్ కరెక్ట్ ఆన్సర్ అండి రామన్నగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, సో థ్యాంక్ యూ. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అండ్ సుభాష్ని నెల్లూరు నుంచి, సో అలాగే మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి, అండ్ లలిత మురళి భాను కామకూరు తిరుపతి నుంచి, మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి, సువరేందర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఈరోజు విందు భోజనం చేసినట్లుగా అనిపిస్తుందండి అంటున్నారు. ఆల్రెడీ గణపతి మండపం దగ్గర భోజనం చేసి వచ్చాం అండ్ సో ఇప్పుడు కట్టుతుంది అంటున్నారా. ఓకే, బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, అండ్ ఇంకా వెంకటేష్ గారు నందిపేట నుంచి, అలాగే గౌతమి చౌడేపల్లి నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, అండ్ ఇంకా మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, కమలతి శంకర్ రాజుల నుంచి, కౌస్తుభ ఆత్మకు నంద్యాల నుంచి, నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, కానూరు నుంచి తాతారావు గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్

0: అండ్ ఇంకా పడవల శివాజీ గారు పోరంకి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి, గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, అండ్ గంజి శ్రీను గారు. సో కాదండి, దానికి ముందు ఇంకొక సాంగ్ అయితే వినిపించాను. అండ్ భాస్కర్ గారు చెరుకుపల్లి నుంచి, సో వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ శ్రీ దుర్గ గారు చెన్నై నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ అలాగే మన్వీష్ బెంగళూరు నుంచి, సో వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. అలాగే ప్రతి ఒక్కరికి క్వశ్చన్కి ఆన్సర్ అర్థం అయ్యేట్లుగా చక్కగా వివరిస్తున్నారు అంటూ పంపించారు. రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ అలాగే సూపర్ సాంగ్స్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, మునెమ్మ గారు పెద్దపరిమే విలేజ్ నుంచి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్. కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, లత గారు ఉయ్యూరు నుంచి, మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్, అండ్ సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఇంకా ఉన్నాయన్నమాట మెసేజెస్, అవన్నీ కూడా చూసేద్దాం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి స్పందనగర్ అండ్ కృష్ణ సంతోష్, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మురహరి యశోద జానకిరాజ్ గారు రైట్ ఆన్సర్. శివదాసు రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు దాసరిపాలెం నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే పాలెం పోలయ్య గారు వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి, గోవర్ధన్ రావు గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. యనుగొండ నాగేంద్ర గారు గుంటూరు నుంచి హాయ్ అంటున్నారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మనండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, సులోచన గారు కరీంనగర్ నుంచి, అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఇంకా నరేష్ రోజా మూసాపేట మహబూబ్ నగర్ నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం, తెలుసుకుందాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. ఎస్ మరి ఇందాక నేను వినిపించినటువంటి ట్రాక్ అయితే శుభాకాంక్షలు ఈ చిత్రం నుంచి సాంగ్ అన్నమాట. గుండె నిండా గుడి గంటలు గుబల జంటలు అంటూ మరి ఆ పాట అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. అండ్ ఆ సాంగ్ అయితే వినే ముందు మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం.

పూలు అనగానే ముందు మీకు గుర్తొచ్చేది ఏంటి? నాకు తెలిసి గులాబీ మొక్కకి ముళ్ళుంటుంది కదా, సో అది గుచ్చుకుంటుంది కాబట్టి అలా గుర్తొస్తుంది కదా. కానీ ఈ ముళ్ళు అనేటువంటి పదాన్ని ఇంకా రెండు మూడు చోట్ల కూడా మనం వింటుంటాం అన్నమాట. మరి మీరింకా ఎక్కడైనా ఆ ముళ్ళు అనేటువంటి పదాన్ని విన్నారా? వింటే ఏంటది? మరి ఈ క్వశ్చన్కి కూడా మీరు బాగా ఆలోచించి వాట్సాప్ చేసేయండి 0866 24888 14. సో గులాబీ మొక్కకి కాకుండా అంటే మరి ఇంకో వేరే మొక్కకు ఉండేటువంటి ముళ్ళ గురించి చెప్పకండి, వేరే పరికరాలకు ఉంటాయన్నమాట. సో ముళ్ళు అనేటువంటిది యూజ్ చేస్తారు. మరి ఎక్కడ వింటాం మనం ఈ ముళ్ళు అనేటువంటి పదాన్ని? మరి వాట్సాప్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ప్రతి మీ అందరి కోసం శుభాకాంక్షలు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్లో, రేణుక గారి వాయిస్లో, సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి ఈ చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ సో సూపర్ గా ఉందన్నమాట రెస్పాన్స్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ మెసేజెస్. అండ్ మరి నేను ఇందాక అడిగినటువంటి క్వశ్చన్ కి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారండి. నరేష్ అండ్ రోజా మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి పంపించారు. ఓకే. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు. ఎస్ ఓకే. అలాగే ఎందుకంటే నాగేంద్ర గారు ఎస్ కరెక్ట్గా పంపించారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కరెక్ట్గా గెస్ట్ చేశారు. అలాగే మలాన్వి కర్నూలు నుంచి ఓకే. అండ్ రాజోల్ నుంచి జయన్న గారు ఎస్ కరెక్ట్గా గెస్ట్ చేశారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా గారు పంపించారు. ఓకే. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి పంపించారు. డిఫరెంట్గా పంపించారనమాట కొండారెడ్డి గారు. సూపర్. అండ్ ఇంకా కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి. సో ముళ్ళు అంటే నేను మామూలుగా ముళ్ళు పంపిస్తే కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి మాత్రం మూడు ముళ్ళు అంటూ పంపించారు. ఓకే. అండ్ ఇంకా కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి పంపించారు. ఓకే. అలాగే మహాత్మా గారు పంపించారు. సూపర్. వీరు కూడా డిఫరెంట్గా ఆలోచించి పంపించారు రాజోల్ నుంచి. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి అంటూ పంపించారు కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ.

0: ఓకే సూపర్ అండి. అండ్ ఎస్ రమేష్ జొంతి గారు అనంతపురం నుంచి ఎస్ డిఫరెంట్గా ఆలోచించి పంపించారు, సూపర్. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ గారు కూడా ఓకే ఆన్సర్ కరెక్ట్గా గెస్ట్ చేశారు. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఓకే పలానా సామెతలో ముళ్ళు అంటున్నారు గంజి శ్రీను గారు నందలు నుండి. అండ్ ఇంకా ఓకే నిజామాబాద్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు ఓకే కరెక్ట్గానే గెస్ట్ చేశారు. పడవల శివాజీ గారు పోరంకి కృష్ణ నుంచి పంపించారు. భాస్కర్ గారు పాండిచ్చేరి నుంచి పంపించారు. అలాగే సుమని గారు పెడన నుంచి పంపించారు. అలాగే పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు పంపించారు. ఓకే మంగళగిరి నుండి జయలక్ష్మి గారు, సూపర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కూడా డిఫరెంట్గా ఆలోచించి పంపించారనమాట, సూపర్. నేను రివీల్ చేసేస్తాను ఎవరెవరు డిఫరెంట్గా పంపించారండి. అండ్ ఇంకా రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సో పంపించారు ఆన్సర్. అలాగే ఈరోజు వాతావరణానికి తగ్గట్లుగా సూపర్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే పొదుడూరు కడప నుంచి దస్తగిరి సంధ్య గారు ఓకే. అలాగే వేణు గారు జయంపు గ్రామం నుండి పంపించారు ఓకే. అలాగే బివి సుబ్బారావు గారు మార్కాపురం నుంచి సూపర్ సాంగ్స్ అంటూ కరెక్ట్గా గెస్ట్ చేశారు. అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి ఓకే రైట్గా గెస్ట్ చేశారు. అలాగే రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు ఓకే అండి. కనకారావు గారు పెడన నుంచి. సో చాలామంది లిజనర్స్ ఎక్కువగా థింక్ చేసింది ఏంటంటే మనకి గడియారంలో ముళ్ళు కనిపిస్తాయి కదా, సో ఆ ముళ్ళని చెప్పారనమాట. దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు కూడా అది చెప్పారు. అలాగే ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్ శ్యామలా గారు అలాగే చెప్పారు. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఓకే డిఫరెంట్గా ఆలోచించి పంపించారు. అండ్ అలాగే మా పెడనలో నిన్న రాత్రి నుంచి వర్షం ఆగకుండానే పడుతుంది అంటున్నారు భాస్కర్ గారు పెడన నుంచి. సో జాగ్రత్తగా ఉండండి అండ్ తగిన జాగ్రత్తలు తీసుకోండి. అండ్ అలాగే పవర్ ఉన్నప్పుడే చక్కగా మీ ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైతే ఉన్నాయో మొబైల్ ఫోన్స్ కానివ్వండి లేకపోతే లైట్స్ కానీ ఏమన్నా ఉంటే వాటికి జాగ్రత్తగా ఛార్జ్ చేసుకోండి ఓకేనా. స్టే సేఫ్ అండి భాస్కర్ గారు. అండ్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి ఓకే అలాగే పంపించారు. అండ్ అలాగే సాయి కుమార్ గారు గూడూరు నెల్లూరు నుంచి ఓకే. అండ్ కౌస్తభ గారు ఆత్మకూరు నుండి నంద్యాల నుంచి పంపించారు ఓకే అండి. అలాగే రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు సో ఓకే అండి. అలాగే ఎస్ డిఫరెంట్గా పంపించారు మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుండి పంపించారు ఓకే సూపర్. ఈయన కూడా డిఫరెంట్గా ఆలోచించారండి నరసింహారావు గారు కొత్తగూడెం నుంచి డిఫరెంట్గా ఆలోచించి పంపించారు సూపర్. అండ్ ఇంకా సామెత పంపించారు అనమాట మునమ్మ గారు పెద్ద పరిమాణం నుంచి. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా చూసేద్దాం.
1: రామ్ నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: ఎస్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు ఓకే అండి. డిఫరెంట్గా థింక్ చేసి పంపించారు. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి సో డిఫరెంట్గా థింక్ చేసి పంపించారు. అలాగే శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి ఎస్ ఓకే డిఫరెంట్గా పంపించారు. అలాగే కానూరు నుంచి తాతారావు గారు పంపించారు. అండ్ జమలయ్య గారు బెంగళూరు నుండి ఓకే. అలాగే గౌరీ గారు తిరుపతి నుంచి. అండ్ ఇంకా మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు ఓకే. అనంతపురం నుంచి అనురాధ గారు సో ఓకే అండి కరెక్ట్గానే పంపించారు. అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి ఎస్ డిఫరెంట్గా థింక్ చేశారు. అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి ఎస్ కరెక్ట్గా థింక్ చేశారు. అలాగే మంచి పాటలు వేస్తున్నారు అలాగే మంచి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు అంటున్నారు. అండ్ ఓకే బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఎస్ కరెక్ట్గా పంపించారు. అలాగే హర్షిత హేమశ్రీ అండ్ తహస్విని ఉండవల్లి జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. అలాగే ఓకే డిఫరెంట్గా పంపించారు లత గారు ఉయ్యూరు నుంచి సామెత అయితే పంపించారు ఓకే అండి. అలాగే రఘువీర్ సింగ్ సుగుణబాయ్ గారు ఏలూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ గారు సూపర్ సాంగ్స్ వినిపించారు సందడి సందడి సూపర్ అంటున్నారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను గారు. అండ్

అలాగే కౌస్ గారు అనంతపురం నుంచి, నో ప్రాబ్లం అండి, నేను ఇప్పుడు ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను. మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి ఎస్ కరెక్ట్గా గెస్ట్ చేశారు. మలాన్బి గారు కర్నూలు నుంచి గెస్ట్ చేశారు. అలాగే పొదురు కడప నుంచి దస్తగిరి సంధ్య గారు, ఖాజా గారు కంచికి చర్ల నుంచి, అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు వడియంపాలెం నుంచి, అండ్ అలాగే సత్యభార్గవి గారు తాడేపల్లి అనంతపురం డిస్టిక్ నుంచి, అండ్ పెడన జోగనంద్రరావు కాలనీ నుండి. ఎస్, చేపల కూరలో ముళ్ళు, చేపలు ముళ్ళు అంటున్నారు. ఓకే. అలాగే గురుస్వామి నాయుడు గారు రొంపిచెర్ల నుంచి, అలాగే జరుపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి. ఓకే అండి. అండ్ ఇంకా నందిపేట నుంచి వెంకటేష్ గారు, జాన్సన్ గారు విజయవాడ నుంచి, మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, షో బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా మురళీ గారు, ఓకే పంపించారు ఆన్సర్. అండ్ అలాగే లతా గారు ఉయ్యూరు నుంచి, ఎస్ డిఫరెంట్గా పంపించారు. ఓకే. అండ్ అలాగే ఇమాన్ మడుగు నుంచి పంపించారు అనమాట. ఓకే. సో మరి చూసేద్దాం, తెలుసుకుందాం ఆన్సర్స్ ఏంటో.

సో ఎస్, ముల్లు అనే పదాన్ని మనం ఎక్కడ రేర్గా అంటే ఎక్కువ వింటుంటామంటే, ఫస్ట్ థింగ్ గడియారంలో ముల్లు వింటాము, అండ్ తర్వాత మనం వేయింగ్ మిషన్లో త్రాసు ఉంటుంది కదా, ఈ త్రాసుల మధ్యలో ఆ ముల్లు మనం వింటుంటాము. అండ్ ఆ తర్వాత ఈ పువ్వులకి వీటికి ఉండేటువంటి ముళ్ళు గురించి మనం వింటుంటాం కదా, అలాగే చేపలలో ఉండేటువంటి ముళ్ళు, చేపల్ని పట్టడానికి వేసే గాలానికి ఉండేటువంటి ముళ్ళు, ఇవి కాకుండా సో కొంతమంది లిజనర్స్ చాలా డిఫరెంట్గా పంపించారు అనమాట. మనకి మామూలుగా స్పీడోమీటర్ ఉంటుంది కదా, మన వెహికల్ ఎంత స్పీడ్గా వెళ్తుందని చూపించేది, సో ఆ వెహికల్లో ఉండేటువంటి స్పీడోమీటర్లో ముళ్ళు అని కొంతమంది పంపించారు, అలాగే మూడు ముళ్ళు అని కొంతమంది పంపించారు, అండ్ ఇంకా పైనాపిల్కి ఉంటాయి కదా, సో పైన ముళ్ళు, సో అది అంటూ డిఫరెంట్గా పంపించారు అనమాట. అండ్ ఇంకా అలాగే ఇంకా చాలా పంపించారు అనమాట, అరిటాకు ముళ్ళు, సో సామెతల్లో కూడా పంపించారు. వీటితో పాటు ఇంకా చెప్పాలి అంటే గడియారంలో ముళ్ళు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సో అలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మరి మన లిజినెస్ అందరూ కూడా పంపించారనమాట. సూపర్బ్. మరి ఇది ఇవాళ మన సందడే సందడి, సో రేగుముళ్ళు, ముళ్ళకర్ర, సో ఇలాగా డిఫరెంట్గా పంపించారు. అండ్ సో అదనమాట మరి సంగతి అయితే. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మరి ఈ సాంగ్తో మరి మన సందడి సందడి ప్రోగ్రామ్ అయితే ఎండ్ చేసేద్దాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈ రోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ కేంద్ర సంచాలకులు కె నాగరత్న వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో విజయనగరం జిల్లా వేపాడ మండలంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షపాత వివరాలను ప్రతి గంటకు ఒకసారి క్రమం తప్పకుండా నమోదు చేసి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా ఏర్పాటు చేసిన సంతబొమ్మాలి మండలం మలగం పంచాయతీ పరిధిలోని కారిపేట మూలపేట పోర్టు పునరావాస కాలనీలను ఉమ్మెల్లాడ గ్రామ పంచాయతీతో పాటు పొలాకి మండలం దండులక్ష్మీపురం పునరావాస కేంద్రాలను అందులోని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుణ్కర్ ఈరోజు క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి రావివలస రైలు ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గల కారణాలను రైల్వే అధికారులు రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బదిరిల మానవ హక్కుల ప్రకటన ఇతివృత్తంతో ఈ ఏడాది అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 21వ తేదీన ప్రారంభమైన అంతర్జాతీయ

భద్రుల వారోత్సవాలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ జన్యు నిర్ధారణ కేంద్రాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. గుంటూరు డీజీపీ కార్యాలయంలో సెంట్రలైజ్డ్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్ను సేఫ్ స్టే ఏ యాప్ను రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను 1800

మన్ కీ బాత్ కార్యక్రమం 138 సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 25వ తేదీలోగా పంపవచ్చు. జపాన్లోని నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో శ్రీలంక మహిళా జట్టుపై 147 పరుగుల భారీ తేడాతో భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించి తొలి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన మహిళల క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వివిధ కేటగిరీలో 590 పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 14. వివరాలకు వెబ్సైట్ ఆర్ఆర్బీ.ఇండియన్ రైల్వేస్.జీఓవీ.ఇన్ చూడవచ్చు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

0: भारती एफएम 101.3।
1: ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు.
0: భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. 4:06 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో వన్ సింగర్ సాంగ్స్ అయితే మనం అయితే వినబోతున్నాం అనమాట. ఇంతకి ఎవరు ఆ సింగర్ అంటే కల్పన గారు. సో కల్పన గారి వాయిస్ లో వచ్చినటువంటి అద్భుతమైన పాటలన్నీ మరి మనమైతే ఇప్పుడు వినేద్దాం. సో మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: FM 101.3.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడు వరకైతే మనం విన్నాం వివిధ ప్రోగ్రాంలో కల్పన గారు పాడినటువంటి అద్భుతమైనటువంటి పాటలన్నీ. సో బ్యాక్ టు బ్యాక్ అయితే వినేసాం కదా. అండ్ మరి సమయం చూసుకుంటే 4 గంటల 49 నిమిషాలు అయితే అయిపోయిందనమాట. సో ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసి టైం అయితే వచ్చేసింది. అండ్ అలాగే మరి మరి కాసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వివిధ. అండ్ అలాగే దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ, అలాగే ఈ వర్షాలకి స్టే సేఫ్ అని కూడా చెప్పేస్తూ మరి నేనైతే ఇంకా బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది కదా. సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: Hello dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. పేదరికం అనేది ఓ నిర్దిష్ట జీవన ప్రమాణాలకు అవసరమైన ఆర్థిక వనరులు మరియు అవసరాలు లేని స్థితి. పేదరికం విభిన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు, ప్రభావాలను కలిగి ఉంటుంది. గణాంకాలు లేదా ఆర్థిక శాస్త్రంలో పేదరికాన్ని అంచనా వేసేటప్పుడు రెండు ప్రధాన చర్యలున్నాయి. సంపూర్ణ పేదరికం అనేది ఆహారం, దుస్తులు, నివాసం వంటి ప్రాథమిక వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి అవసరమైన మొత్తంలో ఆదాయాన్ని పోలుస్తుంది. ఒక వ్యక్తి కనీస స్థాయి జీవన ప్రమాణాలను అందుకోలేనప్పుడు సాపేక్ష పేదరికం కొలుస్తుంది. అదే సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇతరులతో పోల్చబడింది. సాపేక్ష పేదరికం యొక్క నిర్వచనం ఒక దేశం నుండి మరో దేశానికి లేదా ఒక సమాజం నుండి మరొక దేశానికి మారుతూ ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ పేదరికంలో జీవించే వ్యక్తులు లేదా పేదరికంతో పోరాడే వ్యక్తులు ప్రతిభావంతులైనప్పటికీ వారు తమ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోలేరు. అభివృద్ధి దిశగా ప్రపంచం నడుస్తుంటే మన దేశంలో పేదరికం కనబడుతుందని అంటారు. మన దేశ సమస్యల్లో ఇదొక సమస్య. దీన్ని తొలగించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా పూర్తిగా ఈ సమస్య నుండి దేశం బయటపడుతున్నట్టుగా చెప్పడం గమనార్హం. పేదరికం అంటే తినడానికి ఆహారం సముపార్జించుకోలేని స్థితిలో జీవనం సాగించే వారు కూడా ఉండడం, అయితే దేశంలో తిండి కోసం యాచన చేసేవారు ఉండడం జరుగుతుంది. ఇంకా సంపాదన కూడా చాలక అప్పుల బాధలో ఉండే కుటుంబాలు కూడా మనకు అనేకంగా ఉంటాయి. ఇలాంటి దేశంలో పేదరిక నిర్మూలన చేయడానికి రకరకాల చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ముందుగా ఉపాధి కల్పన, చేతి వృత్తుల ప్రోత్సాహం, చిన్న వ్యాపారులకు చేయూత. చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆర్థికమైన కష్టాలుంటాయి. వారు తాము నిర్వహిస్తున్న వ్యాపారంలో ఎక్కువ నష్టం వాటిల్లితే వారు వ్యాపారం కొనసాగించలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారికి చేయూతనిచ్చే విధంగా ఉండాలి. చేతి వృత్తులు చేసేవారు మనకు అధికంగా ఉంటారు. అలా చేతి వృత్తులను ప్రోత్సహించే విధంగా తగు చర్యలుండాలి. కష్టం చేసుకుని జీవించే వారికి ఒక రోజు పని ఉండి 4 రోజులు పని లేకపోతే వారి సంపాదన వారి కుటుంబ పోషణకు కూడా సరిపోకపోవచ్చు. అలాంటి వారు పేదరికంలోనే ఉన్నట్టు. కాబట్టి కష్టం చేసుకునే వారికి ప్రతిరోజు పని ఉండే విధంగా తగు చర్యలుండాలి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522730. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

చదువుకున్న వారికి వారి అర్హతకు తగ్గట్టు ఉపాధి లభించాలి. అప్పుడే చదువు పూర్తి చేసుకున్న వారు తమ కుటుంబ సభ్యుల సంపాదనపై ఆధారపడకుండా తాము

0: కూడా సంపాదిస్తూ కుటుంబ అవసరాలు ఆర్థికంగా సహాయపడగలరు. మహిళలకు ఇంటి నుండి పనిచేసుకునే ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇంట్లో ఉండే మహిళలు కూడా తీరిక సమయాల్లో పనులు చేసి ధనం కూడబెట్టడం వల్ల కుటుంబానికి ఆర్థిక భారం తగ్గుతుంది. అన్ని కుటుంబాలు కూడా ఆర్థికంగా బాగుంటే వారు చెల్లించే పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుంది. కావున కుటుంబాలకు ఆర్థిక భారం పెరగకుండా దేశంలో అందరికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలుండాలి. చాలా మందికి ఉపాధి అవకాశాల గురించి అవగాహన లేకుండా ఉంటారు. కొందరు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కొరకే వేచి చూస్తూ ఉంటారు. అలా కాకుండా అందరికీ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల గురించి సమాచారం తెలిసేలాగా ఉండాలి. ప్రజలలో చిన్న చిన్న పెట్టుబడులతో వ్యాపార అవకాశాల గురించి అవగాహన పెంచాలి. బ్యాంకుల్లో లభించే లోన్ల గురించి అవగాహన కల్పించాలి. ఉపాధి కోసం వేచి చూడడం కన్నా ఉపాధి అందించే ఒక ఆలోచన చేయడం గొప్ప అనే ప్రేరణ వీడియోలు ప్రచారం చేయాలి. కేవలం తన ఇష్టమైన ఉద్యోగం కోసం కాకుండా అంది వచ్చిన అవకాశం పట్టుకుని ఆర్థికంగా స్థిరపడడం ప్రధానమనే అంశం గురించి మరింత అవగాహన యువతలో పెంచాలి.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: ఒక వ్యక్తి సంపాదన కన్నా వ్యక్తుల సంపాదన వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుంటున్నట్టుగానే కుటుంబాల ఆర్థిక వృద్ధి వల్ల దేశాభివృద్ధి ఎలా అవుతుందో అవగాహన యువతలో పెంచాలి. ఉత్పత్తి చేసే వ్యవస్థలు, సేవా సంస్థలు, సమాచార సంస్థలు, ఇలా వివిధ వ్యవస్థలు, వాటి వల్ల ఉపయోగాలు అవగాహన యువతలో పెంచాలి. ముఖ్యంగా వ్యక్తికి గాని కుటుంబానికి గాని ఆర్థిక క్రమశిక్షణ ఎంత అవసరమో యువతలో అవగాహన కల్పించాలి. ఉపాధి కోసం చూడటం కాదు, ఉపాధి అందించే వ్యవస్థనే స్థాపించిన గొప్ప వ్యక్తుల గురించి యువతలో అవగాహన కల్పించాలి. యువతకు అవగాహన, పిల్లలకు చదువు, కుటుంబ పోషకాల ఉపాధి వంటి చర్యల వల్ల భవిష్యత్తులో పేదరికం అంతరించడానికి సహాయపడుతుందంటారు. మీరు పేదవారిగా పుట్టినట్లయితే అది మీ తప్పు కాదు. అయితే మీరు పేదవారిగా చనిపోతే ఖచ్చితంగా అది మీ తప్పు. ఎంత మోటివేషనల్ కోట్ కదండి. పేదవారిగా ఎలా పుడతారో మనకు తెలియదు, ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం వల్ల. కానీ ఒక్కోసారి ఈ భూమి మీద పుట్టాక, మనం అన్నీ తెలుసుకున్నాక, మన శక్తిని ఉపయోగించి మనం అనుకున్న గమ్యం వరకు చేరుకోవాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత లభిస్తుంది. విత్ దిస్ మోటివేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. I'll get back to you with more such insightful and motivation in our next program of Vennela. Bye for now.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

Bharti FM 101.3. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు. 101.7 MHz పై ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం పలుకుతున్నది తులసి భవాని. ఈనాటి కార్యక్రమంలో ముందుగా చిత్రసీమ వినబోయే పాట మమతల కోవెల. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడుతున్న వేటూరి గీతం ఇది. దీనికి సంగీతం చక్రవర్తి.

మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి

నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: మీరు విన్న ఆ పాట మానవుడు దానవుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఇది. దీనికి రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం అశ్వత్థామ.
1: అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట అది. ఆ పాట పెద్దింటల్లుడు చిత్రం కోసం. ఆ పాటకు రచన వేటూరి, సంగీతం రాజ్ కోటి. శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 25వ తేదీ అంటే శుక్రవారం ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మెడ వాపు, భుజం నొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల వాపులు, కీళ్ల అరుగుదల వల్ల వచ్చే సమస్యల గురించి శ్రోతల సందేహాలకు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జె భానుకిరణ్ గారు సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు ఈ శుక్రవారం ఉదయం 7:45 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ నంబర్ 08554. గమనిక విన్నారు.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: వినబోయే పాట నచ్చావులే చిత్రం నుండి హర్షిక దీపు పాడుతున్న భాస్కర్ భట్ల గీతమిది. దీనికి సంగీతం శేఖర్ చంద్ర.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: వినబోయే పాట మండే గుండెలు చిత్రం నుండి.

0: అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా ఇప్పుడు విందాం మన్మథుడు చిత్రం నుండి వేణు సుమంగళి పాడిన ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు విందాం. లేపాక్షి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు.

లేపాక్షి కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్త, రాజశేఖర్, బాబూరావు, రజని, మాణిక్యాలరావు, రవి, పాలెం పోలయ్య, కోటి రాము, పైడితల్లి జాడి పెంటయ్య, ప్రసాద్, పువ్వల ఈశ్వరరావు వీరంతా కోరుతున్న పాట స్వర్ణకమలం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ చానికి పాడిన ఈ పాట.

శ్రోతలు వింటున్నారు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 25వ తేదీ అంటే శుక్రవారం ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మెడ వాపు, భుజం నొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల వాపులు, కీళ్ల అరుగుదల వల్ల వచ్చే సమస్యల గురించి శ్రోతల సందేహాలకు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జె బాణకిరణ్ గారు సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు ఈ శుక్రవారం ఉదయం 7:45 2255333 మరొక నంబర్ 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టేట్ కోడ్ నంబర్ 08554. శ్రోతలు వింటున్నారు లేపాక్షి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలు కోరిన మరి కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం, యాడికి నుండి రంగం కాంతమ్మ, శ్రీనివాసులు, వెంకటస్వామి, కుమారి బి అన్నయ్య, పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కోరుతున్న పాట పల్నాటి సింహం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట

లేపాక్షి కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట భైరవద్వీపం చిత్రం నుండి చిత్ర పడిన ఈ పాట.

శ్రోతలు వింటున్నారు 101.7 మెగాహెర్ట్జ్పై లే పాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. శ్రోతలకు ఒక ప్రకటన. 2027-2028 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి మరియు 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. ఎంపిక పరీక్ష 2027 ఏప్రిల్ 10 నిర్వహించబడుతుంది. ప్రకటన విన్నారు. లేపాక్షి కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి బడిగించుల అన్నయ్య, చౌడమ్మ, కుమారి, రామాంజనమ్మ, శ్రీనివాసులు, రంగం వెంకటస్వామి, తెలికి రాఘవేంద్ర, హనుమంతు, వెంకటలక్ష్మి. వీరంతా కోరుతున్న పాట దేవదాసు చిత్రం నుండి ఘంటసాల పాడిన ఈ పాట.

లేపాక్షి కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట ముత్తు. చిత్రం నుండి మను సుజాత పాడిన పాట అది. ఆ పాటను వినిపించమని కోరిన శ్రోతలు అనంతపురం గుత్తి రోడ్ రాణీనగర్ నుండి బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, హనుమంతప్ప, రోజావతి, స్నేహకుమారి, మూరిణి రాజమ్మ, మూరిణి కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, మరుట్ల, కరుణ.

శంకర్. వీరి కోసం ఆ పాట. శ్రోతలు, ఇంతవరకు లే పాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు.

విద్యుర్లత పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: నాలెడ్జ్ ఎకానమీ, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధికి అమరావతి కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. టెక్కలి సమీపంలో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివరాలు: శరవేగంగా నిర్మితమవుతున్న రాజధాని అమరావతికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థ రావడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తుళ్లూరు మండలం అబ్రాజుపాలెం వద్ద ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈరోజు భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మొత్తం 12 ఎకరాల్లో ఏటా 3 లక్షల మందికి చికిత్స అందించేలా ఈ సంస్థ ఏర్పాటవుతోందని తెలియజేశారు. కంటి చికిత్సలకే పరిమితం కాకుండా పరిశోధన, శిక్షణ వంటి కార్యక్రమాలు కూడా అందించేలా ఇక్కడ నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషదాయకమన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ నేత్ర వైద్య పరిశోధనా సంస్థగా అమరావతిలోని కేంద్రాన్ని నిలపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నాలెడ్జ్ ఎకానమీకి, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధి కేంద్రంగా అమరావతి తయారవుతోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఎల్వి ప్రసాద్ ల్యాబ్ ఇన్స్టిట్యూట్ మన అమరావతికి రావడం మనందరికి గర్వ కారణం. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ పెట్టారు. సంవత్సరానికి 3 లక్షల మందికి సేవలు అందిస్తామని ముందుకు వచ్చారు. ట్రీట్మెంటే కాదు, రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, రీహాబిలిటేషన్, అదే మరి కమ్యూనిటీ ఐ హెల్త్, ఇవన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు.
0: ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను రాజమహేంద్రవరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని ఆ శాఖాధికారులతో మంత్రి ఈరోజు కీలక సమావేశం నిర్వహించి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 27న పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయాలని, రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖ తరపున చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించాలన్నారు. రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సౌందర్యాన్ని తెలిసేలా దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లోనూ రోడ్ షోలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎక్కలి మండలం రావివలస సమీపంలో ఈరోజు రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాజారాణి ఎక్స్ప్రెస్ రైలు 5 మందిని ఢీకొట్టిన ఘటనలో 4 మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే ట్రాక్పై నడిచి వెళుతుండగా వారిని రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు. వాయువ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా ఆంధ్రలో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. గంటకు 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో వేగంగా కదులుతోన్న తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రికి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు అధికారులతో సమీక్ష చేపట్టారు. వాయుగుండం తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 80

0: కిలోమీటర్ల వరకు ఉండవచ్చునని వివరించిన అధికారులు పార్వతీపురం, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. రేపు ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆకస్మిక వరదలు, భారీ వర్షాలకు అవకాశం ఉండే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా వోకల్ ఫర్ లోకల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో తయారయ్యే స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్, స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్కు పిలుపునిచ్చింది. ప్రజల్లో ఆత్మనిర్భర్త స్ఫూర్తిని ప్రోత్సహించి వారిని సుస్థిర వృద్ధి, శ్రేయస్సు వైపు నడిపించేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇది. స్థానికంగా ఉన్న చేతి వృత్తుల వారు, చిన్న వ్యాపారస్తులు, తయారీదారులను ప్రోత్సహించడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు గిరాకీ పెరిగి గ్రామీణ కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెంది తద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అలాగే విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వోకల్ ఫర్ లోకల్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ కార్యక్రమం కింద దేశంలో వస్తువుల ఉత్పత్తితో పాటు స్థానిక బ్రాండ్లు, తయారీ, సరఫరా గొలుసును ప్రోత్సహించాలని ప్రభుత్వం పేర్కొంది. జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్థానిక కుటీర పరిసరాలు, చేతి వృత్తులు, హస్తకళాకారులను బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్ని ప్రోత్సహించాలని ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: वोकल फॉर लोकल के मंत्र को मजबूत करने का संकल्प ले, विकसित भारत बनाने के लिए हमें लोकल इकोनॉमी को बढ़ावा देना ही होगा. हमें याद रखना है, जब हम स्थानीय उत्पाद खरीदते हैं तो हमें एक परिवार, एक छोटे उद्यम और स्थानीय सप्लाई चेन को सीधे सशक्त बनाते हैं. इसी से आत्मनिर्भर भारत का रास्ता भी तैयार होता है.
0: వికసిత్ భారత్ నిర్మాణంలో మహిళలు, భావి భారత పౌరుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు అన్నారు. జాతీయ పోషణ్ మాసోత్సవాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ను ఈరోజు ఆయన సందర్శించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఈ 2 రోజుల సమాచార అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.
2: సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నరేంద్ర మోడీ గారి యొక్క 75 సంవత్సరాల నుండి 76వ సంవత్సరం వచ్చిన సందర్భంలో అనేక కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగింది. పిల్లలకి కాంపిటీషన్స్, డ్రాయింగ్ పోటీలు కానీ, రక్తదాన శిబిరాలు కానీ, మొక్కలు నాటే కార్యక్రమం కానీ, ఈవేళ పోషణ అభియాన్ కానీ, ఇలాంటి 13 రకాల కార్యక్రమాలని డిజైన్ చేయడం, ఇవి ప్రజల దగ్గర తీసుకెళ్లే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
0: గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమగ్ర పోషణ, ఆరోగ్యం, పౌష్టికాహారంపై అవగాహన కలిగజేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర తెలియజేస్తూ,
3: దేశవ్యాప్తంగా జరుగుతున్న పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా రాజమండ్రిలో 2 రోజుల చిత్ర ప్రదర్శన పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ICDS ఆధ్వర్యంలో స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టాల్ లో వివిధ రకాల తృణధాన్యాలు, ధాన్యాలు ప్రదర్శనలో పెట్టడం ద్వారా పిల్లలకి కొత్త తృణధాన్యాలు కానివ్వండి, ధాన్యాలు కానివ్వండి కూడా పరిచయం అవుతున్నాయి.
0: అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల సేవలను వివరిస్తూ రూపొందించిన సేవా సంకల్ప్ అభియాన్ ప్రచురణలను సోము వీర్రాజు సందర్శించారు. గతంలో ఎవరూ చేయని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దినట్టు తెలియజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ విశాఖ వైసీపీ నేతలతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. నాలెడ్జ్ ఎకానమీ, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధికి అమరావతి కేంద్రంగా మారినట్లు మంత్రి పందుల దుర్గేష్ వెల్లడించారు. పేర్కొన్నారు. టెక్కలి సమీపంలో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రి విశాఖపట్నం గోపాల్పూర్ల మధ్య తీరం దాటే అవకాశం

0: ఉందని రాష్ట్ర విపత్తుల ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో జానపద గీతాలు వినిపిస్తున్నవారు శ్రీమతి పి పెద్దక్క బృందం మరియు శ్రీ జే ఈశ్వరయ్య బృందం. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. రాత్రి 8:15 రసధ్వని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 ఒక సినిమా పాట, 8:45 యోధుడు హంపన్న రూపకం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి మరియు శ్రీ వి చలపతి. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 నాటిక. రాత్రి 10:00 జపాన్లో జరిగిన 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క రోజువారీ ముఖ్య విషయాలు. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:45 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 వినతగుమాట వినిపిస్తున్నవారు శ్రీ వై రామకృష్ణ. 6:35 సేద్యశుద్ధులు కార్యక్రమంలో సమీకృత వ్యవసాయం రైతుల పాలిట ఒక వరం, దీని గురించి డాక్టర్ పివి రమేష్ బాబు గారు అందించే వివరాలు. ఇక రేపు ఉదయం 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక విజ్ఞాన విపంచి. ఇందులో శీతోష్ణ స్థితిలో పెను మార్పులు దాని ప్రభావం గురించి శ్రీనియంత గారి ప్రసంగం వింటారు. అనంతరం పర్యావరణ గీతాలు వింటారు. వినిపిస్తున్నవారు శ్రీ బీటి నాగేంద్ర బృందం. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు ఉదయం 9:00 మన ఆలయాలు కార్యక్రమంలో అనంతపురం హెచ్ఎల్సీ కాలనీలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం గురించి విశేషాలు. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ఇక రేపు ఉదయం 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. పరిచయకర్త ఎన్ మణి, అతిథి శ్రీ బి విజయప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ భీ

ఫ్యామిలీ డివిజన్. 10:25 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి.

ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30కు హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ వారం అంశం, మీరు ఎక్కువగా తయారు చేసుకునే ఊరగాయ ఏది? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఫోన్ నంబర్ 2255533, ఎస్టీడి కోడ్ నంబర్ 08554. రేపు సాయంత్రం 6 గంటలకు లలిత గీతం, 6:05కు ఆంగ్లంలో వార్తలు, 6:10కు ప్రాంతీయ వార్తలు, 6:20కు ప్రసార వివరాలు. రేపు సాయంత్రం 6:30కు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 7 గంటలకు లలిత గీతం, 7:05కు తెలుగులో జాతీయ వార్తలు, 7:15కు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45కు వికసిత్ భారత్ విజయవాడ కేంద్ర సమర్పణ. 8:00కు దార్శనిక భారత్, ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:15కు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 8:30కు తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

ఇక రేపు రాత్రి 8:40 ఒక సినిమా పాట, 8:45 శ్రీమతి ఎస్ ప్రమీలమ్మ బృందం వారిచే జానపద గేయాలు. రేపు రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 10:00 జపాన్లో జరిగిన 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క రోజువారీ ముఖ్య విశేషాలు. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి ఏఐఆర్ అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు తెలుగు సినిమా పాటలు విందాం. ముందుగా

0: ముందుగా మీరు విన్నా పాట మాయా మశ్చంద్ర చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట అది. సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం సత్యం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్,
3: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త,
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

0: మీరు విన్న పాట మూగ మనసులు చిత్రంలోది. ఘంటసాల సుశీల ఆలపించిన పాట అది. సాహిత్యం ఆత్రేయ, సంగీతం కేవీ మహాదేవన్.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

0: మీరు విన్న పాట ముద్దమందారం చిత్రంలోది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం రమేష్ నాయుడు.
1: బ్రాంచ్ని ఈరోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ని ఈరోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ని ఈరోజే సందర్శించండి.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: మెకానిక్ అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట అది. సాహిత్యం భువనచంద్ర, సంగీతం కోటి. ఇప్పుడు విందాం నీ ప్రేమకై చిత్రం కోసం. రాజేష్ చిత్ర ఆలపించిన పాట, సాహిత్యం సామవేదం షణ్ముఖ శర్మ గారు, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: శ్రోతల చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఒక ప్రకటన. 2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి మరియు 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 తారీఖు. ఎంపిక పరీక్ష 2027 ఏప్రిల్ 10 నిర్వహించబడుతుంది. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో చివరిగా విందాం నీ స్నేహం చిత్రం కోసం ఉషా ఆలపించిన పాట. ఇది సాహిత్యం శ్రీవెన్నెల, సంగీతం ఆర్పి పట్నాయక్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లక్ష్మీ సూర్యారావు గారు పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసియా క్రీడల్లో చారిత్రాత్మకంగా సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

0: కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసియా క్రీడల్లో చారిత్రాత్మకంగా సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. యువత కృషి వల్ల దేశం 2047 కంటే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. వడోదరాలో మహారాజా షాయేజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ఈరోజు ప్రసంగించారు. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని ఆమె చెప్పారు. ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ పరివర్తన చెందుతుందని, నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానం అవసరమని ఆమె పేర్కొన్నారు. వివిధ రంగాల్లో మహిళల పాత్ర పట్ల ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 201 బంగారు పథకాలను 160 మంది విద్యార్థులకు అందించడమే కాక సుమారు 12,600 మంది విద్యార్థులకు పట్టాలు బహుకరించారు.
1: वर्ष 2047 तक विकसित भारत के निर्माण के राष्ट्रीय लक्ष्यों को लेकर देशवासी आगे बढ़ रहे हैं. ऐसा भारत जहां गुणवत्तापूर्ण शिक्षा और स्वास्थ्य सुविधाएं सभी तक पहुंचे, ऐसा भारत जहां विज्ञान और प्रौद्योगिकी का उपयोग मानव कल्याण के लिए हो.
0: ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ ఎన్నికల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారికి సూచనలు, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. ఈసీ వెబ్సైట్లతో సహా కమిషన్ డిజిటల్ ప్లాట్ఫామ్లు డేటా భద్రతా ప్రోటోకాళ్లతో ఉండడం వల్ల ఎన్నికల సంఘం డేటా సురక్షితమైందని పేర్కొంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈరోజు ప్రకటించారు. హర్యానా, ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని నియమించారు. ఏపీకి ఇన్ఛార్జిగా అరవింద్ భదౌరియా, తెలంగాణకు సునీల్ బన్సల్ను నియమించారు. సునీల్ బన్సల్కు సహాయకులుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. భారత డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో ఈరోజు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్, SU-M30, MKI విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రు దేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. ఈ ఆయుధాల ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావి వలస వద్ద రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 4 ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణించారు, 1 గాయపడ్డారు. రైల్వే ట్రాక్పై విద్యార్థులు నడుస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని టెక్కెలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్లతో పాటు కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మహా 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. వివిధ ఆహార అలవాట్లు, ఆరోగ్యకర ఆహార పద్ధతులు, అవసరమైన ప్రోటీన్ ద్వారా ఆహారం తీసుకోవడం ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆహార ఎంపిక, పోషణతో కూడిన ఆహారం

0: ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు ఈరోజు పెరిగినప్పటికీ 2 వారాల కనిష్టంలోనే ఇంకా కొనసాగుతున్నాయి. సరఫరా మెరుగుపడడంతో మార్కెట్లో ధర కనిష్ట స్థాయిలోనే ఉంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర 1% అధికంగా ట్రేడ్ అయి $100 వద్ద నిలిచింది. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను అధిగమించడానికి గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని అన్నారు. సరఫరా వ్యవస్థల్లో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలను సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన డాక్టర్ జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో ఉన్న భారత్ ఆర్థిక అభివృద్ధి భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం $50 బిలియన్ మార్కును దాటిందని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని వివిధ కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని నడ్డా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలను వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. ఫేస్లెస్ అసెస్మెంట్, ఫ్రీ ఫీల్డ్ ఐటీ రిటర్న్లు, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తిచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే 3 అంశాలపై దృష్టి సారించిందని వివరించారు. ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలోనూ చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోడీ తెలిపారు. ఆసియా క్రీడల్లో భాగంగా జపాన్లో జరుగుతున్న పురుషుల బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా చైనాను 3-1 తేడాతో భారత్ ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 1 బంగారు 5 రజిత, 6 కాంస్య పతకాలతో మొత్తం 12 పతకాలు సాధించింది. విశేషాలు మరొకసారి. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి పి పెద్దక్క బృందం మరియు శ్రీ జె ఈశ్వరయ్య బృందం వారిచే జాన్

0: సిలువను చేసిన చెట్టును చూడు, దేవుళ్ళెందరూ మనకున్న పంచభూతాలే దైవా.
1: పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి పి పెద్దక్క బృందం మరియు శ్రీ జె ఈశ్వరయ్య బృందం వారిచే జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. మరికాసేపట్లో వికసిత్ భారత్ నిజామాబాద్ కేంద్ర సమర్పణ.

0: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఎన్సీఈఆర్టీ రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ టూల్ ప్రశస్త్ గురించి శ్రీ కె రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణశరద్బాబు, సహకారం మానేటి భూమేశ్వర్.
1: శ్రోతలకు నమస్కారం. సమ్మిళిత విద్య అనేది నేడు ప్రతి తరగతి గదిలోనూ అత్యంత కీలకమైన అంశం. పాఠశాల స్థాయిలోని ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి వారికి సరైన విద్యా వనరులను అందించేందుకు ఎన్సీ

0: ఎన్సీఆర్టీ ప్రవేశపెట్టినటువంటి వినూత్న సాధనమే ప్రశస్త్. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. అయితే మరి అసలు ఈ ప్రశస్త్ టూల్ అంటే ఏమిటి? ఇది సాధారణ ఉపాధ్యాయులకు, స్పెషల్ ఎడ్యుకేటర్లకు ఎలా ఉపయోగపడుతుంది? సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగ పిల్లల విద్యా ప్రయాణాన్ని ఇది ఎలా సులభతరం చేస్తుంది అనే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పెషల్ ఎడ్యుకేటర్ కొట్టాల రామకృష్ణ గారు. వారిని అడిగి ఈ ప్రశస్త్ టూల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు.
1: నమస్కారం సార్.
0: సార్, అసలు ముందుగా మన శ్రోతల కోసం ఒక విషయం చెప్పండి, అసలు ఈ ప్రశస్త్ టూల్ అంటే ఏంటి, దేనికోసం ఉద్దేశించబడింది టూల్?
1: ఈ ప్రశస్త్ యాప్ గురించి తెలుసుకునే ముందు, భారత ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రారంభించిన ఒక ముఖ్య కార్యక్రమం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల కోసం ఒకే దేశం ఒకే ధ్రువపత్రం నినాదంతో యూడిఐడి, యునిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ని 2021 జూన్ 1 ప్రారంభించడం జరిగింది. మరి దివ్యాంగుల విభజన గురించి తెలుసుకోవాలంటే, పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ పీడబ్ల్యూడి యాక్ట్ 1995లో 7 రకాల వైకల్యాలను గుర్తించడం జరిగింది. మరి అభివృద్ధి చెందిన సాంకేతికత సహాయంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ యాక్ట్కు సంస్కరణ చేస్తూ ఆర్పీడబ్ల్యూ యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం 21 వైకల్యాలను ధృవీకరణ పత్రాలు ఇవ్వడం కోసం గుర్తించడం జరిగింది. మరి ఈ వైకల్యాలు గల వారిని గుర్తించడం కోసం మొట్టమొదటగా పాఠశాల, కళాశాల స్థాయిలో పిల్లలను పరిశీలించడం కోసం భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్యా అక్షరాస్యత శాఖ, జాతీయ విద్యా సాంకేతిక సంస్థ, జాతీయ విద్యా పరిశోధనా సంస్థ వారి సంయుక్త సహకారంతో ప్రశస్త్ అనే యాప్ను రూపొందించడం జరిగింది. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. ఇది ధృవీకరణ కాదు, కేవలం పరిశీలన మాత్రమే. దీనిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ప్రతి విద్యా సంస్థలోని, అది ప్రభుత్వానిది కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ప్రతి విద్యా సంస్థలోని ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయిని మరియు ఉపన్యాసకులు 21 వైకల్యాలను ఏ విధంగా గుర్తించగలుగుతారు తమ విద్యార్థుల్లో, వాటికి సంబంధించిన అవగాహనకు సంబంధించి 10 వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలన్నింటినీ వారు ఖచ్చితంగా చూడవలసిన అవసరం ఉంది. ఈ వీడియోలు చూసిన తర్వాత స్క్రీనింగ్ పార్ట్ 1 అనే 2వ భాగం వారికి అందుబాటులోకి వస్తుంది. మరి ఈ వీడియోలు ఉపాధ్యాయులకే ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఒక పిల్లవాడు పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతాడు, మరియు ఆ పిల్లవాడిని వివిధ సందర్భాలలో పరిశీలించే అవకాశం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, ఉపన్యాసాలకు మాత్రమే ఉంటుంది. కావున వారికి ఉద్దేశించి ఈ వీడియోలను చేయడం జరిగింది.
0: సార్, మరి ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం 21 డిజబిలిటీస్ ఉన్నాయని అంటున్నారు కదా, ఈ 21 డిజబిలిటీస్ని గుర్తించడంలో ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుంది, అంటే ఎలా చెక్లిస్ట్ చేస్తారు మీరు?
1: సో ఈ యాప్లో మొదటగా ఏంటంటే, స్క్రీనింగ్ పార్ట్ 1లో సంబంధిత ఉపాధ్యాయుడు వారి పిల్లలందరినీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయాక ఈ 21 వైకల్యాలకు సంబంధించి, ఒక్కొక్క వైకల్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఆ యాప్లో రావడం జరుగుతుంది. వాటిలో ఏ లక్షణాలు ఆ పిల్లవాడికి ఉన్నవో వాటిని టిక్ చేయడం ద్వారా ఆ పిల్లవాడికి ఆ సంబంధిత వైకల్యం ఎంత శాతం ఉందో గుర్తించడం జరుగుతుంది.
0: ఇప్పుడు ఈ స్క్రీనింగ్ టూల్ ద్వారా మీరు అసెస్ చేసి ఈ పిల్లవాడికి ఫలాని ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత డాక్టర్కి చూపిస్తారా, ఓన్లీ మీరే అసెస్మెంట్ ద్వారా యాప్లో నమోదు చేస్తారా?
1: ఈ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఈ స్క్రీనింగ్ పార్ట్ 1లో విద్యార్థిని పరిశీలించిన తర్వాత వారు ఎవరైతే పిల్లల్ని అనుమానిస్తారో వీళ్ళకి వైకల్యం ఉందని చెప్పేసి, దానిని స్క్రీనింగ్ పార్ట్ 2లో ప్రత్యేక ఉపాధ్యాయులు వారి డేటాలో చూసుకొని సంబంధిత విద్యార్థిని వారు కూడా పరిశీలించి వారి దృష్టిలో కూడా ఈ పిల్లవాడికి, ఈ అమ్మాయికి ఈ వైకల్యం ఉందని భావిస్తే వారిని తదుపరి పరిశీలన కోసం సంబంధిత వైద్యుని వద్దకు తీసుకువెళ్ళడం జరుగుతుంది.
0: మరి మీరు చెప్పినట్టు దీంట్లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయని చెప్పారు. పార్ట్ 1 పాత్రలో సాధారణ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేటర్లు ఇద్దరూ ఉంటారా? పార్ట్ 1లో ఉపాధ్యాయులు, పార్ట్ 2లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారా?
1: పార్ట్ 1లో సాధారణ ఉపాధ్యాయులు మాత్రమే తాము చూసిన 10 వీడియోల అవగాహనతో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2లో మాత్రం ప్రత్యేక ఉపాధ్యాయులు మాత్రమే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది.
0: ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అయిన తర్వాత తదుపరి చర్యలు ఏంటి?
1: పార్ట్ 2లో కూడా ప్రత్యేక ఉపాధ్యాయులు పిల్లలకు వైకల్యాలు ఉన్నాయని గుర్తించినచో వారిని సంబంధిత వైద్యుల దగ్గరికి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షింపజేసి వారికి సంబంధిత ధృవీకరణ పత్రం ఆ వైకల్యానికి సంబంధించిన శాతం ప్రకారం ఇప్పించడం.

0: సరే, ఇంకొకటి, ఈ కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి టూల్ ఏదైతే ఉందో, ఇది కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు కళాశాలకైనా అన్ని స్కూళ్ళు కళాశాలలు దీన్ని అమలుపరచాలా?
1: ఇది ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ప్రైవేటు అన్ని విద్యా సంస్థల్లో దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం సూచన.
0: మీరు యాప్ ద్వారా గుర్తించిన తర్వాత, అంటే పిల్లల్లో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించిన తర్వాత, వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించిన తర్వాత, వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అందుతాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఆ డిజబిలిటీ నుంచి బయటికి రావడం కోసం, లేదా వాళ్ళ ప్రత్యేక అవసరాల కోసం?
1: దీంట్లో ముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇంతకుముందు ప్రతి రాష్ట్రం తన సొంతంగా సదరం అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేది. అయితే భారత ప్రభుత్వం ఈ దివ్యాంగులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం ఒకే దేశం ఒకే ధృవపత్రం నినాదంతో యూడిఐడి, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ని జూన్ 2021 ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రభుత్వ వైద్యులు ఆ విద్యార్థులను పరిశీలించిన తర్వాత వారి వైకల్యం యొక్క శాతం ప్రకారం వారికి సంబంధిత సర్టిఫికేట్ను ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్లోని శాతం ప్రకారం వారికి సంబంధిత సంక్షేమ పథకాలు లభించడం జరుగుతుంది. ఉదాహరణకు స్కాలర్షిప్స్, బస్ పాస్లు, రైల్వే పాస్లు. అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు వారి అభ్యసన వైకల్యాలు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ, నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సంబంధిత ధృవపత్రం కానీ, ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, ప్రజ్ఞా వైకల్యం ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన ధృవపత్రం కానీ ఉంటే వాళ్లకు పరీక్షలలో కొన్ని మినహాయింపులు కూడా లభిస్తాయి. ఉదాహరణకు భాషలలో కొన్ని పేపర్లు రాయవలసిన అవసరం ఉండదు. మిగతా విషయాలలో 10 మార్కులకే పాస్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వారికి సహాయకులను, స్క్రైబ్ని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పిల్లలు తమ వైకల్యం ద్వారా తక్కువ విద్యను అభ్యసించినప్పటికీ వాళ్ళు సర్టిఫికేట్ పొందే అవకాశం లభిస్తుంది. మరియు వాళ్ళు తమ సెకండరీ స్థాయి విద్యను పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం కూడా పొందవచ్చు ఈ యూడిఐడి సర్టిఫికేట్ ద్వారా. అదేవిధంగా వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు 5% ఉద్యోగాలలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ లభిస్తుంది.
0: మనం మాట్లాడుకున్న దాంట్లో పర్సన్స్ విత్ డిజబిలిటీస్లో ఒకే పర్సన్కి మల్టిపుల్ డిజబిలిటీస్ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళకి మల్టిపుల్ ఫెసిలిటీస్, అంటే సంక్షేమ పథకాల్లో డిఫరెంట్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతారా, అన్ని కలిపి ఒకటే కింద ట్రీట్ చేస్తారా డిజబిలిటీని?
1: వాళ్ళకు మల్టిపుల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మేజర్గా ఏదైతే ఉందో దాని కిందనే వాళ్ళకు లబ్ధి ఇవ్వడం జరుగుతుంది.
0: ఇక డిజబిలిటీ అనేది ఎంత శాతం ఉంటే మీరు డిజబిలిటీగా గుర్తిస్తారు?
1: భారత ప్రభుత్వ సూచనల ప్రకారం 40% కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే సంబంధిత సంక్షేమ పథకాలు అందుతాయి.
0: ఇంకా మీరు క్లాస్ రూమ్ లో చూసినా, కళాశాలలో చూసినా, ఇది డిజబిలిటీ అని గుర్తించని కొన్ని ఏమైనా ఉన్నాయి? అంటే సాధారణ ఎడ్యుకేటర్లు కానీ, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలు ఇతనికి డిజబిలిటీ ఇది అనేది గుర్తించని అటువంటి వ్యాధులు ఏమైనా చూసారా మీరు, ప్రాబ్లమ్స్ ఏమైనా చూసారా?
1: సాధారణంగా వైకల్యాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది శారీరక వైకల్యాలు, దృష్టిలోపం, అంటే బాహ్యంగా కనిపించేవే వైకల్యాలని మనం అనుకుంటాం. కానీ ఆర్పిడబ్ల్యూ యాక్ట్ 2016 ప్రకారం భారత ప్రభుత్వం ప్రవర్తన వైకల్యాలు, మానసిక వైకల్యాలను కూడా, కొన్ని ఇతర వైకల్యాలు, ఉదాహరణ యాసిడ్ దాడి బాధితులను కూడా వైకల్యం కింద చూపించడం జరిగింది. అదేవిధంగా కుష్టు వ్యాధి నయమైన వ్యాధిగ్రస్తులను కూడా వైకల్యం గలవారిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా తలసేమియా, ఎర్ర రక్త కణాలు చనిపోవడం, ఈ వ్యాధికి సంబంధించిన వారిని కూడా వైకల్యం గలవారిగా గుర్తించింది. సికిల్ సెల్ వ్యాధి, అదేవిధంగా పార్కిన్సన్స్ వ్యాధి. ముఖ్యంగా మన పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో కనిపించేది SLD, నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ. మామూలుగా ప్రతి పాఠశాలలో, ప్రతి తరగతిలో బాగా చదివే విద్యార్థులు ఉంటారు, వెనుకబడిన విద్యార్థులు ఉంటారు. ఇంతవరకు మనకు ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ గురించి అవగాహన లేనంత మటుకు మనం వెనుకబడిన విద్యార్థులను పట్టించుకోకపోయేది, వాళ్లకు సమస్య ఎక్కడుంది అనేది గుర్తించలేకపోయాం. ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం గురించి అవగాహన కలిగిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ అబ్బాయి చదువులో ఎందుకు వెనుకబడినానో గుర్తించి సంబంధిత నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అతన్ని కూడా చదువులో ముందుకు తీసుకురాచే అవకాశం ఉంది.
0: మామూలుగా సార్, ఇప్పుడు ప్రశస్త టూల్ ద్వారా నిర్దిష్ట వైకల్యాన్ని గుర్తిస్తామంటున్నారు, అలాగే గుర్తించిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ కూడా అందజేస్తామంటున్నారు. అయితే కొన్ని డిసబిలిటీస్ క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా, మరి క్యూరింగ్ కోసం, అంటే వాళ్ళ హెల్త్ రికవరీ కోసం మీరేమైనా ప్రయత్నాలు చేస్తారా, లేదు కేవలం గుర్తించడం వరకే మా బాధ్యత అని అంటారా?
1: వైకల్యాలను గుర్తించిన తర్వాత కొన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ ద్వారా, బిహేవియర్ థెరపీ ద్వారా వాటిని నయం చేయవచ్చు. వాటిని సంబంధిత స్పెషలిస్ట్కి చూపించి, వాళ్ళకి సంబంధిత థెరపీలు చేయించి వాటిని నివారించే

0: స్థాయికి తీసుకువస్తాం. ఒకవేళ నివారించలేని స్థాయికి ఉంటే వాటికి పర్మనెంట్ డిసేబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నివారించే స్థాయి ఉన్న వాటికి టెంపరవరీగా 5 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ వైకల్య స్థాయిని బట్టి మళ్ళీ ఆ సర్టిఫికేట్ని రినివల్ చేయడమా క్యాన్సిల్ చేయడమా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మానసిక రుగ్మతలకు సంబంధించి కొన్ని మందులు వాడడం ద్వారా పిల్లల్లో మానసిక రుగ్మతలను మనం నయం చేయవచ్చు. ఇప్పుడు ప్రవర్తనా దోషాలకు సంబంధించి వాళ్లకు ప్రవర్తన చికిత్స చేయడం ద్వారా, వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఆ దోషాలను కూడా మనం నివారించవచ్చు.
1: రామకృష్ణ గారు, మరి మీరు నిజామాబాద్ జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేటర్గా పనిచేస్తున్నారు, మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఈ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
0: చాలా మటుకు మేము పిల్లల్ని వైకల్యం గల వారిగా గుర్తించినప్పటికీ తల్లిదండ్రులు వాళ్లకు సర్టిఫై చేయడానికి తీసుకెళ్తామంటే ముందుకు రావడం లేదు. వాళ్ళు తమ పిల్లల వైకల్యాలను దాచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది వారి పిల్లలు, వారి కుటుంబం మాత్రమే. కాబట్టి తమ పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వైకల్యాలు అనేవి శాశ్వతంగా ఉండేవి కావు, కొన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తించితే నివారించవచ్చు. కాబట్టి నివారించగలిగిన వాటిని నివారించే ప్రయత్నం చేద్దాం, నివారించలేని వాటిని ధృవపత్రాలు ఇప్పించి తద్వారా వారి పిల్లలు లబ్ధి పొందే విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా కూడా మారుతారు.
1: అలాగే ఈ విషయంలో మీరు సాధారణ ఉపాధ్యాయులు అంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ కాకుండా చాలా స్కూల్లో సాధారణ ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు?
0: ముఖ్యంగా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రశస్తి యాప్ని, అందులోని వీడియోలను సరిగా చూడగలిగితే ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే పిల్లల్లోని వైకల్యాలను గుర్తించగలరు, మీరు కూడా అలాగే గుర్తించగలుగుతారు. కాబట్టి మన పిల్లలలోని వైకల్యాలను ప్రాథమిక స్థాయిలోనే మనం గుర్తిస్తే, వాటికి నివారణోపాయాలుగా మనం సూచించగలిగితే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వాళ్ళం అవుతాం.
1: విన్నారు కదా రామకృష్ణ గారి మాటల్లో స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ ప్రశస్తి టూల్ ఎలా ఉపయోగపడుతుందో. ప్రతి చిన్నారికి నాణ్యమైన చదువు పొందే సమాన హక్కు ఉంది. చిన్న వయసులోనే వారి ప్రత్యేక అవసరాలను గుర్తించి తగిన చేయుతనిస్తే వారు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. అందుకు ఈ ప్రశస్తి టూల్ ఎంతగానో దోహదపడుతుందని చాలా స్పష్టంగా వివరించారు రామకృష్ణ గారు. మన స్టూడియోకు వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని మనతో పంచుకున్నందుకు రామకృష్ణ గారికి శ్రోతల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
0: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం NCERT రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ సాధనం ప్రశస్తి గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి శ్రోతలకు గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అంటే 28వ తారీఖున సాయంకాలం 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం నిర్వహిస్తోంది.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: ఆకాశవాణి దార్శనిక భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలు పంచుకున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: దేశ ఆర్థిక ప్రగతికి వ్యవసాయ రంగానికి మధ్య వారధిగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వ్యవహరిస్తాయి. ఈ పరిశ్రమల ద్వారా ఉద్యోగ

0: ద్వారా ఎల్ నీనో వంటి వాతావరణ విపత్తులను వ్యవసాయ రంగం ఏ విధంగా ఎదుర్కోవచ్చో హిస్ ఎక్సలెన్సీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారి మాటల్లో విందాం.
1: Despite the expansion of the industrial and service sectors, the role of agricultural sector in balancing our country's economy remains indispensable. The agriculture sector acts as a stabilizer during the periods of fluctuation in the other sectors. Maize is the third most important food crop in India.

0: The conditions of El Nino are developing rapidly, and this year it is expected to be the strongest event in 140 years. When there is a deficit rainfall, agriculture is hit first. The effects then cascade through crops, livestock, household assets, and food security. Despite the looming El Nino, the impact on India's agriculture sector is expected to be limited to the improved early warning systems. There is an urgent need for scientists to develop drought-tolerant varieties of maize and rice that use water efficiently and maintain good yields even when rainfall is low, ensuring food security and giving steady income to farmers despite changing weather conditions.
1: ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల అవకాశాలను, నదుల అనుసంధానం ద్వారా రైతులకు కలుగుతున్న మేలును గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో విందాం.
2: స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంటర్ప్రెన్యూర్గా చూడాలనేది మా విధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్వా, అరకు కాఫీ, పామాయిల్, ఇంకో పక్క మీరు చూసి కోకో, మిరప, మామిడి, టమోటా, పసుపు, మొక్కజొన్న, మీరు వాణిజ్య పంటలు ఏమి తెలుసుకున్నా ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీనికి ప్రాసెస్ చేసి, వాల్యూ యాడ్ చేసి, బ్రాండ్ ప్రమోట్ చేసి అంతర్జాతీయ మార్కెట్లు తీసుకుపోతే దాని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అప్పుడే భారత రైతాంగం రాజుగా ఎదిగే పరిస్థితికి వస్తారు. ఈరోజు చాలా మంది కుటుంబాలు నేను చూస్తున్నాను, ఒకప్పుడైతే మన రాష్ట్రం నుంచి ఎక్కడ నీళ్లుంటే అక్కడికి మన రైతులు, ఆదర్శ రైతులు వెళ్ళి వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను పిలిపిస్తున్నాను, ప్రతి ఒక్క రైతు కుటుంబం ఆలోచించాలి, మీరంతా ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వాలి. ఈరోజు మనమంతా కూడా ప్రపంచానికి అక్వా, ప్రాన్స్ కానీ, చేపలు కానీ, రొయ్యలు కానీ ఇవన్నీ ఎగుమతి చేస్తున్నాం, కానీ 10% మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ 10% కానీ 50, 60, 70 తీసుకెళ్తే ఉపాధి వస్తుంది, వాల్యూ అడిషన్ వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే యువతకు పిలిపిస్తున్నాను, ఆంధ్రానంగానే టెక్నాలజీలో ముందున్నాం. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వ్యవసాయ రంగాన్ని జోడించి ఫుడ్ ప్రాసెసింగ్ వస్తే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు టెక్నాలజీ నాలెడ్జ్ ఉంది, ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా ఉద్దేశం. ఆ పారిశ్రామికవేత్త కూడా ఏదో ఇక్కడ చేయడమే కాదు, లేకపోతే మనం ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్ని గ్లోబల్ ప్రోడక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఆహారపు అలవాట్లు మారాయి, దానికి అనుగుణంగా పంటలు సాగు కూడా మారాలి. ఒకప్పుడు వరిని పండించేవాళ్ళం, ఇప్పుడు బియ్యం తినే తగ్గించారు. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ కానీ, ఫ్రూట్ కానీ ఇలాంటి ఫుడ్కు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో అక్వాకల్చర్ని, ఆర్టికల్చర్ని, వాణిజ్య పంటల్నే పండిస్తున్నాం. ఒకప్పుడు రాయలసీమ, కరువు సీమ, ఇప్పుడు రాయలసీమలో సిరులు పండించే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో 20-30 సంవత్సరాల్లో ఎలాంటి పంటలు ఉండాలి, ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, దేనికి భవిష్యత్తు ఉంటుందో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మాటల్లోనే కాదు యాక్షన్లో కూడా చేయడం కోసం రాయలసీమని ప్రపంచానికే ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. వచ్చే 3 ఏళ్లలో 36 సాగునీటి

0: ప్రాజెక్టుల్ని 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేస్తున్నాం. ఒకప్పుడు గోదావరి నీళ్లు సముద్రంలోకి పోయేటివి. 12 ఏళ్లకు మునుపు పట్టి సీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొస్తే ఈ సంవత్సరం ఎన్నో ప్రాబ్లం ఉన్నా గోదావరి నీళ్ల వల్ల కొంతవరకు కృష్ణా రైతాంగాన్ని కాపాడామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే ఈ 2-3 ఏళ్లలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. అదే మరి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. ప్రకృతి సేద్యం ద్వారా ఆల్టర్నేటివ్ క్రాప్లు కూడా పోయే పరిస్థితికి వచ్చాం. పప్పు ధాన్యాలు కానీ చిరుధాన్యాలని ప్రోత్సహిస్తున్నాం. ఒక సంక్షోభాన్ని సవాలుగా తీసుకుని రైతాంగాన్ని అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ పంటలే కాకుండా మళ్లీ ప్రతి ఒక్క రైతు కూడా భూమిని ఖాళీగా పెట్టకుండా ఏం చేయాలనో గైడ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం రైతులపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం చేయగలిగితే తాత్కాలికంగా మనం సమస్యను ఎదుర్కోవడం, శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కారం చేసి వాటర్ సెక్యూరిటీ తెచ్చుకోగలిగితే సమస్యల పరిష్కారం అవుతాయి. 5 నదుల్ని కలిపే పరిస్థితి ఉంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, అదే సమయంలో పెన్న, అదే సమయంలో కావేరి. ఈ 5 నదులు కలపగలిగితే 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. నీళ్లు తీసుకుపోవడమే కాదు, దీనివల్ల కష్టకాలంలో ఇది ఒక స్టెబిలైజర్గా స్థిరీకరణ చేసే అవకాశం వస్తుంది.
1: ఇన్ని ఉపయోగాలు కలిగిన వ్యవసాయ విలువ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి సాధనకు తోడ్పడుతుందని ఆశిద్దాం. మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలు పంచుకున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం రసధుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు. కార్యక్రమంలో ముందుగా జరిగిన కథ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట.

విన్న పాట మల్లెపూ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట అది. ఆ పాటకు రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కృష్ణవేణి చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలకు ఒక ప్రకటన. 2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి మరియు 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి ఈ నెల 30వ తేదీ చివరి తేదీ. ఎంపిక పరీక్ష 2027 సంవత్సరం ఏప్రిల్ నెల 10వ తేదీన నిర్వహించబడుతుంది. ప్రకటన విన్నారు శ్రోతలు. ఇంతవరకు రసధుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు సంపూర్ణమైన విధానమని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. వివరాలు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్లోని వడోదరలో మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. విద్యను దేశానికి సమాజానికి ఉపయోగించినప్పుడే దానికి అర్థం చేకూరుతుందని తెలిపారు. నేడు ప్రతి రంగంలోనూ సాంకేతిక పరివర్తన జరుగుతోందని, నిత్యం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానమే పరిష్కారమని తెలియజేశారు. విద్యారంగంతో సహా వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం

0: సమయం అధికంగా పెరుగుతోందని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: టెక్నాలజీకో అప్నానే సమయం ఆప్కా వివేక్ హోనా చాహియే ఆప్కో యే యాద్ రఖనా చాహియే కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధాన్ దే సక్తా హై లేకిన్ సహీ ప్రశ్న పూచ్నా ఆప్కా కర్తవ్య హోనా చాహియే టెక్నిక్ ఆప్కో గతి దే సక్తే లేకిన్ యే తోయ్ కర్నా హై ఆప్కా కామ్ హై కి ఆప్కో కిస్ దిశా మే జానా హై डेटा आपको सूचना दे सकता है लेकिन उस सूचना के नैतिक उपयोग कैसे करना है ये निर्णय आपको ही करना है।
0: అలాగే ఈరోజు సాయంత్రం వడోదరలో బ్రహ్మకుమారిస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ను ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత, దేశ నిర్మాణం కోసం అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని రాష్ట్రపతి వర్చువల్గా ప్రారంభించారు. ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు ఒక సంపూర్ణమైన విధానమని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. నాగపూర్లో ఈరోజు జరిగిన 11వ ఆయుర్వేద దినోత్సవ జాతీయ వేడుకలను ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, సమతుల్య ఆహారం, క్రమశిక్షణతో కూడిన దినచర్య, మంచి నిద్ర, యోగా, ప్రకృతితో సామరస్యం వంటి వాటితో కూడిన జీవనశైలి అనేక వ్యాధులను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనేది ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవ ఇతివృత్తమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేవలం మందులు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలే ఆరోగ్యానికి మొదటి పునాదని అన్నారు. మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, వయస్సు సంబంధిత సమస్యలతో సహా జీవనశైలి సంబంధిత ఆరోగ్య సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందన్నారు. గత 12 సంవత్సరాల్లో ఆయుష్ రంగం గణనీయమైన పురోగతిని సాధించినట్లు ప్రతాప్రావు జాదవ్ పేర్కొంటూ,
2: हमारे आयुष मंत्रालय ने जो थीम चुनी है वो है बेहतर कल के लिए आयुर्वेद, यानी कि अगर बुढ़ापे में भी अगर हम अच्छा स्वास्थ्य रखना चाहते हैं, जिंदगी हम वहाँ पर जीना चाहते हैं, तो अभी से आयुर्वेद और आयुष को, योगा को अपनाइए। और इसका जो आयोजन है हमारा ये 23 सितंबर का, ये साल हम महाराष्ट्र के नागपुर में इसको हम मना रहे हैं.
0: ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఇది ఒక శక్తివంతమైన సాధనమని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈ గొప్ప వారసత్వాన్ని మరింత దృఢంగా స్వీకరించాలని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని భారత ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలియజేసింది. సుమారు 40 కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టామని, ప్రత్యేక విస్తృత పునర్విమర్శతో సహా పలు ఎన్నికల సంస్కరణలు చేపట్టామని కమిషన్ తెలియజేసింది. ఏ సంస్థలోనైనా చర్చల సమయంలో అభిప్రాయాలు, పరిశీలనలో భేదాభిప్రాయాలు ఉండడం సాధారణమని, తుది నిర్ణయం తీసుకునే ముందు అది నిర్ణయ ప్రక్రియలో ఒక భాగమని కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవస్థను మెరుగుపరచడానికి కమిషన్కు తమ సూచనలు ఇచ్చేందుకు కమిషన్లోని ప్రతి అధికారికి పూర్తి అధికారం ఉందని పేర్కొంది. ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ప్రధాన ఎన్నికలను, ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని ఎన్నికల సంఘం తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో గత 12 ఏళ్లలో రహదారులు, విమానాశ్రయాలు, రైల్వేలు, నౌకాయానం, జలమార్గాలు, కమ్యూనికేషన్ రంగాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రైవేట్ మీడియా సంస్థ ఈరోజు నిర్వహించిన ఐకానిక్ టూరిజం సమ్మిట్లో మాట్లాడుతూ, ప్రజలు అనుభవపూర్వక పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ప్రపంచం సరఫరా గొలుసు అంతరాయాలు, రాజకీయ అస్థిరత, ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మొదటి త్రైమాసికంలో 7.5% పైగా వృద్ధిని నమోదు చేసినట్టు తెలియజేశారు. సేవలు, సాంకేతిక రంగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రభావం గురించి ఉన్న ఆందోళనలు కూడా ఆయన ప్రస్తావించారు. సవాళ్లతో కూడిన ప్రపంచ వాతావరణం ఉన్నప్పటికీ సేవలు, తయారీ ఎగుమతుల్లో భారతదేశం వృద్ధిని నమోదు చేస్తూనే ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం యుఎన్జిఏ 81వ సదస్సు సందర్భంగా భారత్, యుఏఈ, ఫ్రాన్స్ త్రైపాక్షిక సమావేశంలో యుఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా జయద్ అల్ సహ్యాన్, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ బారోడ్తో కలిసి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. అంతరిక్షం, ఇంధనం, కృత్రిమ మేధస్సు, సంస్కృతి, వారసత్వంతో సహా పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో త్రైపాక్షిక సహకారంలో పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. అలాగే పశ్చిమాసియాలోని పరిస్థితిపై కూడా 3 మంత్రులు చర్చించారు. పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో త్రైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసి విస్తరించారు.

0: చాలని, అలాగే భారత్, ఫ్రాన్స్, యుఏఈల మధ్య ఉన్న బలమైన స్నేహపూర్వక సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో ఈరోజు, రేపు ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, కేరళం, మహే, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదేవిధంగా మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. జపాన్లోని ఇచ్చి నాగియో వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. ఒక స్వర్ణం, 5 రజతాలు, 6 కాంస్యాలతో పతకాల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో మీరాబాయి చాను రజత పతకం గెలుచుకోగా, పురుషుల వ్యక్తిగత విభాగంలో ఈరోజు జరిగిన సాఫ్ట్ టెన్నిస్లో జై మీనా కాంస్య గెలుచుకున్నారు. మహిళల స్కీ టీమ్ ఈవెంట్లో పరీనా స్థాలివాల్, రైజా థిల్లాన్, మహేశ్వరి చౌహాన్లు, పురుషుల స్కీ జట్లో అనంత్జీత్ సింగ్ నరుక, భవతేక్ సింగ్ గిల్, మైరాజ్ అహ్మద్ ఖాన్లు కాంస్య పతకం సాధించారు. అలాగే పురుషుల బ్యాడ్మింటన్ జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది. కాగా ఆసియా క్రీడల్లో పలు విభాగాల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. వారి నైపుణ్యం, పట్టుదల, జట్టు స్ఫూర్తి దేశానికి గర్వకారణం అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోనమాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. పన్ను విధానాలు డేటా ఆధారిత డిజిటల్ ప్రక్రియల వైపు మళ్లుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బ్రిక్స్ పన్నుల అధిపతుల సమావేశ ప్రారంభోపన్యాసంలో ఆమె ప్రసంగిస్తూ, రాబోయే కొన్నేళ్లలో బహుపాక్షిక పన్ను చర్చల్లో తీసుకునే నిర్ణయాలు ఒక తరం పాటు సరిహద్దు పన్నుల విధానాన్ని తీర్చిదిద్దుతాయని అన్నారు. బ్రిక్స్ దేశాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలని, ఇవి తక్కువ స్థాయిని నుంచి గణనీయమైన దేశ పన్ను సామర్థ్యాన్ని పెంపొందించుకున్నట్టు పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు సంపూర్ణమైన విధానమని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నట్లు భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట. విలేజ్లో వినాయకుడు చిత్రం కోసం కార్తీక్ పాడుతున్న ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించగా, సంగీతం మణికాంత్ కాద్రీ.

పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం యోధుడు హంపన్న రూపకం. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, శ్రీ వి చలపతి.

0: పరాయి పాలనలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనాటి విదేశీ ప్రభుత్వ దమననీతికి గురైనవారే. ఆనాటి విదేశీ ప్రభుత్వ నిరంకుశత్వం కారణంగా ప్రజలలో అశాంతి, అసహనం నెలకొని ఉండేది. సమిష్టి కార్యాచరణ లేని కారణంగా ప్రజలు స్వీయ పాలనకు ఉమ్మడి పోరు జరపలేకపోయారు. అంతేకాక భారతదేశంలో జాతి, మత, కుల, భాష, సంస్కృతి వైవిధ్యాలు ఎక్కువ.
1: ఈ వైవిధ్యాన్ని విదేశీ పాలకులు అవకాశంగా తీసుకుని విభజించి పాలించు అనే సూత్రాన్ని అమలు చేసుకుంటూ మన భరత ఖండాన్ని అవిచ్ఛిన్నంగా దాదాపు 2 శతాబ్దాల పాటు పాలించి మన దేశ సంపదను కొల్లగొట్టి యావజ్జాతిని నిర్వీర్యం చేసి పబ్బం గడుపుకున్నారు. ఒకనాడు అనే కావ్యంలో విద్వాన్ విశ్వం గారు ఇలా రాశారు.
2: బేరమాడవచ్చి భేదమ్ముతో రాచవారి చీల్చి ఒకరి ప్రక్క చేరి పరులనణచి అవలపరి మార్చిరి

0: మిత్రవరుల కూడా మేదిని కై.
1: ప్రజలలో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దమన నీతిని ఎప్పుడైతే తెలుసుకున్నారో, దానికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించడానికి ఐక్యమత్యం ఎంతైనా అవసరమని తెలుసుకున్నారు.
2: ప్రజల ఈ మనోభావాన్ని గుర్తెరిగిన ప్రముఖ జాతీయవాద నాయకులు స్వాతంత్ర ఉద్యమాన్ని ఏకతాటిపై నడిపి చివరకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి చరమగీతం పలికి 1947 ఆగస్టు 15 స్వాతంత్ర జెండాను ఎగురవేశారు. ఈ స్వరాజ్య సంగ్రామంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని తమవంతు సహకారాన్ని అందించిన కారణంగానే ఉద్యమం ఫలించింది.
1: జాతీయోద్యమంలో పాల్గొన్న వారిలో కొంతమంది చరిత్రలే గ్రంథస్థం కావడం దురదృష్టం. మన దేశంలో చరిత్రను లిఖించి భద్రపరచడం లేని కారణంగా ఇలాంటి పరిస్థితికి దారితీసిందని చెప్పుకోవచ్చు. బ్రిటిష్ వారి దమన నీతిని, జాతి దురహంకారాన్ని నిరసిస్తూ ఆత్మత్యాగము చేసిన వీరులు ఎందరో. భారత స్వాతంత్ర్యోద్యమం అనగానే మనకు గాంధీజీ, నెహ్రూ, తిలక్, పటేల్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి ప్రముఖులు మాత్రమే గుర్తుకు వస్తారు.
2: రాయలసీమ పర్యటనలో బిపిన్ చంద్రపాల్ లాంటి జాతీయవాద నాయకుల ప్రసంగాలకు, దేశంలో జరుగుతున్న పరిణామాలకు ప్రభావితం చెంది భారత స్వాతంత్ర సమరంలో పాల్గొని ఉడత సాయం చేసిన అజ్ఞాత దేశభక్తులు, అతి సాధారణ వ్యక్తులు సమాజంలో ఎందరో ఉన్నారు. అలాంటి అతి సామాన్య జీవితాన్ని గడుపుతూ అసామాన్య దేశభక్తిని చూపిన వ్యక్తుల్లో ఒకరు అనంతపురం జిల్లాకు చెందిన గుంతకల్లు రైల్వే గేట్ కీపర్ గూళపాళెం హంపన్న. ఆయన చరిత్ర శ్లాఘనీయం. వారి గురించి తెలుసుకుంటే కలుగుతుంది మనకు రోమాంచితం.
1: బ్రిటిష్ పాలకులు మన దేశ సంపదను దోచుకోవడానికి రవాణా సౌకర్యాలు ఎంతో అవసరమయ్యాయి. అలా దోచిన దేశ సంపదను బ్రిటిష్ సామ్రాజ్య అభివృద్ధికి వినియోగించుకున్నారన్నది సత్యం. ఈ విధంగా రైల్వే వ్యవస్థ అభివృద్ధికి బ్రిటిష్ వారు పాటుపడ్డారు. అలా వారు అభివృద్ధి చేసిన రైలు మార్గాల్లో బళ్ళారి నుంచి సికింద్రాబాద్కు వెళ్లేందుకు వేసిన రైలు మార్గం ఒకటి.
2: 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినప్పటి నుండి దేశంలో ఏదో ఒక ప్రాంతంలో స్వాతంత్ర జ్వాలలు ప్రజల్లో ఎగిసిపడుతూ ఉండేవి. ఇది బ్రిటిష్ పాలకులకు తలనొప్పిగా మారింది. అందుకనే ఈ అల్లర్లను అణచడానికి ప్రధానమైన ప్రాంతాలలో బ్రిటిష్ సైనిక స్థావరాలు వెలిశాయి. వీటిని సైనిక పటాలాలు అనేవారు.
1: బళ్ళారి సైనిక స్థావరం నుంచి కొందరు ఆంగ్ల సిపాయిలు సికింద్రాబాద్ సైనిక స్థావరానికి వెళుతూ మార్గ మధ్యంలో గుంతకళ్ళు రైల్వే స్టేషన్ సమీపంలోని విశ్రాంతి భవనంలో విడిది చేశారు. 1893 అక్టోబర్ 4 జరిగిన యథార్థ సంఘటన ఇది. ఆ రోజు సాయంత్రం వేళ విహారం కోసం 6 ఆంగ్లేయ సిపాయిలు గుంతకళ్ళు నుంచి ఉరవకొండకు వెళ్లే దారి వెంట నడుస్తూ పంట పొలాల వైపుగా సాగారు.
0: ఒక 4 వేసిరి ఇక నిర్భయమంచు విశ్వసించిరి కూడన్ కాని సరిగా.

0: తలకెక్కిన మైకముడుగా నులుముకొనిరికనులు తిరులు తిరులుగా కామము పురులెక్కెనులోన పొరలు పొరలుగా మోహము బరువెక్కెను పైన కనబడు రొక్కరు అచ్చట కన్ను చూపు మేరా తను గాత్రలు తమకేమని తలపడి రొకబార చెలియలిరువురు కలగిపోయిరి పులుల చూచిన బుడతలైరి కలులకని అడుగులను గట్టిగా నిలుపుకొనుచును నడవసాగిరి
1: అని రాశారు విద్వాన్ విశ్వం గారు. జొన్న పొలంలో పనిచేసుకుంటున్న ఇద్దరు మహిళలు వారి కంటపడ్డారు. కామముతో నిండిన సిపాయిల కళ్లకు ఇద్దరి మహిళల్లో తల్లి కనిపించలేదు, వారి చెల్లి అక్కా కనిపించలేదు.

0: వేలు లాంటి కసాయి చూపులు చూస్తూ చుట్టుపక్కల ఎవరూ లేని విషయాన్ని గమనించి మహిళలపై అత్యాచారానికి ప్రయత్నించగా, ఆంగ్లేయ సిపాయిల దురుద్దేశాన్ని గ్రహించిన మహిళలు వారి బారి నుంచి తమను తాము రక్షించుకోవటానికి వారికి సమీపంలో ఉన్న రైల్వే గేటు వద్దకు పరుకు తీశారు.
1: జింకను చంపి తినడానికి వచ్చే క్రూర మృగాలలాగా సిపాయిలు వేగంగా రైల్వే గేటు వద్దకు వస్తున్నారు. ఆ సమయంలో అక్కడ రైల్వే గేట్కి పరుగా ఉన్న గోళపాళెం హంపన్నను తమను రక్షించవలసిందిగా కోరారు ఆ మహిళలు. తక్షణమే హంపన్న ఇద్దరు మహిళలను సమీపంలోని రైల్వే షెడ్డులోనికి వెళ్లి లోపల గడియ వేసుకోమన్నాడు. ఇంతలో ఆంగ్ల సిపాయిలు షెడ్డు దగ్గరకు రానే వచ్చారు. అందులో మహిళలు దాక్కున్నారన్న సంగతిని పసిగట్టి షెడ్డు తలుపులను పగలగొట్టే ప్రయత్నంలో ఉండగా వారి దురాగత చర్యను చూస్తూ ఊరికే ఉండలేకపోయారు హంపన్న. ఒక్క క్షణం తన కుటుంబం, తన పరిస్థితి, ఉద్యోగ జీవితం, ఆర్థిక స్థితి కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాయి. కానీ తనలోని దేశభక్తి నరనరానా ఉప్పొంగింది. బ్రిటిష్ వారి హద్దుమీరిన ఆగడాలు హంపన్నను కలిచివేశాయి.
0: ఆ ఇద్దరి మహిళల్లో భరతమాతను దర్శించుకున్నాడు హంపన్న. దృఢ నిశ్చయముతో సిపాయిలను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. మహిళా మాన సంరక్షణి తన ధ్యేయంగా భావించి అక్కడే చిక్కుడు పాదుకు పాతి ఉన్న వెదురు బొంగును తీసుకుని ఆ జంతువులకు అడ్డుగా నిలిచాడు. గేట్ కీపర్ హంపన్న కేవలం తన చేతిలోని కర్రతోనే బ్రిటిష్ సిపాయిలను అడ్డగించటం,
2: గిరగిరమని తిరిగేడు కర్రను పరికించగా చాలవు కన్నులు ఉరవడిగా వెడలెడెరవము ఆ సరణిని చూచాయగా తెలిపెను, తలవని తలుపుగా ఏదో కలగా కన్నులకు ముందు కడవడి కర్రన్ వలపట దాపట త్రిప్పుచు నిలిచిన హంపన్న చూడ తలికిరి వారల్ తెల్లదండు మూక ఉళ్ళమ్ము దడకొన నొన్నక త్రుటి మనస్సు నోసరించే నల్లవాడెవండో పిల్లల ముందున అడ్డపుల్ల అగుట అర్థమయ్యే, అసలు వారికింత అర్థమౌటకు చాలాసేపు పట్టే తొలుత చిత్త జడత నిలిచిపోయినారు నిలుగ్రుడ్లు వడి వారు ఏమి జరుగుచున్నదే ఎరుకవడక.
0: ఈ అనూహ్య సంఘటనను జీర్ణించుకోలేని సైనికులలో ఒకడైన మిస్టర్ ఆఫ్ అనే సిపాయి తుపాకీతో హంపన్నను కాల్చాడు. తుపాకీ గుండు శబ్దం, స్త్రీల ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల జనం రైల్వే గేటు సమీపంలో గుమికూడటంతో సిపాయిలు భయపడి తోకముడిచారు. షెడ్డు లోపలి స్త్రీలు బయటకు వచ్చి తమ శీలాన్ని కాపాడటానికి ప్రాణాలు సైతం లెక్క చేయక గుండె ధైర్యంతో సిపాయిలను ఎదిరించి నేలకొరిగిన హంపన్నను చూసి దుఃఖించారు.
1: సిపాయి కాల్పులలో గాయపడి అతి నీరస స్థితిలో ఉన్న హంపన్నను చికిత్స నిమిత్తం ప్రజలు గుంతకల్లు రైల్వే గేటు దగ్గర నుండి గుత్తి ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మిలిటరీ అసిస్టెంట్ సర్జన్ కర్రీ పియట్ హంపన్నకు శస్త్రచికిత్స చేశారు. కానీ హంపన్న మరణించారు. హంపన్న మృతి చెందిన వార్త గుత్తి, గుంతకల్లు పట్టణాలలో దావానలంలా వ్యాపించగా ప్రజలు తండోపతండాలుగా ఆసుపత్రి దగ్గరకు చేరుకున్నారు. ఆ వీరుడి మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి అలనాటి బ్రిటిష్ కలెక్టర్ సర్ థామస్ మన్రో స్మారక సత్రం సమీపంలో జాతీయ రహదారి పక్కన గుత్తి ప్రాంతంలో పాతిపెట్టారు.
0: ఈ చర్య ప్రజలందరిలో ఆంగ్లేయ సిపాయిలు, ప్రభుత్వ పాలనపై ఏవగింపు కలిగింది. గుత్తిలోని ఆనాటి ప్రముఖ న్యాయవాది పట్టు కేశవు పెళ్ళై ఆ అన్యాయాన్ని హిందూ వార్తాపత్రికకు పంపారు. అంతేకాక ప్రజలను సమీకరించి హంపన్నకు న్యాయం జరగాలని ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వ అధికారులు హంపన్నపై జరిగిన కాల్పుల విషయంలో సమగ్ర విచారణకు ఆదేశించారు.
1: నెలల తరబడి సాగిన ఈ విచారణలో నేరస్తులు బ్రిటిష్ వారే కావడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాలెన్స్ కాల్పులు జరిపిన సిపాయి మిస్టర్ ఆఫ్ను నిర్దోషిగా విడుదల చేయాలని

తీర్పునిచ్చాడు. ఈ తీర్పు ప్రజలను అసహనానికి గురిచేసింది. ప్రభుత్వం అన్యాయం చేసినా ప్రజలు మాత్రం హంపన్నకు వారి గుండెల్లో గుడి కట్టారు. జాతి యావత్తు నివాళులర్పారు.

0: హంపన్న స్మృతి చిహ్నాన్ని గుత్తిలో నిర్మించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న హిందూ పత్రిక మేనేజర్ మదరాసులోని పూనమల్లి కొండల నుంచి 9 అడుగుల పొడవు గల శిలను గుత్తికి పంపించారు. ఆ శిలను మలచి 7 అడుగుల నిలువెత్తు ఫలకంతో స్మృతి చిహ్నాన్ని నిర్మించారు. ఇప్పటికీ సందర్శకులకు శిలాఫలకంపై రాసిన 1893 అక్టోబర్ 4వ తేదీ గుంతకల్లు సైనిక శిబిరానికి దగ్గరగా యూరోపియన్ సైనికుల బారి నుంచి 2 స్త్రీలను కాపాడే ప్రయత్నంలో సైనికుల కాల్పులకు గురి అయి మృతి చెందిన రైల్వే గేట్ కీపర్ హంపన్న భౌతిక కాయం ఇక్కడ పాతిపెట్టబడింది అనే వాక్యాలు ఆంగ్లంలో చెక్కబడి ఉంటాయి.
1: విద్వాన్ విశ్వం గారు అన్నట్లు, గుత్తి బాట పక్క గుడివోలే హంపన్న జ్ఞాపకమ్ము సేయు శాసనము కలదు నేడు కూడా, కంపల మధ్యలో నాటి సంఘటన కదోటు గురుతూ.
0: వీరుడు హంపన్నను కీర్తిస్తూ ఎన్నో కావ్యాలు, కవితలు, గేయాలు రచించి ఊరూరా పాడుకునేవారు. నిత్యము స్మరించుకునేవారు ఆ వీరుణ్ణి. ఇలాంటి అజ్ఞాత వీరుడు అసాధారణ దేశభక్తిని ప్రదర్శించాడు. స్త్రీలు భరతమాతను చూచుకున్న మహోన్నతుడు. వీరిని స్మరించుకోవడం మనందరి బాధ్యత. కర్తవ్య నిష్ఠే మహాత్ములకు మనమిచ్చే ఘననివాళి. రాయలసీమ ప్రాంతంలో ఆంగ్లేయులను ఎదురించిన తొలి తెలుగు వీరుడిగా గూళపాలెం హంపన్న పేరు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా ఉంటుంది.
2: మీరింతవరకు యోధుడు హంపన్న రూపకం విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, శ్రీ వి చలపతి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వాతావరణ సూచన వింటారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం ప్రాంతాలలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఉరుములు సంభవించే అవకాశం ఉంది. అలాగే కోస్తా ఆంధ్ర మరియు యానం ప్రాంతాల్లో అక్కడక్కడ గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షం, అలాగే ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు మరియు నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం వరకు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వారు తెలిపారు. వాతావరణ సూచన విన్నారు.
1: ఆకాశవాణి అపూర్వ నరకము. చిలకమూర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారి ప్రహసనం వింటారు. రేడియో అనుసరణ నిర్వహణ శ్రీమతి పద్మజా నిర్మల. అపూర్వ నరకము చిలకమూర్తి వారి ప్రహసనం.

0: ఇక పాపులను ప్రవేశపెట్టుము.
1: చిత్తం ప్రభు. ఇతడు ధనగుప్తుడు ప్రభు. భూలోకములో మధురాపురము వీని కాపురము.
0: ఓహో, వీని కథలేనా? పరిపరి విధములు చెప్పుకుని మనకింకరులు కడుపులు పగులునట్టు నవ్వుతున్నారు.
1: చిత్తం, అతడు ఇతడే ప్రభు. ఈ మహానుభావుని గాథలు వ్రాయగలవారు ఉన్నచో అవి భారత భాగవతములంతంత గ్రంథములగును.
0: భూలోకములో ఈ మహానుభావుడు ఎందుకు ప్రసిద్ధికెక్కినాడు?
1: ఇతడు సకల గుణాభిరాముడు ప్రభు. అన్నిటికీ ప్రసిద్ధికెక్కినాడని చెప్పవచ్చు. కానీ ముఖ్యముగా లోభత్వమునకు పేరు మోసినాడు. ఈయన పిసినిగొట్టులలో మహాచక్రవర్తి. వారిలో అగ్రతాంబూలం ఈయనకే ఇవ్వవలసి ఉన్నది.
0: అబ్బా, అంతటి పిసినిగొట్ట?
1: ఎంత పిసినిగొట్టో దేవరవారితో నేను మనవి చేయజాలను. ఈ సంగతిని బట్టి తమరే గ్రహించవచ్చును. ఇతడు మృతి నొందుటకు ముందు 15 రోజుల క్రిందటనే తన సొమ్మున్న గదిలో తన్ను పడుకొనబెట్టమని కొడుకులను పీడించి ఆ గదిలో పండుకున్నాడు. అతనికి ఆ సమయంలో అన్నద్వేషం కలిగినది. మంచినీళ్లు మాత్రము త్రాగి జీవించను. ఈతను రోగము చూడగా మహా గొప్పది, అట్టి రోగముతో ఆహారము తినకుండా ఎట్లూ జీవించనా అని వైద్యులు ఆశ్చర్య. ధనకాంక్ష చేత చూస్తూ చూస్తూ ప్రాణములు వదిలిపెట్టలేక అంతకాలము జీవించనని అభిప్రాయపడేది.
0: గట్టి ప్రాణము కానిచో మంచినీళ్లతో బ్రతుకుట కష్టము కాదా?
1: అతడు తాగినది కేవలం మంచినీళ్లు కావు మహాప్రభు. తన పెట్టెలలోని సొంత నగలు, ఆకట్టు పెట్టిన వారి నగలు, వెండిగారు నాణెములు తెప్పించి అవి కడిగించి నీళ్లు ఒక పాత్రలో పోయించి ఆ నీరు త్రాగుసూ బ్రతికినాడు ప్రభు.
0: ఆహా, ఈతని లోభత్వము మిక్కిలి ఆశ్చర్యకరమైనది. ఇట్టి లోభిని నేనెన్నడూ చూడలేదు.
1: ప్రభు, వీని పిసినిగుట్టుతనానికి ఒక చక్కని ఉదాహరణ.

0: అమ్మయ్య మొత్తానికి చెన్నపూరి చేరాను. బాగా ఆకలిగా ఉంది. హోటల్కు పెడితే అదో ఖర్చు. ఏం చెయ్యాలి?
1: అయ్యర్వాడు ఇంక రాండి అయ్యర్వాడు ఇంకా రాండి.
2: ఆయన్ని మొదట చూసింది నేను. నువ్వు పిలుస్తావేంది? అయ్యా, నా హోటల్లో అంతా ఆంధ్రా టిఫిను, ఇడ్లీ, ఉప్మా, దోశ అన్నీ దొరుకుతాయి. నా హోటల్కి దయచేయండి.
1: అయ్యా, నా హోటల్కి వాయ్యా. నల్ల ఇడ్లీ, నల్ల కాఫీ, నల్ల ఉప్మా.
0: నల్ల ఇడ్లీ, నల్ల కాఫీనా? అదేమి?
2: అదంతేనయ్యా, వాడి వంట మీకు సరిపడదు. తమరు నా హోటల్కి దయచేయండి అయ్యా.
0: సరే పద.

0: బొబ్బట్లు, బాదం హల్వా, తమకు ఏం కావలిస్తే అవి తెస్తాను.
1: ఒకటేమిటి, అన్నీ తీసుకురా.
0: చెత్తం చెత్తం. ఇదిగో బాబయ్య.
1: అమ్మయ్యా, వస్తువులన్నీ బహుబాగున్నాయి. ఇటువంటి వస్తువులను ఇంతకు మునిపి ఎప్పుడూ నేను తినలేదు. ఇంకా రేపటి వరకు భోజనం కూడా అక్కర్లేదు. ఇక నా దారిని నేను వెళ్తాను.
0: యావయ్ పంతులు, ఓ పంతులు గారు, ఓ పంతులు గారు.
1: అరుస్తూ వస్తున్నాడు వేధవ. వీడి కన్ను గప్పి వేరే దోమను పోవాలి.
0: పంతులు గారు, ఏంటయ్యా పిలుస్తుంటే పలకరే?
1: నన్నా పిలుస్తా? ఎవరినో అనుకున్నా ఎందుకు పిలిచారు?
0: ఎందుకేమిటయ్యా, సొమ్మియకుండా వెడుతున్నందుకు.
1: సొమ్మెందుకు?
0: ఇప్పుడు నువ్వు మా హోటల్లో తిన్నావే ఆ వస్తువులకు.
1: అయ్యే విచిత్రమైన మనుషులయ్యా మీరు. సొమ్ము

0: మీరు నాకు ఈ వస్తువులు పెట్టింది? ఊరికే ధర్మసత్రం వేశారనుకున్నా.
1: ధర్మసత్రం వేశారని ఎలా అనుకున్నావు? సత్రం మీ నాయన కట్టించాడు అనుకున్నావా? సరిసరి, ముందు ఆ డబ్బు తీ.
0: నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? డబ్బులు ఇచ్చుకుంటానని నువ్వు నాతో ఏం చెప్పలేదే. నువ్వు బలవంత పెడితే కదా నేను నీ హోటల్కు వచ్చింది.
1: అయితే కొంప తీసి ఎగబెడతావా ఏంటి?
0: ఎగబెట్టడం ఏమిటి? అసలు ఇవ్వవలసిన అవసరమే లేనప్పుడు.
1: అమ్మో అమ్మో, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! చూడండి అయ్యా, చూడండి, పెద్ద డబ్బిచ్చేవాళ్లాగా అన్ని వస్తువులు చెగడ తిన్నావు కదయ్యా.
0: నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకో. నేనొక్క దమ్ముడి కూడా ఇచ్చేవాడిని కాదు. ఇలాంటి వేదవాళ్ళని 100 మందిని చూశాను.
2: ఈతని చరిత్రము చిత్రముగానున్నదే.
3: ఇదేనా ఈతని లోభత్వానికి పరాకాష్ఠగా ఈ సంఘటన ఆలకింపుడు ప్రభు?

0: నాయనగారు, మీరెంత విచారించినా ఈ ఆవు బతకదు. మెడ వేల వేసి పడుకుంది, పొట్ట ఉబ్బిపోయింది, చొంగ కారుస్తోంది. మనకి ఇంతవరకే ప్రాప్తం.
1: చూడు నాయన, నేను గోవు కోసం విచారించటం లేదు. ఎందుకంటే నేను దీన్ని డబ్బెట్టి కొనలేదు, పాల రంగాన్ని బెదిరించి తెచ్చాను. దీని మేతకు కూడా ఒక్క డబ్బైనా ఖర్చు పెట్టలేదు. ఉలవలు వీరిగాడి నెత్తి కొట్టి పుచ్చుకున్నా, చుట్టూ తవుడు దంపుడు వాళ్ళని బెదిరించి లాగాను, గడ్డి రైతుల మీద వంతులు వేసి తెచ్చాను. ఈ ఆవు పోయినా ఉదయమున వేరొక ఆవును తేగలను.
0: అట్లయినా మీ దుఃఖమునకు కారణమేమిటి?
1: చెబుతాను విను. మనం ఈ గ్రామాధికారులలో ఒకరు అవడం వల్ల ఈ గ్రామంలో ఎవరింటైనా గోవు చనిపోయినప్పుడు దాన్ని వెట్టివాళ్ల చేత ఈడిపించినందుకు గోవు యజమాని మనకు రూపాయి కట్నమిచ్చుడు కదా. గోవు మన ఇంటనే పోవుచుండటం వలన ఆ రూపాయి మనకిచ్చువారు లేరు. ఈ విధముగా మనకు రావలసిన రూపాయి పోయినది కదా అని విచారించుతున్నాను. దానికి కూడా ఒక ఉపాయం ఆలోచించినాను. నీవు వెంటనే పోయి దీక్షితుడు గారిని పిలుచుకురా. ఈ గోవును ఆయనకు దానం ఇద్దాం. అది ఆయన ఇంటిలో సరిపోతుంది కనుక మనకు రావలసిన రూపాయి మనకు వస్తుంది.
0: చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆవును దానమీయుట అన్యాయం కదా నాన్నగారు.
1: నీకేమి తెలియను లోక వ్యవహారము. లౌక్యము లేనిదే ఈ లోకమున బ్రతుకుట కష్టం. నీవు పోయి ఆయనని పిలుచుకునిరా. ఇదిగో చూడబ్బాయి, దానమిచ్చు వరకు ఆయనకు ఆవును చూపవద్దు. దానమిచ్చిన పిదప ఆయన ఇంటికి ఆవును తీసుకుని పో. ఆవు చనిపోవుటకు సిద్ధముగా ఉన్నదన్న విషయం ముందుగా దీక్షితులకు తెలియరాదు. తెలిసినదా?
0: అట్లనే నాన్నగారు.
2: అయ్యా అయ్యా, ఒక్క పూట పాలైనా తాగలేదు కదా. రూపాయి రూపాయి నిష్కారణముగా నా చేత దండుగ పెట్టిస్తున్నారు మీరు. మీ వాకిట్లో చనిపోవలసిన గోవు కర్మకాలి నా వాకిట్లో చనిపోయింది. మరణాసన్నమైన గోవును దానమీయతగునా మీకు?
1: కామధేనువు లాంటి గోవును చేతులారా చంపి రూపాయి ఇవ్వనంటావేమిటయ్యా?
2: రూపాయి ఉంటే వారం రోజులు నాకు నా పిల్లలకు బియ్యం వస్తాయి. దయచూడండి.
1: ఇప్పుడు నీ మాట వింటే రేపు ఊరందరికీ మానాల్సి వస్తుంది. వెంటనే పోయి రూపాయి పట్టుకునిరా.
2: తమరు అధికారులు, తమరేమంటే అదే. ఇదే పోయి ముంతో చెంబో తాకట్టు పెట్టి తమ రూపాయి వెంటనే పంపుతాను.
3: ఎంత ఘోరకలి! ఇతనికి దైవభీతి అయినను లేదా? దేవతాసేవలు ఎన్నడూ చేయింపలేదా?
4: చేయకపోవుటయే కాదు ప్రభువు, ఒక దేవాలయమునకు ధర్మకర్తలలోనొకడై కొంత సొమ్ము హరించినాడు కూడా.

0: బాగు బాగు, సత్రములైనా వేయించినాడా?
1: సత్రములలో రాళ్ళు వేయించలేదా అని అడుగుడు. అతడు అన్నదానం ఎన్నడూ చేయించలేదు ప్రభువు. సరికదా, ఒకడు చేయుచున్న వార్త వినుట కూడా అతనికి అసహ్యమే. ఇతడు ఏడాదికి 2 సార్లు మాత్రము అన్నదానము చేశాను. అవి తల్లిదండ్రుల తద్దినములకు.
0: ఆ దినములలో సంతర్పణములు చేశానా?
1: సంతర్పణములు కావు, పితృతర్పణములు. ఇద్దరుకు భోజనము అంతే.
0: ఇతనికి దారపుత్రులున్నారా?
1: ఉన్నారు ఉన్నారు. వారికొక్కనాడైనా కడుపు నిండా అన్నము పెట్టలేదు. కట్టుకున్నటకు కనీసం బట్టలను ఇయ్యలేదు. వేయేలా, వీడు తాను తినలేదు, ఒకరికి పెట్టలేదు, ఒకరిని తిననీయలేదు.
0: వీని యందు జారత్వ చోరత్వాది దోషములు కలవా?
1: చోరత్వములకు సందేహము లేదు, కానీ జారత్వము లేదు ప్రభువు. ఎందుచేతనంటే దానికోసము కొంత సొమ్ము వ్యయము చేయవాలి కదా. అందుచేత మానుకున్నాడు, గాని మంచితనము చేత కాదు ప్రభు.
0: పోనిమ్ము, లోభత్వము చేతనైనను వీనికి ఏకపత్ని వ్రతము దక్కినది.
1: ప్రభు, ఇతను చనిపోవుటకు ముందు ఒక మరణశాసనము వ్రాయించినాడు. అది చూచిన పక్షమున వీని గొప్పతనము బయటపడగలదు.
0: ఏది ఆ మరణశాసనము? ఇటువంటి వాడు వ్రాయించినది చిత్రముగానుండకపోదు.
1: చిత్తగించండి.

0: ವರ್ತಮಾನ ವ್ಯಾವಹಾರಿಕ ಚಾಂದ್ರಮಾನ ಪ್ರಭವನಾಮ ಸಂವತ್ಸರ ಚೈತ್ರ ಶುದ್ಧ ಪಂಚಮಿ ಬುಧವಾರಂ మధురాపురం నివాసి అయిన ధనగుప్తుడు తెలివితేటలతోనూ మంచి స్పృహతోనూ వ్రాయించిన మరణశాసనము. నేను వడ్డీ వ్యాపారము చేతను, మరి ఇతర వ్యాపారముల చేతను సంపాదించిన రొక్కము 225,000. ఈ సొమ్మును నా కుమారులు నలుగురు సమానముగా పంచుకునవలెను. ఆ సొమ్ము లోకులకు 2 రూపాయల వడ్డీ చొప్పున బదులు ఇచ్చి ఉన్నాను. కనుక ఆ బదులు త్వరగా ఇవ్వని ఎడలా వాళ్ల కొంపలమ్మి గాని చెరసాలకు పంపించి అయినా సరే వసూలు చేసుకోవాలి. నా వద్ద అప్పులు పుచ్చుకున్న వాళ్లకు ఒక గుడ్డిగవ్వ కూడా వసూలు చేయకుండా ఉండటం నాకు అలవాటు లేదు. కాబట్టి నా కొడుకులు కూడా అట్లే బాకీదారుల నుండి బాకీలు ముక్కుపిండి మరీ వసూలు చేయవలను. కానిచో వారు నా వంశమునకు అప్రతిష్ట తెచ్చిన వారగుదురు.
1: ముక్కుపిండి వసూలు చేసిన ప్రతిష్ట పెరుగును కాబోలు. కానిమ్ము
2: ఆ చిత్తపు, అతడు ఇంకనో ఇలా వ్రాయించినాడు.
0: నేను చనిపోవునట్టి సమయమున నాకు పూర్తిగా స్పృహయున్న పక్షమున ఇల్లు మైలపడకుండా నేనే ఎలాగునో డేకి వీధి అరుగు కింద కూర్చుదును. నాకొకవేళ స్పృహ లేని పక్షమున నా కుమారులను, నా భార్య, నన్ను దొడ్డిలోనున్న పశువుల పాకలో గాని లేదా వీధి అరుగు కింద తడికి కట్టి గాని దానిలో నన్ను పండబెట్టవలయును. అంతేగాని ఇల్లు మైలపరచవద్దు. నాది గుక్కిలో ప్రాణము, ఎక్కడ పోయిననేమి? ఇంటిలో చచ్చిన వానికి గొప్ప ఏమిటి, అరుగు కింద చచ్చిన వాని తక్కువ ఏమిటి? ఇట్లెందుకు వ్రాయిచున్నానగా నక్షత్రము చెడ్డదైన ఇల్లు వదిలిపెట్టవలయ్యను. అప్పుడు మన సామాను అంతా తరలించుకుని మరి ఒకరి ఇంటికి ఏగవలయ్యను. వెళ్ళిన పక్షమున మన వస్తు సామానులు, మన సరుకులు చూడగానే వారికి కన్నుకుట్టును, మన గుట్టు మట్టు బయటపడును. అందుచేత నాకు ప్రాణముండగానే బయటకు తేవలయ్యును.
2: ఇంకనూ అసలు కథ ముందున్నది, వినండి ప్రభు.
1: వినిపించును.
0: డబ్బు ఇచ్చి శవవాహకుల చేత నన్ను మోయించవద్దు. వాళ్ళు 4-5 వరహాలైనా అడుగుతారు, ఎందుకు డబ్బు దండగా? కనుక వాళ్లను పిలవనే వద్దు. బంధువులు కొందరు వచ్చి ఉచితముగానే శవమును మేము మోయుదు ముందురు, అది కూడా అంగీకరించవద్దు. ఏదైనా ఇట్లు ఉచితముగా మోసిన వారు మరొకప్పుడు సాయం చేయమని నా కుమారులను మొగమాటు పెట్టవచ్చును. అందుచేత నా శవమును మరొకరి చేత మోయించక నా కుమారులలో పెద్దవాడు నిప్పు పుచ్చుకోగా మిగిలి

0: ముగ్గురు ఎలాగో లాగా కష్టపడి మోయవరను.
1: బలిరా మానవ బలి, పిసినగొట్టుతనమన్న నీదిరా.
0: మరి ఒక ముఖ్య విషయం, దానములు విశేషముగా ఇవ్వద్దు, ఒక్క గోదానము మాత్రము చేయవలయు. ఎలాగునో ఒకలాగున దాని తోక దొరకపుచ్చుకుని వైతరిణి నది దాటి అవతల పడతాను. గోదాన నిమిత్తమై నా కుమారుడు ఆవును కొనవలసిన అవసరము లేదు. ఇందు నిమిత్తం నేను ఒక గోవును జాగ్రత్త చేసి ఉన్నాను. అది గడ్డి ఎక్కువ తిని పాలు తక్కువ ఇచ్చే గోవు కనుక దానిని మన ఇంటిలోనుంచక మనకు సొమ్ము బాకీ ఉన్న ఒకని వద్దకు పంపి దానిని మేపమని చెప్పినాను. వాడు దానిని ఉచితముగా మేపుచున్నాడు. వాని నడివి తెచ్చి ఆ యావును దానమియవరను. నగ్న ప్రచ్ఛాదనమిచ్చున్నప్పుడు పట్టెమంచములు, దూది పరుపులు ఇయ్యక నొలక మంచము, జమ్ము దూది పరుపు, పాత ఎత్తడి రేకు చెంబు ఇయ్యవరను. సంతర్పణముల మాటే వద్దు. బోలుడంత వృధా దండగ వ్యవహారం. మరి ఒక ముఖ్య విషయము, నాకు వైద్యము చేసిన వైద్యునకు మీరు ఏమీ ఇవ్వనక్కరలేదు. ఏమనగా, నాకు కుదరలేదు కనుకను వేరు ముక్కలతోనూ కషాయములతోనూ మందునిచ్చడం వలన అతనికి ఖర్చు లేదు కనుక అతనికి మీరేమీ ఇవ్వద్దు. రాజగోపాలస్వామి వారి ఆలయమునికి ఇవ్వవలసినదని ఒక ముసలమ్మ నా చేతికి 400 రూపాయలు ఇచ్చినది. ఆ సొమ్ము దేవునికిచ్చిన పక్షమున తినువారు పూజారులే కదా. మనము కూడా దేవుని బిడ్డలమే, మనము మాత్రమే తినరాదని ఆ సొమ్మును నా వద్దనే ఉంచి దాని వడ్డీతో అప్పుడప్పుడు దేవునికి కైంకర్యములు చేయించుతున్నాను. నా కుమారులు కూడా ఆ ప్రకారమే పులిహోర మీద ధ్యానము పోయి తినాలని అనిపించినప్పుడు సంవత్సరమునకు 1 రూపాయి మించకుండా కైంకర్యము చేయించవలయును.
1: ఓరినరాధమ, భగవంతుని సొమ్ముతో కూడా వ్యాపారం చేసేవిగా.
2: ఇంకాస్త మిగిలి ఉన్నది చిత్తగించండి.
0: నా దగ్గర సొమ్ము దాచుకున్నామని కొందరు వచ్చి నా కుమారులను అడగవచ్చును. వారు వచ్చినప్పుడు పత్రములు చూపించుడని నా కుమారులు అడగవలను. పత్రములు లేని వారికి దమ్మిడి కూడా ఇవ్వద్దు. పత్రములున్న వారికి కూడా లెక్క చూచి అంత మొత్తము ఒక్కసారిగా ఇయ్యక అప్పుడు 4 అప్పుడు 4 చేతిలో పెట్టి బాకీ లేదనిపించాలి. తాకట్టు మీద తనఖా మీదనే గాని అప్పులు ఇవ్వద్దు. 100 రూపాయలు తక్కువ వడ్డీ వేయవద్దు. తిండి కింద బట్టల కింద విశేషముగా సొమ్ము ఖర్చు పెట్టవద్దు. చుట్టములు వచ్చినప్పుడు తప్ప కూరలు కొనకూడదు.
1: ఆహాహా, ఇటువంటి మరణ శాసనము రాసిన వాడెవడు లేడు. ఇతని కొడుకులు ఇతని ఆస్తినే పంచుకున్నారా, లేక ఇతని గుణగణములను కూడా పంచుకున్నారా?
2: ఇతని ధనము మాత్రమే కొడుకులకు సంక్రమించినది ప్రభు, కాని గుణములు కొడుకులకు బొత్తిగా సంక్రమించలేదు.
1: సరే, ఇతని విషయములో వినవలసినదంతయు విన్నాము, తెలియవలసినదంతయూ తెలిసినది. ఇతనిని ఏ నరకములో మనము పడవేయవలయనో ఆలోచించవలయను.
2: చిత్తం ప్రభు, మనలోకములో ఉన్న పాత నరకములు ఏవియూ వీనికి పనికిరావు. ఇతనికి ఏదైనా అపూర్వమైన నరకమును మనము కల్పించవలయను.
1: వహవా వహవా, ఇది మిక్కిలి బాగున్నది. ఇంతకంటే వీనికి ఘోరమైన నరకము వేరే ఒక్కటి అవసరము లేదు. వీని ఆత్మను త్వరగా భూలోకమునకు మన కింకరులను ఇచ్చి పంపు.
2: చిత్తం ప్రభు, ఓరి కింకర్లారా, ఈ లోభివాని ఆత్మను మరల వాని ఇంటికే కొనిపోయి కొంతకాలం ఉంచుడు. ఇది ధర్మరాజు గారి ఆజ్ఞ.
0: అది 15 రూపాయలు ఖర్చు చేసి వెళ్ళవేయించినారు కాపోలు. అందుచేతనే కళకళలాడుచున్నది. ఈ నిర్భాగ్యులకు సోకులు కావలసి వచ్చిన వీరన్నటికైనా బాగుపడుదురా? వీళ్ళు అడుక్కు తినిపోతారు. చెయ్, నా కడుపున చెడబుట్టినారు. గోడలు తెల్లగా ఉన్ననేమి, నల్లగా ఉన్ననేమి. నేను ఇంట్లో 60 సంవత్సరాలు కాపురం చేశాను. ఒక్క మార

0: వల్ల వేయించలేదు. ఈ గాడిదలకు ఇంతలోనే వెళ్ళ కావలసి వచ్చినది. నా కడుపుల దౌర్భాగ్యులు పుట్టినారు. అయ్యో, నా శరీరం అంతా కాలిపోతోంది.
1: అడుగు, నీ పెద్దవాడు కావాలనా? ముందు సావిట్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు, అక్కడికి పదాం. పద
0: పదండి. వాడేం వెలగబెడుతున్నాడో చూద్దాం. ఓహో, కాంచనవర్మతోనా మాట్లాడుతుంటా? ఇతడు తాను అప్పు పుచ్చుకున్న సొమ్మును అసలీ ఫాయిదాలు కట్టడానికి వచ్చినాడు. ఆహాహా, సొమ్మును చూచి ఎంత కాలమైంది. నా కన్నులు ఇప్పుడు ఎంత చల్లగా ఉన్నాయి. ఆహాహా, రూపాయల తప్పుడు, రూపాయల తప్పుడు. అమ్మా లక్ష్మీదేవి, లక్ష్మీదేవి నాట్యమాడుతున్నట్లుంది. ఏమి, కాంచనవరమ్మ అబ్బాయి గడ్డము పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు? ఏమేమి, నూటికి రూపాయి వంతున వడ్డీ పుచ్చుకోమని అబ్బాయిని బ్రతిమలాడుతున్నాడు? నా కొడుకు ఏమంటాడో ఏమో, నేను నూటికి 2 రూపాయల వంతున వడ్డీ వ్రాయించాను. అమ్మో అమ్మో అమ్మో, నా కొడుకు మెత్తబడుతున్నాడు. అయ్యో, ఒప్పేసుకున్నాడు. 100 రూపాయల వంతున వడ్డీ కట్టేందుకు ఒప్పేసుకున్నాడు. చెయ్యి నిర్భాగ్యుడా, చీ పాపాత్ముడా, చీ పితృద్రోహి. వీడు నా కొడుకు కాదు, వీడు నా కొడుకు కాదు. అయ్యో అయ్యో, నా సొమ్ము, అయ్యో నా ధనమా, అయ్యో నా లక్ష్మి. కాళ్ళు చేతులు వచ్చి ఎగిరిపోతున్నావా తల్లి? అయ్యో, నేను ఇది భరించలేను, భరించలేను. అయ్యా అయ్యా, కిక్కరులారా, నన్ను తీసుకుపోండి. అయ్యా, తక్షణం నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోండి. ఆ యమధర్మరాజు నన్ను ఏ నరకములోనైనా పడవేయక ఇక్కడికెందుకు పంపినాడు? ఆ నరకములన్నిటికన్నా నాకీలే బాధగానున్నది. ఇది ఒక మహా నరకం. అయ్యో అయ్యో, నన్ను రక్షించండి కింకరులారా, నన్ను ఇక్కడి నుండి వెంటనే తీసుకుపోండి. అవును, నా 2వ కొడుకే. గుర్రబండికి తజ్జగా వస్తున్నాడు. 2000 ఖర్చు పెట్టి గుర్రబండి కొన్నట్టున్నాడు. ఈ అపాత్రులకు ఇప్పుడు ఈ బండి అవసరమా? ఆ డబ్బు వడ్డీలకు తిరిపిన నెలకు 40 రూపాయలు తేలిగ్గా వచ్చేవి. చెవిడి కడుపు కాల.
1: అదేంటయ్యా, కన్న కొడుకు అని కూడా చూడకుండా అట్లా చెప్పిస్తున్నావు? అది సరే గాని, నీ 3వ కొడుకు అటు చూడు. అట వంటింట్లో హిందూ భోజనం తింటున్నాడయ్యా.
0: వీడి మొహం అంట, వంటింట్లో కూర్చుని మామిడి పండతో పిండి వంటలతో భోంచేస్తున్నాడు. ఆహా, జిలేబీలు, హల్వాలు, పాయసాలు, పులిహోర, అమ్మో ఇన్ని వంటకాలు కావాల్సి వచ్చాయా వీడికి? నేను 60 సంవత్సరాలు జొన్న సంకటి గోంగూర పులుసుతో తిన్నానే, మామిడి పండ్లతో భోజనమా? పొట్ట నిప్పుకోవడానికి ఇంత సింగారము, ఇన్ని రుచులు కావలనా? ఇంత గంజికూడు చాలదా? 108 రూపాయలు పోసి మామిడి పండ్ల. అయ్యో, నేను ఎంత నిర్భాగ్యులను.
2: నువ్వు నిజంగా నిర్భాగ్యుడివే. నువ్వు కడుపు కట్టుకుని కూడ పెట్టిన సొమ్ము నీ కొడుకు ఆనందంగా అనుభవిస్తున్నారు. ఆనందంగా.
0: ఆ గుమ్మ ముందు ఎవరు? నా 4వ కొడుకు. జేబు నుండి డబ్బులు తీస్తున్నాడు. 400 ధర్మకార్య నిమిత్తం చందా ఇస్తున్నాడు. 400. అమ్మో, 400. వారిని ధర్మం మండిపోను, నీ చేతులు పడిపోను. ఈ లింగ శరీరంతో ఉండబట్టి కానీ లేకపోతే ఆ చేతులు విరిచేయను. నేనే ప్రతిగు ఉండి నా 4వ కొడుకును చచ్చిన ఎడల నా సొమ్ము ఎంతో జాగ్రత్తగా ఉండేది. నా కొంప బాగుపడేది. అలా జరగలేదు. దైవం ఓర్చినాడు కాదు. అయ్యో అయ్యో, నేనేమి చేతులు దేవుడా? నేను ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ నిలవలేను. ఈ ఇల్లు అగ్నిమాత్రం కంటే వేడిగానున్నది. నా కొడుకులలో ఒక్కడికి కూడా నా గుణములు అబ్బినవి కావు. అయ్యో అయ్యో, ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు, వంటలక్కలు. డబ్బు మంచినీళ్ళులాగా ఖర్చు అవుతోంది. వీధి ముందు అడుక్కునే బిచ్చగాడకు బిచ్చం వేయడానికి ఒక నౌకర్ను

0: కూడా పెట్టినారు. సింహం కడుపున లేళ్ళు పుట్టినట్లు మీరు నా కడుపున పుట్టినారు. కింకర్లారా, నన్ను ఇక్కడి నుంచి తీసుకుని పోండి. నేనిక్కడ నిలవసాలకున్నాను, నేనిక్కడ నిలవసాలకున్నాను. తీసుకుపోండు, నన్ను తీసుకుపోండు.
1: నువ్వు బతికున్నప్పుడు చేసిన పాపాల ఫలితాన్ని అనుభవించాలి కదా. లోభివానికి తన సొమ్ము ఖర్చు అవుతుండగా చూసుకోవడమే పెద్ద శిక్ష. అంచేతనే నిన్ను నరకాలు పడేయకుండా నీ కొడుకులే నీ డబ్బు ఖర్చు చేసేయడం నీకు చూపించాం. ఇదే నీకు నరకం, మహానరకం, అపూర్వ నరకం. అందుకనే చిత్రగుప్తుడు గారు నీకు ఇటువంటి శిక్ష విధించారు. నిన్ను మరికొంతకాలం ఇక్కడనే ఉంచి ఈ అపూర్వ నరకం నువ్వు అనుభవించిన తర్వాతనే మళ్ళా యమధర్మరాజు గారు అడిగి తీసుకునేడతాం.
0: అయ్యో అయ్యో, నా కడుపు రగిలిపోతున్నది, నా గుండె మండిపోతున్నది. అయ్యో అయ్యో.
2: మీరింతవరకు అపూర్వ నరకము, చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారి ప్రహసనం విన్నారు. ఈ ప్రహసనంలో పాత్రలు, పాత్రధారులు: ధనగుప్తుడు శ్రీ రెండు చింతల రామచంద్రరావు, యముడు డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, చిత్రగుప్తుడు శ్రీ ఎంఎంఎంజి కృష్ణ, హోటల్ యజమానులు శ్రీ తాత రమేష్ బాబు, శ్రీ సయ్యద్ కరీముల్లా, దీక్షితులు శ్రీ నందగిరి నరసింహారావు, ధనగుప్తుడి కొడుకు శ్రీ సిహెచ్వి రామకృష్ణారావు, కింకర్లు శ్రీ అడవి శంకర్రావు, శ్రీ దేవరబలి ప్రభుదాస్. రేడియో అనుసరణ నిర్వహణ శ్రీమతి పద్మజ నిర్మల. ఈ ప్రహసనం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి వీణావాద్యం వింటారు. శ్రీ తిరుచ్చి శంకరన మృదంగం, కళ్యాణి రాగం, ఆదితాళం, రెండు కళల చౌకం. పల్లవి ఎత్తుకడ సమం నుండి నాలుగు అక్షరములు వదిలి

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి వీణావాద్యం విన్నారు. శ్రీ తిరుచ్చి శంకరన్ మృదంగం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 వినదగుమాట వినిపిస్తున్నవారు శ్రీ వై రామకృష్ణ. 6:35 సేద్యశుద్ధుల కార్యక్రమంలో సమీకృత వ్యవసాయం రైతుల పాలిట ఒక వరం గురించి డాక్టర్ పివి రమేష్ బాబు గారి నుంచి వివరాలు. రేపు ఉదయం 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక విజ్ఞాన విపంచి. ఇందులో శీతోష్ణ స్థితిలో పెను మార్పులు, దాని ప్రభావం గురించి శ్రీనియంత గారి ప్రసంగం వింటారు. అనంతరం శ్రీ బిటి నాగేంద్ర బృందం వారిచే పర్యావరణ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:00 మన ఆలయాలు కార్యక్రమంలో అనంతపురం

హెచ్ఎల్సి కాలనీలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం విశేషాలు. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. పరిచయకర్త ఎన్ మణి, అతిథి శ్రీ బి విజయప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ భీమిలి డివిజన్. 10:25 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 వరకు కొనసాగుతాయి. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ వారం అంశం, మీరు ఎక్కువగా తయారు చేసుకునే ఊరగాయ ఏది? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 2255533, ఎస్టీడ్ కోడ్ నంబర్ 08554. రేపు సాయంత్రం 6:00 లలితగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, రేపు రాత్రి 7:00 లలితగీతం, 7:05 తెలుగుల జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:15 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 8:30 తెలుగుల జాతీయ వార్తలు, 8:40 ఒక సినిమా పాట, 8:45 శ్రీమతి ఎస్ ప్రమీలమ్మ బృందం వారిచే జానపద గేయాలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:14 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 జపాన్లో జరిగిన 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క రోజువారీ ముఖ్య విశేషాలు ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:00 దాటి 29 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 101.7 MHz పై 5:53 మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అందాక సెలవు మరి, నమస్తే, జై హింద్.